ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకి నమస్కారం. 100.1 MHz పై ఈనాటి మీ ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 7వ తేదీ సోమవారం. ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతుల వల్ల అన్నారు మాతృమూర్తి మదర్ తెరసా గారు. శ్రోతలందరికీ శుభోదయం.

0: మీరింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శివభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం, సమర్పణ శ్రీ ఎన్ శేషాచార్యులు.
1: అవకాశమే అదృష్టం. అవకాశాలు తమంతట తాముగా మన చెంతకు చేరవు. వాటి కోసం అన్వేషించాలి, తప్పించాలి, శ్రమించాలి. మనం కోరుకున్నప్పుడు పౌర్ణమి రాదు, ఇష్టపడినప్పుడు వసంతం రాదు, చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనుస్సు కనిపించదు, ఆశించినప్పుడు ఆత్మీయులు మనకు దొరకరు. జీవితం ఆనందమయంగా గడిచేది మనం కోరుకున్నది పొందినప్పుడు కాదు. వచ్చినవి పొందినవి ఆస్వాదించినప్పుడే జీవితం సంతోషంగా సాగుతుంది. అలాగే చేతికందిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నప్పుడే కోరుకున్న గమ్యాన్ని చేరుమవుతాం. అందిన అవకాశాన్ని చేజిక్కించుకుని కార్యనిర్వహణలో విజయం సాధించాలి. రామాయణంలో హనుమంతుడు సీతాన్వేషణ ప్రయత్నంలో ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టలేదు. ఎన్నో రకాల పరీక్షలను అడ్డంకులను అధిగమించి చివరికి సీతమ్మ జాడ తెలుసుకున్నాడు, రామకార్యాన్ని పూర్తి చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో మోహావేశంలో చిక్కుకున్న అర్జునుడి మనస్సు మార్చాలనుకున్నాడు శ్రీకృష్ణుడు. మిత్రుడు బంధువు అయిన అర్జునుడు అజ్ఞానపు చీకటి లోయలోకి జారిపోకుండా కాపాడి గీతామృత బోధ చేసి కర్తవ్యోన్ముఖుని చేశాడు. అవకాశాలు కలిసి రావటానికి అదృష్టం ఉండాలని కొందరు వాదన. నిజానికి అదృష్టవంతుడంటే ఎవరో కాదు. కిందపడ్డ ప్రతిసారి లేచి నిలబడేవాడు, ఎదురుదెబ్బలు, కష్టనష్టాలు, అవరాధాలు జీవితంలో ఒక భాగం అనుకుని ముందుకు సాగేవాడు ఈ సత్యాన్ని అంగీకరిస్తే జీవితం ఎవరికీ కఠినంగా అనిపించదు. అప్పుడు ప్రతి మనిషి మానసికంగా ఎదగటానికి ప్రయత్నిస్తాడు. ప్రతి సమస్య వెనుక ఒక అవకాశం ఉందని భావించి ఆశావాదంతో ముందుకు వెళ్తాడు. చాలామంది తమను దురదృష్టం వెంటాడుతోందని, అవకాశాలు రాకుండా ఎవరో అడ్డుకుంటున్నారని, కొందరు మోసం చేస్తున్నారని భావిస్తారు. నిజానికి మనకి ఏది కావాలో అదే వస్తుంది. ఆ భగవంతునికి ఎవరి మీద పక్షపాతం ఉండదు. ఎవరు దేనికి అర్హులో అదే వారు పొందుతారని భగవంతుడు గీతలో బోధించాడు. పత్రం పుష్పం ఫలం తోజం తోమే భక్త్యా ప్రయచ్చతి అస్నామి ప్రయత్నాత్మన అన్నట్లుగా పూజ చేసిన తర్వాత పువ్వు పండు ఇలా ఏదైనా భక్తితో కృతజ్ఞతతో స్వీకరిస్తాం. అలాగే ఈ జీవితంలో లభించిన ఎలాంటి అవకాశాలున్నాయినా భగవత్ ప్రసాదంగా భావించి స్వీకరించాలి. స్వశక్తితో ఇతరులను ఒప్పించి వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించి అనుకున్న లక్ష్యాలను చేరటానికి ప్రయత్నించాలి. ఒక వ్యక్తి స్వప్రయత్నపరంగా దేన్నో సాధిస్తాడో ఆ వ్యక్తిని అదృష్టవంతుడు అంటారు. విజయం, గౌరవం, కీర్తి, ప్రతిష్టలు ఇవన్నీ స్వప్రయత్నం మీద ఆధారపడి ఉంటాయి.

0: పురుష ప్రయత్నం ఎంత గొప్పదో లోకానికి చాటి చెప్పడానికే ఆ పరమాత్మ రామావతారం దాల్చి సామాన్య మానవుడిగా జీవించాడు. లక్ష్య సాధనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని పురుష ప్రయత్నంలోనే అధిగమించవచ్చునని నిరూపించాడు. అందరి హృదయాల్లో ఆదర్శ రాముడిగా నిలిచిపోయాడు. ఏ మనిషి అయినా ఎలాంటి ప్రయత్నం చేయకుండా తాను దురదృష్టవంతుడినని, తన ప్రయత్నం ఏనాడూ ఫలించదని, కాలం అనుకూలించదని భావించడం అతని అజ్ఞానం, సోమరితనమే అని చెప్పక తప్పదు. నిరంతర పరిశ్రమ, ఉత్సాహం, పట్టుదల లేకుండా ఈ ప్రపంచంలో ఉన్నత శిఖరాలను అందుకున్నవారు ఎవరూ లేరు. మనిషి నిరంతరం ప్రయత్నశీలుడు కావటానికి క్రిమికీటకాదుల నుంచి, జంతువుల నుంచి నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. పక్షులు గూడు కట్టుకునే విధానం, చీమలు పుట్టలు పెట్టే విధానం, వాటిలోని నిర్మాణ శైలి, ఆ నైపుణ్యం అత్యంత అద్భుతం. అవి ఏనాడు నిరాశపడవు. అదృష్టం గురించి అవి ఆలోచించవు. ప్రయత్నశీలుడు అవాంతరాలు పట్టించుకోకూడదు. నిస్పృహతో కుంగిపోయి అర్ధాంతరంగా ప్రయత్నం విరమించకూడదు. విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి కావాలనే సంకల్పంతో ఎన్నో ఏళ్లు తపస్సు చేసి ఆ పదవిని అందుకున్నాడు. భగీరథుడు గంగను భూమికి తప్పించుకునేందుకు తీవ్ర తపస్సు చేసి ఆ పరమేశ్వరుని మెప్పించి ఒప్పించాడు. కృషిని నమ్ముకున్న మహాపురుషులే మనకు ఆదర్శం కావాలి. వారి అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ కోరుకున్న గమ్యాన్ని చేరుకుంటారు.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీ ఎన్ శేషాచార్యులు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం. ఈనాటి రైతు సమాచార కార్యక్రమంలో జీవాలు

అసలే వర్షాకాలం. ఈ వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయి. వ్యాధులంటే మనకు ముందుగా జ్వరం వస్తుంది. జ్వరం రాగానే 2-3 రోజుల తరువాత వెంటనే వైద్యుణ్ణి సంప్రదిస్తాం. అది మనుషులకే కాదు, ఇక పశువులకు కూడా అనేక రకాల జబ్బులు వస్తూ ఉంటాయి. ఏ రకం జబ్బు వచ్చినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించినట్లయితే మన ఆదాయానికి గండి పడకుండా ఉంటోంది. జీవాల్లో అనేక వ్యాధులను అదుపు చేయాలి. జీవాలకు వ్యాధి సోకినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే అవి ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉంది. పశుపోషకులు ఈ విషయాన్ని గమనించాలి అంటున్నారు పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు. సన్నజీవాలకు వ్యాధిని తట్టుకునే శక్తి తక్కువగా ఉంటోంది. అందుకే వ్యాధి సోకినట్లు అనుమానం వచ్చిన వెంటనే చికిత్స ప్రారంభించడం ఎంతో మంచిది. ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే అంత త్వరగా కోలుకునే అవకాశం ఉంటోంది.

ద్రావణంతో శుభ్రం చేసి జింక్ ఆక్సైడ్ ఆయింట్మెంట్ పూయాలి. ముఖం కాళ్లపై ఏర్పడే పుండ్లకు ఈగ దోమలు వాలకుండా వేప నూనె వంటివి వాడాలి. జీవాలు వ్యాధులకు గురైనప్పుడు మేతను తినలేవు, దీంతో నీరసించి మరణిస్తాయి. జీవాల పెంపకందారులు నీరసపడిన జీవాల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి. వాటికి రాగి, జొన్నజావ లేదా అరటిపళ్లను తినిపించాలి. అందులో చిటికెడు ఉప్పు, కొద్దిగా బెల్లం కలిపి ఇవ్వాలి. నమిలేందుకు లేత వేపాకు కొమ్మలు అందుబాటులో ఉంచాలి. విరేచనాలతో బాధపడుతూ మరీ నీరసంగా ఉన్న జీవాలకు కొబ్బరి నీళ్లు కూడా తాగించవచ్చు. యాంటీబయాటిక్ మందుల్ని విచక్షణారహితంగా వాడకూడదు. ఈ మందులు వాడకం ప్రారంభిస్తే 3 నుండి 5 రోజులు తప్పనిసరిగా వాడాలి. మధ్యలో ఆపేసి వేరే యాంటీబయాటిక్ ఇవ్వకూడదు. పొటాషియం పర్మాంగనేట్ ద్రావణాన్ని అధిక మోతాదులో చిక్కగా తయారు చేసి వాడితే ప్రయోజనం ఎక్కువగా ఉంటుందన్నది అపోహ మాత్రమే. ఎక్కువ మోతాదులో వాడితే దుష్ఫలితాలు కూడా ఉంటాయి. ఏది ఏమైనా ఈ వర్షాకాలంలో చిన్న జీవాలకు ఏదైనా జబ్బు చేస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి తగిన సలహాల మేరకు వైద్యం అందించడం ఎంతైనా మంచిది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈనాటి మీ ప్రసార వివరాలలో ముందుగా 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 అభివృద్ది కార్యక్రమాలు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ అంటే మీకు తెలుసా? కొన్ని వివరాలు వ్యాఖ్యానం శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా డాక్టర్ రాజీవ్ కుమార్ గారితో పరిచయం ఉంటారు. పరిచయం చేసిన వారు శ్రీమతి గద్దె చంద్రకాంత. 7:45 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.

8:30 ఉద్యోగమైన విద్యా ఉద్యోగ సమాచారం అంటారు. 8:35 కెమెరి హరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరి చిత్రగీతాల కార్యక్రమం. 9:30 ఏకచిత్రగానం. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా పోషకాహారం అవగాహన డాక్టర్ జి అనితారాణి గారితో పరిచయం పరిచయకర్త కె నాగలక్ష్మి. ఇంకా కష్టంలోనే సుఖం జీవిత పరమార్థం ప్రసంగం అంటారు. 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

నుంచి 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం కార్యక్రమంలో ఏజెన్సీ ప్రాంతాలలో ఆరోగ్య సమస్యలు నివారణ పరిచయం ఆహార భద్రత వివరాలు ఇంకా జానపద వ్యయం అంటారు. 8:00 కిన్నెల నగర శ్రోతల ఉత్తరాధారకర చిత్ర వితల కార్యక్రమం 8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి 9:30 మధురమ ఆపాత మధుర వితల వింటారు. 10:00 పౌరాణిక నాటకం అల్లూరి సీతారామరాజు.

రాష్ట్రాలు ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిన్న సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు జల్జీవన్ పథకం పనులను పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ పనులు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఐఐటీ మద్రాసు నిపుణుల బృందం తీర ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. సముద్రపు లోతు, అలల ప్రభావం, తీరకోత తీవ్రత, సముద్ర ప్రవాహాల దిశ, బీచ్ ఆకృతి వంటి అంశాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. నిర్ణీత గడువులో ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం శాసనసభాపతి ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగే శాసనసభ వ్యవహారాల సలహా సంఘం బీఎస్సీ సమావేశంలో వర్షాకాల సమావేశాల ఎజెండా ఖరారుతో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది నిర్ణయించనున్నారు. ఈ సమావేశాల్లో పలు బిల్లులను రాష్ట ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు క్యూర్ ల్యాండ్ పోలింగ్, 22A భూములు, భూసేకరణ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మధ్యవలస వద్ద 6 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు వంతెన నిర్మాణం

0: పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు. హెడ్ బస్ లో మనం బ్రిడ్జ్ చేయాలి అని ఎలాగైనా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాలి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎదుగుతున్నారని ప్రతి గ్రామం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ ని ఆయన దృష్టిలో పెట్టాను. ఇక అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పడినటువంటి ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది. వెంటనే సానుకూలంగా స్పందించారు. వెంటనే దానికి అక్కడికక్కడ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పార్టీ ఇష్టపడి పెట్టడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సమన్వయంతో సీట్ల కేటాయింపు జరుగుతుందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సీట్ల కేటాయింపుపై కూటమి పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్టంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని పురంధేశ్వరి పేర్కొంటూ,
2: స్థానిక సంస్థల్లో మూడు పార్టీల పాత్ర ఉంటుందండి, మా పాత్ర మాత్రమే కాదు. కానీ ఇక్కడ సమన్వయంతో మూడు పార్టీలు కూడా ముందుకు వెళ్తాయి. ఇప్పుడున్నటువంటి జిల్లాల్లో నియోజకవర్గాల్లో అదేవిధంగా కార్పొరేషన్స్, మొదట్లో ఈ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ జరుగుతాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఒక సమన్వయ మీటింగ్ నిర్వహించుకుని ఎక్కడెక్కడ ఎవరెవరు బలాలు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా పార్టీలన్నీ కూడా కలిసి పనిచేస్తూ ముందుకు వెళ్లాలి అని నిర్ణయించడం జరిగింది.
0: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు జలజీవన పథకం పనులను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బాడవ గ్రామంలో 2,02,00,000 రూపాయలతో చేపట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్ గ్రావెల్ రహదారి నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గోదావరి లంక పరివాహక గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గోదావరి ఏటిగట్టు పటిష్టతకు ఇప్పటికే 22 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టినట్టు మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారని అధికారులు తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పింఛన్ పొందని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఇతరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అర్హులైన వారు ఆధార్, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవపత్రంతో పాటు సంబంధిత విభాగానికి అవసరమైన ధృవపత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలుపై ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పథకం సమర్థంగా అమలయ్యేలా ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, పథకం అమలుకు అధికారులు, ఉద్యోగ సంఘాలు సమన్వయంతో పనిచేయాలని భట్టి విక్రమార్క కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయం, నైపుణ్య కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్ట్లో జరిగే రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. పూర్వ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన స్వర్ణ భారత్ ట్రస్ట్ పేదలు, మహిళలు, రైతులు, గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ సేవలు అందిస్తోంది. ప్రపంచ భద్రతలో చట్టాల అమలు కీలక పాత్రను గుర్తిస్తూ ఈరోజు అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, సరిహద్దు అపాయాలను ఎదుర్కోవడంలో ప్రపంచ పోలీసుల సహకార ప్రాముఖ్యతను తెలియజేయడం, ప్రపంచవ్యాప్తంగా పోలీసు వ్యవస్థల మధ్య సహకారం, సమన్వయం ప్రాధాన్యతను ఈ దినోత్సవం తెలియజేస్తుంది. పోలీసు వ్యవస్థల్లో సమగ్రత, జవాబుదారీతనం, పర్యవేక్షణను నిర్ధారించేందుకు సమర్థవంతమైన చట్టపరమైన వ్యవస్థ అవసరాన్ని

0: ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటవీ విస్తరణ పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు కోరారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్ల వల్లాపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన విత్తన బంతులు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని మరో 50% పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో సమిష్టిగా పాల్గొనాలని ఆయన కోరారు. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గూడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు జలజీవన్ పథకం పనులను పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. భారత ఫ్రాన్స్ మైత్రి సంబంధాన్ ప్రశంసయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారిస్ నగరే స్వామినారాయణ మందిరస్య ఉద్ఘాటనం అకరోత్. తేన రాష్ట్రపతి మాక్రో వర్యస్య యోగదానం సంస్మృత్య ప్రోక్తం యత్ ఏఐ ప్రౌద్యోగిక్యాః అథ జలవాయు సంకట నివారణస్య దిశి ఉభౌ దేశౌ జాగతిక నేతృత్వం వహతః. మందిర నిర్మాణం సాంస్కృతిక సేతు రూపేణ కార్యం కరిష్యతి ఇతి తేన ప్రతిపాదితం.
3: BAPS के माध्यम से जब अलग अलग देशों में मंदिरों की प्राण प्रतिष्ठा होती है तो वहाँ भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ साथ ही जाते हैं. और भारत का विचार कहता है समानम मनः सह चित्तमेषां, अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े. इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है, ये फ्रांस की विविधता को तो समृद्ध करेगा ही, इससे भारत और फ्रांस के सांस्कृतिक संबंधों को भी ऊर्जा मिलेगी.
2: భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనేన భ్రామక వార్తానాం ఖండనం కృతం. యాసు ఇసరో సంస్థాయాః నిజీకరణస్య ఉత తస్యాః భూమికాయాః న్యూనీకరణస్య సంభావనా వ్యక్త ఆసీత్. సామాజిక మాధ్యమేషు ప్రసారితే ఏకస్మిన్ సందేశే ఇసరో సంస్థయా స్పష్టీకృతం యత్ నతు అస్యాః నిజీకరణం కరిష్యతే నచ అస్యాః మహత్వం న్యూనం భవిష్యతి. సంస్థయా ఉక్తం యత్ అంతరిక్ష క్షేత్రే నిజీ క్షేత్రస్య సహభాగితాయాః ముఖ్య ఉద్దేశ్యం ఇసరో సంస్థాం భారత

0: गभीरघटनायाः कृते उत्तरदायिनः इति ज्ञायते ते पूर्णतया उत्तरदातारः भविष्यन्ति तथा च विद्याः कठोरतम उपबन्धैः व्यवहृताः भविष्यन्ति अत्रांतरे गतरात्रौ अपरस्य मृत शरीरस्य प्राप्ते सति अस्याम घटनायाम मृतकानां संख्या 6 यावत् वर्धिता अस्ति स्थले अन्वेषणस्य उद्धारस्य च कार्यम् अनुवर्तत यत् दलानि भग्नावशेषान् निष्कासयितुं कस्यापि निबद्धस्य जनस्य अन्वेषणार्थं च कार्यं कुर्वन्ति एनडीआरएफ अग्निशामक सेवा दिल्ली आरक्षकाः अन्ये च विभागाः च भग्नावशेषान् निष्कासयितुं स्थले कार्यं कुर्वन्तः सन्ति दिल्ली विश्वविद्यालयस्य श्री वेंकटेश्वर महाविद्यालयः दुखद भवन पतनस्य कारणात् अद्य निरुद्धः भविष्यति महाविद्यालयः अवदत् यत् अस्थायी उपायरूपेण सत्यनिकेतन क्षेत्रे निवसतां छात्राणां मध्ये अनेकेषां वेतन अतिथि निवासस्थानानां असुरक्षायाः भावस्य च परिसमाप्तेः अनन्तरं छात्राणां कृते स्वस्य वर्गेषु आवासं कल्पयति भवन पतनस्य दृष्ट्या आर्यभट्ट महाविद्यालये अपि अद्य अध्यापनं स्थगितमस्ति बिहार उत्तर प्रदेशयोः विभिन्नेषु भागेषु भीषण जलाप्लावनेन सामान्य जनजीवनं तीव्रतया प्रभावितम् अभवत् बिहारे गंगा गंडक कोशी चेति प्रमुखाः नद्यः संकटस्तरं अतीत्य प्रवहन्ति पटनायां गंगा नद्याः जलस्तरः अनेकेषु घट्टेषु उच्चतम आप्लवं स्तरं अतिक्रमति येन अधोवर्ति क्षेत्रेषु उच्च सतर्कता वर्तते उत्तर प्रदेशे चतुर्विंशति मण्डलानि आप्लाव ग्रस्तानि सन्ति यत्र वृष्टि सम्बद्धासु घटनासु पञ्च जनाः स्वप्राणान् अयच्छन् इति वार्ताः
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వరంగల్ జిల్లా సమాచార లేఖ విందం అందిస్తారు డి వీణావాణి గారు
2: వరంగల్ జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఇటీవల రాష్ట దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు గతంలో రేషన్ కార్డుల నిర్వహణలో ఉన్న లోపాలను అధిగమించేందుకు ప్రభుత్వం ఆధునిక స్మార్ట్ కార్డులను అందజేస్తుందని మంత్రి తెలిపారు రేషన్ మొబైల్ యాప్ ద్వారా పంపిణీలో పూర్తి పారదర్శకత ఉంటుందని లబ్దిదారుల కుటుంబం మాత్రమే కార్డును స్వైప్ చేసే విధంగా వ్యవస్థ రూపొందించినట్లు తెలిపారు జిల్లాలో ఇప్పటికే 29,772 కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేశామని మొత్తం 2,96,929 రేషన్ కార్డుల ద్వారా సుమారు 9 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నట్లు వెల్లడించారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటిన మొక్కలను సంరక్షించాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు వరంగల్ నగరంలోని రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రతి ఇంట్లో పాఠశాలల్లో కార్యాలయాల్లో మొక్కలు నాటాలని పుట్టినరోజులు వివాహాల సందర్భంగా మొక్కలు నాటే సంప్రదాయం అలవాటు చేసుకోవాలని మంత్రి సూచించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో 25 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించుకున్నామని ఇప్పటి వరకు 13 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు వృక్ష సంపదతోనే పర్యావరణ సమతుల్యత నిలుస్తుందని అన్నారు వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న సమగ్ర ఓటర్ సర్వే ప్రక్రియను పరిశీలించారు భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ పర్యటించారు ఆయన పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న విధులు ఓటర్ల వివరాల సేకరణ ధృవీకరణ ప్రక్రియను పరిశీలించారు అనంతరం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి వరంగల్ తూర్పు వర్ధన్నపేట నర్సంపేట నియోజకవర్గాల ఈఆర్ఓలు ఏఈఆర్ఓలతో చర్చించారు కొత్తగా ఏర్పాటైన పోలింగ్ స్టేషన్లలో బీఎల్ఓలను నియమించి శిక్షణ ఇవ్వాలన్నారు ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధానంగా దృష్టి సారించింది ఈ క్రమంలో భారీగా పన్ను బకాయి పడిన డిఫాల్టర్లపై అవసరమైతే ఆర్ఆర్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి వెంకన్న పేర్కొన్నారు గ్రేటర్ వరంగల్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని ఈ ప్రక్రియలో మరింత వేగం పెంచాలని కమిషనర్ టి వెంకన్న అధికారులను ఆదేశించారు పన్నుల వసూళ్ల లక్ష్యాలను వార్డుల వారీగా విభజించి క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతిరోజు పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు కొత్త నిర్మాణాలు కమర్షియల్ భవనాలను గుర్తించి పన్ను పరిధిలోకి తీసుకురావాలని అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం తొలగించిన పాత భవనాల వివరాలను పరిశీలించాలని ఆదేశించారు ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరంగల్ జిల్లాలో

0: వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి రైతులను ఆరుతడి పంటల వైపు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం 1,39,997 ఎకరాల్లో వరి సాగు జరగగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 64,293 ఎకరాల్లోనే సాగు జరిగింది. మిగిలిన విస్తీర్ణంలో ఆరుతడి పంటలు పెంచేలా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. నీటి లభ్యత, భూసార పరిస్థితులకు అనుగుణంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు. యూరియా తదితర ఎరువులను అక్రమంగా విక్రయించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో పురావస్తు శాఖ ఆధీనంలోని భూములను డిమార్కేషన్ చేసి రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ఆయా భూముల పరిరక్షణకు సమగ్ర మ్యాపింగ్ రూపొందించి ఆక్రమణలకు తావు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలో రాజేంద్ర నగర్ తర్వాత వరంగల్లో ఏర్పాటైన 2 ఎరువుల పరీక్షా కేంద్రం భవనాన్ని త్వరితగతిన నిర్మించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ఇటీవల పైడిపల్లి రైతు శిక్షణా కేంద్రం ఆవరణలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. ప్రయోగశాల గదులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించి నిర్మాణంలోని లోపాలను గుర్తించారు. అవసరమైన మార్పులు చేర్పులు వెంటనే పూర్తి చేసి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా భవనాన్ని సిద్దం చేయాలని సూచించారు. వరంగల్ జిల్లాలో వివిధ ప్రతిష్టాత్మక అభివృద్ది ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు.
1: వరంగల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యా సంస్థలు, పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6 చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఇక వార్తల వివరంగా, గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు మ్యాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు.
3: అలగ్ అలగ్ దేశో మే మందిరో కి ప్రాణ ప్రతిష్ట హోతీ హై తో వహాం భారత్ కే ప్రాచీన్ విచార్ ఔర్ మానవీయ మూల్య భీ సాథ్ సాథ్ హీ జాతే హై ఔర్ భారత్ కా విచార్ కహతా హై సమానం మనః సహ చిత్త మేషాం అర్థాత్ హమారే మన్ సమాన్ హో హమారే హృదయ సాథ్ జుడే ఇస్లియే ఆజ్ జబ్ ఫ్రాన్స్ మే ఇత్నా భవ్య మందిర్ బన్కర్ తయార్ హువా హై.
2: విద్యా సంస్థలు, పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నిన్న గౌహతిలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఉపరాష్టపతి మాట్లాడుతూ దేశ పురోగతికి నాణ్యమైన

0: ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో షుడ్ నాట్ టేక్ డ్రగ్స్.
1: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారని పేర్కొంది. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వకమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంఫాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ద స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి సైనిక్ స్కూల్ ఇంఫాల్ను సందర్శిస్తారు. అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నిన్న హర్యానాలోని పంచకులలో ఒక జాతీయ కార్యశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వ విధానం ఏ ఒక్క నిర్దిష్ట జాతికి పరిమితం కాకుండా సమగ్ర జీవావరణ వ్యవస్థ ఆధారిత నమూనాపై ఆధారపడి ఉందని అన్నారు. భారత్ వివిధ రాబందు జాతుల పరిరక్షణకై చురుకుగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాబందుల కోసం సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసి అడవిలో ఈ జాతుల పరిరక్షణకు సహాయపడే సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ది చేయాలని భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిపోయిన ఘటనపై మెజిస్ట్రేట్ విచారణ జరపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశాలు జారీ చేశారు. భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ఘటనా స్థలం పరిశీలన, ప్రాథమిక అంచనాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ఘోర ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉండగా నిన్న రాత్రి ఘటనా స్థలంలో మరో మృతదేహం లభ్యం కావడంతో మృతుల సంఖ్య 6కు చేరుకుంది. ఘటనా స్థలంలో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందం, ఢిల్లీ పోలీసులు, ఇతర సంస్థల బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్తో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సహకారాలు అందిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. మరోవైపు ఢిల్లీ మేయర్ ప్రవేశ్ వాహి మాట్లాడుతూ, 4 అంతకంటే ఎక్కువ అంతస్తులు ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను తక్షణమే మూసివేస్తామని తెలిపారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని తక్షణమే తొలగిస్తామని పేర్కొన్నారు. ఇస్రోను ప్రైవేటీకరించడానికి, దాని పాత్రను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం తప్పుడు సమాచారంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్పష్టతనిచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరించడం లేదని, తమ ప్రాముఖ్యతను కూడా తగ్గించబోమని ఇస్రో సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం, పరిశ్రమలు తమ సాంకేతికతలు, సామర్థ్యాలను అభివృద్ది చేసుకుంటున్న సందర్భంలో భారత అంతరిక్ష కార్యక్రమం తదుపరి తరంపై ఇస్రో మరింత బలంగా దృష్టి పెట్టేలా చేయడమేనని ఇస్రో తెలిపింది. రాబోయే రోజుల్లో హార్ముజ్ జలసంధి వెలుపల ఒక కొత్త నిర్బంధిత మండలాన్ని ప్రకటించనున్నట్లు ఇరాన్ భద్రతా అధికారి ప్రకటించారు. తమతో సమన్వయం లేకుండా ఆ ప్రాంతంలోకి ప్రవేశించే ఏ నౌకనైనా ఇరాన్ ఆంక్షల జాబితాలో చేర్చనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మేజర్ జనరల్ మొహేన్ రియజా మాట్లాడుతూ, ఈ నిర్బంధిత ప్రాంతం అమెరికా నౌకాదళం నిర్బంధన రేఖ నుంచి ప్రారంభమై పర్షియన్ గల్ఫ్లోని కొన్ని భాగాల వరకు విస్తరిస్తుందని తెలిపారు. ఇరువైపుల నుంచి జలసంధి వైపు కదిలి ఈ ప్రాంతంలోకి ప్రవేశించే నౌకలు ఆంక్షలను ఎదుర్కొంటాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. షెంజెన్లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడి చైనాకు చెందిన హేజీ టింగ్ రెన్ జియాంగ్లులను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడీ 2వ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచింది.

నుంచి థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 లో రన్నర్ అప్ గా నిలిచిన సాత్విక్ చిరాగ్ లు సెమీఫైనల్స్ లో మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రిన్ అయూబ్ టాన్వీ కియాంగ్ లను 21-15

0: రాబోయే 2 రోజులలో బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తా ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహేలలో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యాసంస్థలు, పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్ అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
6: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
5: 9989679076.
6: మరొక నెంబర్ 7989701585.
7: కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ గురించి మీకు తెలుసా? కొన్ని వివరాలు తెలుసుకుందాం.
8: సహజంగా మనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, అలాగే భూ తగాదాల కోసం కోర్టును ఆశ్రయిస్తూ ఉంటాం. కోర్టు ద్వారా తాత్కాలిక ఉపశమనం కోసం కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ అనేది తీసుకుంటూ ఉంటారు. అసలు ఈ ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏమిటి, ఎప్పుడు ఇస్తారు, ఎలా రక్షణ ఉంటుంది అనే విషయాలు కొన్ని మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి లేదా సంస్థ మరో వ్యక్తి హక్కులకు భంగం కలిగించే చర్యలకు పాల్పడకుండా కోర్టు విధించే చట్టపరమైన ఆంక్ష, ముఖ్యంగా ఆస్తి, భూమి, నిర్మాణాలు, ఒప్పందాలు,

కూడదని ఆదేశాలు ఇస్తుంది. దీనినే ఇంజెక్షన్ అంటాం. ఉదాహరణకు, ఒక భూమిపై ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం ఉందనుకుందాం. ఒక వ్యక్తి ఆ భూమిలో నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటే మరో వ్యక్తి కోర్టును ఆశ్రయించి నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కోరవచ్చు. పరిస్థితులను పరిశీలించిన కోర్టు తగిన కారణాలు ఉన్నాయని భావిస్తే నిర్మాణం చేపట్టకుండా తాత్కాలిక ఇంజెక్షన్ అనేది ఇస్తుంది. ఇంజెక్షన్ ఆర్డర్లో కోర్టు నిర్దిష్టంగా ఏ చర్య చేయకూడదో పేర్కొంటుంది. ఉదాహరణకి, వివాదాస్పద భూమిలోకి బలవంతంగా ప్రవేశించకూడదు, భూమిపై కొత్త నిర్మాణాలు చేపట్టకూడదు, ఆస్తిని విక్రయించకూడదు, ఇంకా ఇతరులకు అది బదిలీ చేయకూడదు, ఆస్తి స్వరూపాన్ని అస్సలు మార్చకూడదు, ఎదుటి వ్యక్తి ప్రశాంతంగా ఆస్తిని వినియోగించుకోవడంలో జోక్యం చేసుకోకూడదు, ఫలానా వ్యక్తుల గురించి మీడియాలో సోషల్ మీడియాలో ప్రచారం చేయకూడదు, కోర్టు ఆదేశించిన ఇతర చర్యలకు విరుద్ధంగా వ్యవహరించకూడదు. అయితే ప్రతి ఇంజెక్షన్ ఆర్డర్లో ఒకే రకమైన ఆంక్షలు అనేవి ఉండవు. కేసు స్వభావాన్ని బట్టి కోర్టు విధించే షరతులు మారుతూ ఉంటాయి. ఇంజెక్షన్ ఇవ్వడానికి ముందు కోర్టు కేసులోని పరిస్థితులను పూర్తిగా పరిశీలిస్తుంది. ముఖ్యంగా ప్రాథమిక హక్కు అనేది పరిశీలిస్తుంది. దరఖాస్తుదారుడికి తనకు అనుకూలంగా ప్రాథమికంగా బలమైన కేసు ఉందా అనే అంశాన్ని కోర్టు పరిశీలిస్తుంది. దీనినే సాధారణంగా ప్రైమా ఫేసి కేసు అంటారు. ఇంజెక్షన్ ఇవ్వకపోతే దరఖాస్తుదారుడికి ఎక్కువ నష్టం జరుగుతుందా, లేక ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఎదుటి వ్యక్తికి ఎక్కువ నష్టం జరుగుతుందా అనే అంశాన్ని కోర్టు పరిశీలిస్తుంది. దీనినే బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అంటారు. డబ్బు రూపంలో పరిహారం ఇచ్చినా పూడ్చలేని నష్టం సంభవించే అవకాశం ఉందా అనే అంశాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. దీనినే ఇర్రిపేరబుల్ ఇంజురీ అని అంటారు. ఈ అంశాలను పరిశీలించిన తర్వాత కోర్టు అవసరమని భావిస్తే ఇంజెక్షన్ ఆదేశాలు జారీ చేయవచ్చు. తాత్కాలిక ఇంజెక్షన్ అనేది కేసు తుది పరిష్కారం అయ్యే వరకు లేదా కోర్టు మరో ఆదేశం ఇచ్చే వరకు రక్షణ కల్పించే ఆదేశం. ఉదాహరణకి, ఒక భూమిపై యాజమాన్య హక్కు విషయంలో కేసు నడుస్తుంది. కేసు పూర్తయ్యేలోపు ఎదుటి వ్యక్తి ఆ భూమిలో నిర్మాణం చేస్తే పరిస్థితి పూర్తిగా మారిపోవచ్చు. అందువలన కేసు తేలే వరకు నిర్మాణం చేయకూడదని కోర్టు ఆదేశించవచ్చు. ఇది కేసులో తుది తీర్పు కాదు, కేవలం వివాదం పరిష్కారమయ్యే వరకు పరిస్థితిని నియంత్రించేందుకు ఇచ్చే రక్షణ చర్య. పర్మనెంట్ ఇంజెక్షన్ అనేది సాధారణంగా కేసు తుది విచారణ అనంతరం కోర్టు ఇచ్చే తీర్పులో భాగంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తికి ఒక ఆస్తిపై చట్టబద్దమైన హక్కు ఉందని కోర్టు నిర్ధారించి ఎదుటి వ్యక్తి ఆ హక్కులో జోక్యం చేసుకోకుండా శాశ్వతంగా నిరోధించాల్సిన అవసరం ఉందని భావిస్తే శాశ్వత ఇంజెక్షన్ ఇస్తుంది. అందువలన టెంపరరీ ఇంజెక్షన్ అనేది తాత్కాలిక రక్షణ, పర్మనెంట్ ఇంజెక్షన్ అనేది తుది తీర్పులో భాగంగా ఉండే శాశ్వత రక్షణ అని సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని అత్యవసర పరిస్థితులలో ఎదుటి వ్యక్తికి ముందుగా నోటీస్ ఇవ్వకుండానే కోర్టు తాత్కాలిక రక్షణ ఆదేశం ఇస్తుంది. దీనిని సాధారణంగా ఎక్స్పార్టీ ఇంజెక్షన్ అంటాము. ఉదాహరణకు, ఎదుటి వ్యక్తి వెంటనే ఆస్తిని అమ్మే ప్రయత్నం చేస్తున్నాడని, నోటీసు ఇచ్చేలోపు ఆస్తిని బదిలీ చేసే ప్రమాదం ఉందని కోర్టు భావిస్తే అత్యవసరంగా ఒక మధ్యంతర ఆదేశం ఇస్తుంది. అయితే ఇది సాధారణంగా కేసు మొత్తం విషయంలో తుది నిర్ణయం కాదు. ఆ తర్వాత ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఆదేశాన్ని కొనసాగించవచ్చు, మార్చనూ వచ్చు, లేదా ఆ కేసును రద్దు చేయనూ వచ్చు. కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం సాధారణ విషయం కాదు. కోర్టు ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, కోర్టు వివాదాస్పద స్థలంలో ఎలాంటి నిర్మాణం చేపట్టకూడదు అని ఆదేశించిన తర్వాత కూడా నిర్మాణం కొనసాగిస్తే ఆదేశాన్ని ఉల్లంఘించిన వ్యక్తిపై కోర్టులో చర్యలు కోరవచ్చు. అవసరమైన సందర్భాలలో కోర్టు
కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, కోర్టు ధిక్కరణ లేదా సివిల్ ప్రొసీజర్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఉల్లంఘన

0: ఆధారాలకు సంబంధించిన ఆధారాలు కూడా కీలకంగా ఉంటాయి. ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చిందంటే ఆస్తి మనదేనని అందరూ భావిస్తారు. అలా కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక వ్యక్తికి తాత్కాలిక ఇంజెక్షన్ లభించిందంటే కోర్టు అతడే ఆ ఆస్తికి పూర్తి యజమాని అని తుది నిర్ణయం ఇచ్చినట్లు కాదు. ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులను కాపాడడానికి కోర్టు రక్షణ ఇచ్చి ఉండవచ్చు. అసలు యాజమాన్యం, హక్కు స్వాధీనం వంటి అంశాలపై కేసు విచారణ కొనసాగించవచ్చు. దీని తుది తీర్పు ఆధారంగా హక్కులు నిర్ణయించబడతాయి. సాధారణంగా సంబంధిత సివిల్ కోర్టులో ప్రధాన కేసుతో పాటు తాత్కాలిక ఇంజెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారు తన హక్కుకు సంబంధించి పత్రాలు, ఆస్తి వివరాలు, ఎదుటి వ్యక్తి చేస్తున్న చర్యలు, నష్టం జరిగే అవకాశం వంటి అంశాలను కోర్టు ముందు ఉంచాల్సి ఉంటుంది. భూమి వివాదాల్లో సాధారణంగా రిజిస్ట్రేషన్ పత్రాలు, పట్టాదార్ పాస్బుక్, రెవెన్యూ రికార్డులు, పన్ను రసీదులు, సర్వే వివరాలు, ఫోటోలు, నోటీసులు, ఇంకా ఇతర సంబంధిత ఆధారాలు కేసు స్వభావాన్ని బట్టి ఉపయోగపడవచ్చు. కోర్టు ఇంజెక్షన్ అనేది ఒక వ్యక్తి హక్కులకు తక్షణ రక్షణ కల్పించే ముఖ్యమైన న్యాయపరమైన సాధనం. ముఖ్యంగా ఆస్తి వివాదాల్లో కేసు పూర్తయ్యేలోపు పరిస్థితులు మారిపోకుండా, ఎదుటి వ్యక్తి బలవంతపు చర్యలకు పాల్పడకుండా నియంత్రించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇంజెక్షన్ పొందడం అంటే కేసులో తుది విజయం సాధించినట్లు కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కోర్టు ఇచ్చిన ఆదేశంలో ఉన్న నిబంధనలను ఖచ్చితంగా పాటించడం కూడా అంతే ముఖ్యం. ఏ రకమైన ఇంజెక్షన్ వర్తిస్తుంది, ఏ కోర్టును ఆశ్రయించాలి, ఏ పత్రాలు అవసరం వంటి అంశాలు కేసు వాస్తవ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి.
1: మీరింతవరకు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగలు చేశారే.
2: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
4: నా పేరు కట్ల సతీష్, మాది రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట.
5: నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి, జొన్నలవారి మోడి గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట
6: కరీముల్లా విఎం మంజర్. నాకు నచ్చిన పాట.
7: పేరు సుధారాణి, మాది ఇల్లందు. నాకు నచ్చిన పాట.
8: కొత్తగూడెం బర్మ క్యాంప్ నుండి యాకుప్పాష. నాకు నచ్చిన పాట.
9: నా పేరు శోభారాణి, నున్న గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
10: ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు అలుకంగా తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా.
11: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా డాక్టర్ రాజీవ్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి గద్దె చంద్రకాంత.
12: సార్ నమస్తే అండి. నేత్రదానం చేయాలి అని అంటే ఎలా చేయాలి, ఎవరిని సంప్రదించాలంటారు?
13: ఐ బ్యాంక్ వచ్చేసి ఆర్గన్ డొనేషన్స్ లో ఐ వచ్చేసి ఒక పార్ట్. ఐ లో ఎలా ఉంటదంటే మనిషి చనిపోయిన తర్వాతే డొనేషన్ చేయాలి. కొన్ని ఆర్గన్స్ ఉంటాయి, కిడ్నీ గానీ, లివర్ గానీ, అలాంటిది లైవ్ గా కూడా ఇవ్వచ్చు.

0: డాలర్ ఫ్రంట్ నుంచి కనిపిస్తే దానిపైన ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ఇది ఒక ప్లాస్టిక్ లాగా. సో ఏదైనా ఇంజరీ అయినా, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల యాక్సిడెంటల్ గా లేదంటే అల్సర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కార్నియా టోటల్ గా వైటిస్ అయిపోతాయి, ఓపెక్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే మనిషి టోటల్ గా బ్లైండ్ అయిపోయి విజన్ బయటికి రాదు. సో ఆ కండిషన్ లో ఐ డొనేషన్ లో కార్నియా డెడ్ బాడీ నుంచి తీసుకొచ్చి రీప్లేస్ చేస్తే, సర్జరీ చేస్తే మళ్ళీ ఒక బ్లైండ్ ఒక నార్మల్ లైఫ్ బతకొచ్చు, చూడొచ్చు మళ్ళీ.
1: అంటే కన్ను మొత్తము తీయకుండా జస్ట్ లేయర్ తీసుకుంటారు,
0: పైన లేయర్ మాత్రమే. ఆ లేయర్ పేరు వచ్చేసి కార్నియా.
1: ఓకే,
0: అది మాత్రమే చేంజ్ చేస్తాం మ్యామ్. మొత్తం హోల్ ఐస్ తీయము, అది ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా రాదు. ఓన్లీ ద ఫ్రంట్ లేయర్ దట్ ఈస్ కాల్డ్ కార్నియా ఓన్లీ కలెక్షన్ చేయాలి, అదే రీప్లేస్ చేయడానికి ఉంటది మనకి.
1: సార్, ఒక వ్యక్తి తను నేత్రదానం చేస్తున్నట్టుగా మీ దగ్గర ముందుగా బుక్ చేసుకుంటారు కదా, ఆ బుకింగ్ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంటుంది?
0: మన ఇండియాలో లా ఎలా ఉంటది అంటే మేడం, ఒక ప్లెజ్ ఫామ్ ఉంటది ఐ డొనేషన్ కి. ఎవరైనా ఐ డొనేషన్స్ గురించి అవగాహన వస్తే, అవేర్నెస్ వినేసి నేను కంపల్సరీ నా ఐ డొనేషన్ చేయాలంటే ఎనీ ఐ బ్యాంక్ కి వెళ్ళి ఆ ప్లెజ్ ఫామ్ తీసుకుని, ఆ ప్లెజ్ ఫామ్ ఫిల్అప్ చేసేసి ఇంట్లో ఉన్న ఎవరైనా కాంటాక్ట్ పర్సన్, బాగా క్లోజ్ లైక్ హస్బెండ్ కి వైఫ్, వైఫ్ కి హస్బెండ్, పిల్లలకి వాళ్ళ ఫాదర్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు కన్సెంట్ గా సైన్ చేసినాక ఇంట్లో ఫస్ట్ మనం మోటివేట్ చేయాలి. ఎందుకంటే ఇది చనిపోయిన తర్వాత జరిగే పని. ఈ రోజు నేను ఓన్ గా డిసిజన్ తీసుకుని ఫామ్ ఫిల్అప్ చేసి ఐ బ్యాంక్ ఇచ్చిన తర్వాత, రేపు మేబీ ఫ్యూచర్ లో నేను చనిపోయిన తర్వాత మా ఇంటి వాళ్ళ ఇంటిమేషన్ ఇస్తారో లేదో తెలియదు.
1: అవునండి.
0: సో ఐ డొనేషన్ లో ఫామ్ ఫిల్అప్ చేసినాక ఫస్ట్ ఇంపార్టెంట్ పని ఏముంటదంటే ఫ్యామిలీ వాళ్ళని మనం మోటివేట్ చేయాలి. ఇది నా లాస్ట్ విష్, నేను చనిపోయిన తర్వాత నియరెస్ట్ ఐ బ్యాంక్ కి 6 to 10 hours లోపలే కాల్ చేసేసి ఐ డొనేషన్ చేయాలి. ఇది ఒక ప్రాసెస్ మేడం. ఇది కాకుండా ఐ బ్యాంక్ నంబర్ మన దగ్గర ఉంటే, మన రిలేషన్ లో గానీ మన ఇంట్లో గానీ ఎవరైనా చనిపోతే మనం డైరెక్ట్ కూడా ఐ బ్యాంక్ కి కాల్ చేయొచ్చు.
1: ఏది ముందుగా మనం నేత్రదానం చేస్తున్నట్టుగా మనం ఎటువంటి పత్రం సమర్పించకపోయినా చనిపోయిన తర్వాత ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు.
0: ఇవ్వచ్చు, ఫోన్ చేస్తే. అప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటదంటే ఐ బ్యాంక్ టీము ఐ కలెక్షన్స్ కి ఎక్కడికైనా వస్తారు, ఇంటికి రావచ్చు, హాస్పిటల్ కి రావచ్చు, బరియల్ గ్రౌండ్ దాకా కూడా వెళ్ళి కలెక్షన్ చేస్తారు. సో వాళ్ళు వచ్చినాక ఫస్ట్ పని కన్సెంట్ తీసుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ది పర్మిషన్ తీసుకుంటారు. ఆ కన్సెంట్ సైన్ అయినాక సిగ్నేచర్ తీసుకున్నాకనే మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఐ కలెక్షన్స్ చేస్తారు. ఇది ఒక రెండు ప్రాసెస్ మ్యామ్. బతికినాక మనం ఫామ్ ఫిల్అప్ చేసి రాసేసి ఇవ్వచ్చు, చనిపోయిన తర్వాత మన ఫ్యామిలీ వాళ్ళు కాల్ చేసేసి డైరెక్ట్ గా కన్సెంట్ ఇచ్చేసి ఐ డొనేషన్ చేయొచ్చు.
1: ఓకే, రెండు విధాలుగా ఉంటుంది.
0: అవును మ్యామ్.
1: సార్, మొదటి విధానంలో కంపల్సరీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అంగీకారం అవసరం అంటారా?
0: అవసరం అంటే మనం బతికినాక రాసేసి ఇచ్చేస్తాం మ్యామ్. మనం ఓన్ డిసిజన్ తీసుకుని రాసిస్తే మనం చనిపోయిన ప్లేస్ గానీ ఎక్కడ చనిపోతున్నాము, ఎప్పుడు చనిపోతున్నాము ఐ బ్యాంక్ కి తెలియదు. సో ఫ్యామిలీ మెంబర్స్ అగ్రీగా ఉంటే, నా లాస్ట్ విష్ వాళ్ళు అగ్రీ తీసుకుంటేనే కాల్ చేస్తారు, లేదంటే కాల్ కూడా చేయరు, మనం వేస్ట్ అయిపోతుంది అది.
1: ఇప్పుడు ఒక వ్యక్తి నేను నేత్రదానం చేస్తున్నానని చెప్పి మీకు వాళ్ళ అంగీకారాన్ని తెలియచెప్పిన తర్వాత, ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఇన్ఫార్మ్ చేయకపోయినట్లయితే, మీరేమైనా ఈ వ్యక్తి మాకు నేత్రదానం చేశాడు, తను చనిపోయిన తర్వాత కంపల్సరీ ఇస్తానన్నారు అని వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకపోయినా, ఒకవేళ మీకు తెలిసినట్లయితే వచ్చి తీసుకునేటటువంటి హక్కు ఏమైనా మీకుంటుందా?
0: లేదు మ్యామ్, హక్కు ఉండదు. రాసిచ్చారంటే కంపల్సరీ ఐ బ్యాంక్ వాళ్ళు వెళ్ళి తీయాలని హక్కు ఉండదు మాకు. ఇది టోటలీ డొనేషన్ అనమాట, ఐ డొనేషన్, అందుకే పేరు పెట్టారు. ఇది నేత్రదానం అందుకే పెట్టారంటే, ఒక డొనేషన్ గా ఫ్రీ వీలింగ్ తో ఒక మనిషి ఐ డొనేషన్ కి ఫామ్ ఫిల్అప్ చేస్తారు, ఫ్రీ వీలింగ్ తో ఫ్యామిలీ మెంబర్స్ మాకు కాల్ చేయాలి. రేపు మాకు ప్లెజ్ ఫామ్ రాసిన మనిషి చనిపోయి నాకు ఇంటిమేషన్ వేరే త్రూ వచ్చినా కూడా ఫ్యామిలీ వాళ్ళు అక్కడ కన్సెంట్ మీద సైన్ చేయకపోతే మాకు తీసుకోవడానికి హక్కు ఉండదు.
1: కంపల్సరీ ఫ్యామిలీ వాళ్ళ అంగీకారం అనేది దీనికి అవసరం.
0: అవసరం మ్యామ్, కంపల్సరీ కావాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో ఒక ప్రజెంట్ సినారియో చూస్తే, ఈ కార్నియా బ్లైండ్స్ 1.3 మిలియన్ మెంబర్స్ రిజిస్టర్డ్ ఉన్నారు. అంటే కార్నియా కావాల్సిన వాళ్ళు.
1: ఓకే,
0: వాళ్ళకి ఇలాంటి కార్నియా దొరికితే సర్జరీ చేస్తే మళ్ళీ వాళ్ళకి చూపు రావచ్చు, మనలాగా నార్మల్ గా లైఫ్ బతకొచ్చు వాళ్ళు.
1: అంటే కంప్లీట్ గా చూపు లేని వాళ్లకు ఈ కార్నియా పెట్టడం జరుగుతుంది సార్?
0: అవును మ్యామ్, కంప్లీట్ గా అంటే కార్నియా వల్ల కంప్లీట్ గా. సో ఈ 13 లాక్స్ రిజిస్టర్డ్ పేషెంట్ ఎవరైతే మన ఇండియాలో వెయిటింగ్ లో ఉన్నారో దాంట్లో

0: 60% లెస్ దాన్ 15 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. ఈ నంబర్ చాలా ఎక్కువ ఉందంటే రీజన్ ఏంటంటే ఒక యంగ్ పిల్లలకి పేషెంట్స్ కి యంగ్ కార్నియా కావాలి. సో మన ఇండియాలో ఏమవుతుందంటే డెత్ వచ్చేసి రెండు రకాలుగా ఉంటది, ఒకటి నేచురల్ డెత్ ఉంటది, ఒకటి వచ్చేసి మెడికల్ లీగల్ కేసెస్ ఉంటది, లైక్ సూసైడ్ చేసుకుంటారు, మర్డర్ అవుతుంది, లేదంటే ఆర్టీఏ యాక్సిడెంట్ అవుతాయి, అలాంటి డెత్స్ ఉంటాయి. సో మాక్సిమం గా ఈ సూసైడల్ కేసు గానీ ఆర్టీఏ గానీ ఇలాంటిది చాలా యంగ్ డెత్స్ అవుతా ఉంటాయి. నేచురల్ వచ్చేసి ఎప్పుడు 60, 70, 80 ఒక ఏజ్ ఎవరేజ్ అయినా కానీ మనకి డెత్స్ అవుతాయి. సో నేచురల్ డెత్ లో వాలంటరీగా ఫ్యామిలీ వాళ్ళు ఈ వాలంటరీగా ఫోన్ చేసి ఇవ్వడం, లేదంటే మనం వెళ్ళి మాట్లాడితే 100 లో కనీసం 70 మెంబర్స్ ఈజీగా రెడీ అయ్యి ఐ డొనేషన్ చేసేస్తారు. కొన్ని పెయిన్ఫుల్, ఎవరికైనా ఏ ఏజ్ లో మన ఫ్యామిలీ నుంచి ఎవరైనా చనిపోతే ఆ పెయిన్ ఎప్పుడు ఈక్వల్ గానే ఉంటది. బట్ వెరీ యంగ్ డెత్ ఇంట్లో అయితే ఏదైనా జరిగితే అలాంటి ఫ్యామిలీని మనం మోటివేట్ చేయడం, ఐ డొనేషన్ కోసం మళ్ళీ వాళ్ళని రెడీ చేయడం చాలా టఫ్ జాబ్. సో ఇదే ఒక రీజన్ వల్ల మన ఇండియాలో యంగర్ కార్నియా కలెక్షన్ అవడం చాలా తక్కువ ఉంది.
1: అంటే ఏ ఏజ్ వాళ్ళ కార్నియా వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకే పెట్టడం జరుగుతుందా సార్?
0: లేదు మ్యామ్, కార్నియా వచ్చేసి కార్నియాలో ఒక 5 లేయర్ ఉంటది. ఆ సన్నగానే ఉంటది కార్నియా, కానీ కార్నియాలో కూడా 5 లేయర్ ఉంటది. ఒక కార్నియా ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఈ 5 లేయర్ బాగా హెల్దీగా ఉండాలి, అప్పుడే పేషెంట్ కి నెక్స్ట్ లైఫ్ బతికిన రోజు దాకా కార్నియా పనిచేస్తుంది. మన ఏజ్ బట్టి 70 ఇయర్స్, 50 ఇయర్స్, 60 ఇయర్స్ దాటినాక మన వే ఆఫ్ కల్చర్, ఫుడ్, మన లైఫ్ స్టైల్ బట్టి కార్నియా డామేజ్ కూడా అవుతా ఉంటది. ఉన్న కార్నియాలో లేయర్స్ కూడా డామేజ్ అవుతాయి, అన్హెల్దీ కూడా అవుతాయి. సో ఒకసారి కలెక్షన్ చేసిన తర్వాత మేము ఎవాల్యుయేషన్ చేస్తాము, ప్రతి లేయర్ 100% ప్రాపర్ గా ఉందంటే 80 ఇయర్స్, 90 ఇయర్స్, 100 ఇయర్స్ కార్నియా కూడా మనం చిన్నపిల్లలకి ఇవ్వచ్చు. లేదు యంగ్ కార్నియా తీసుకుని కూడా యాక్సిడెంట్ వల్ల డామేజ్ అయినా కూడా ఆ కార్నియా మనం ఎవరికి ఇవ్వలేము. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ కార్నియా షుడ్ బి వెరీ హెల్దీ ఆల్ లేయర్.
1: సార్, ఇప్పుడు ఒక చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి మీరు 6 అవర్స్ లోపు ఈ కార్నియా మీరు సేకరించినట్లయితే మరో వ్యక్తికి పెట్టడానికి మీరు ఎంత కాలం దాన్ని భద్రపరచగలుగుతారు?
0: ఒక్కసారి మనం కార్నియా కలెక్షన్ చేసిన తర్వాత మనం మెడిసిన్ లో ప్రిజర్వ్ చేసినాక ఆ మెడిసిన్ లో 10 రోజు దాకా కార్నియా లైవ్ గా ఉంటది. సో ఈ 10 రోజుల్లో ఫస్ట్ 1 డే కార్నియా కి ఎవాల్యుయేషన్, డయాగ్నోసిస్, డోనర్ నుంచి బ్లడ్ శాంపిల్ తీసుకొచ్చే ఉంటాము, ఆ బ్లడ్ ని టెస్ట్ చేయడం, దాంట్లో రోగాలు అలాంటిది ఏం లేదు, అది అన్ని నార్మల్ ఉన్నాగా అప్పుడు నెక్స్ట్ డే మనం ప్రాసెస్ చేస్తాము. మన దగ్గర అది రిజిస్టర్డ్ పేషెంట్ ఎవరికి కార్నియా ప్రాపర్ గా ఫిట్ అవుతుంది. సో రిజిస్టర్డ్ పేషెంట్ ఎవరైతే మన దగ్గర కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కోసం వస్తారో, ఆ ప్రాసెస్ ఎలా ఉంటది అంటే వన్స్ పేషెంట్ మా హాస్పిటల్ కి, ఎనీ హాస్పిటల్ కి వచ్చిన తర్వాత డాక్టర్ చూసేసి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ లో 3, 4, 5 రకాల సర్జరీ ప్రొసీజర్ ఉంటది. టెక్నికల్ గా ఫుల్ థిక్నెస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటది, పైన లేయర్ మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటది, లోవర్ లేయర్ మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉంటాయి. సో ఆ ప్రొసీజర్ ని చూసి డాక్టర్ అడ్వైజ్ చేస్తారు ఇలాంటి కార్నియా ఈ పేషెంట్ కి రిక్వైర్మెంట్ ఉంది. సో వెయిటింగ్ లిస్ట్ లో మేము రిజిస్టర్డ్ చేసేటప్పుడు అది మెన్షన్ చేసుకుంటాము, ఇలాంటి కార్నియా వస్తే ఈ పేషెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి. సో వన్స్ మీరు చెప్పినట్టు కార్నియా కలెక్షన్ చేసినాక 10 డేస్ మా దగ్గర వచ్చినాక, ఫస్ట్ డే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయినాక సెకండ్ డే వీ హ్యావ్ టు చెక్ ద లిస్ట్, సేమ్ కార్నియా కి ఫిట్ అయ్యేలాగా పేషెంట్ ఎవరు ఉన్నారు, దెన్ ఆ డాక్టర్ కి కాంటాక్ట్ చేసి ఇలాంటి కార్నియా మా దగ్గర అవైలబుల్ ఉంది, ప్లీజ్ మీరు పేషెంట్ ని కాల్ చేసి సర్జరీ పోస్ట్ చేయండి. సో విదిన్ 2 to 3 డేస్ లోనే సర్జరీ అయిపోతుంది మ్యామ్, బట్ కార్నియా కెన్ బి లైవ్ 10 డేస్ ఆఫ్టర్ కలెక్షన్.
1: సార్, ఇదంతా ఫ్రీగా జరుగుతుందా? అంటే చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి కార్నియాని సేకరించడము, మరో రిజిస్టర్డ్ మెంబర్ కి మళ్ళీ కార్నియాను మీరు పెట్టడం అనేది, ఇదంతా ఉచితంగా జరిగే ప్రాసెసా?
0: 100% మ్యామ్. ఈ ఐ డొనేషన్ వచ్చేసి యాక్చువల్ గా పేరే యాజ్ ఏ ఐ డొనేషన్, నేత్రదానం ఉంది కదా. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మేము డొనేషన్ గానే వాళ్ళకి ఇవ్వడానికి ఏముండదు, ఇట్స్ టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
1: వీళ్ళ దగ్గర ఫ్రీగానే తీసుకుంటారు, ఎవరికైతే దానం చేస్తున్నారో వాళ్ళకి కూడా ఫ్రీగానే ఇస్తారు.
0: చేస్తాము, టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మేము డోనర్ ఫ్యామిలీ నుంచి తీసుకొస్తాము. ఆ తీసుకొచ్చినాక ఆ కార్నియాని మనం లైవ్ చేయడానికి యూజ్ చేసే మెడిసిన్, ఈ మ్యాన్ పవర్, సర్జికల్ ప్రొసీజర్, ఈ కాస్ట్ ఏదైతే ఉంటది ఐ బ్యాంక్ బేర్ చేస్తుంది. దీనికి ఒక మినిమల్ కాస్ట్ ఉంటది. ఒక కార్నియాని లైవ్ చేసుకోవడానికి మినిమం 20,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ ఉంటది. సో ఈ సర్జరీ ప్రొసీజర్ ఏదైతే డాక్టర్స్ ఇచ్చేస్తారో అది మాత్రమే పేషెంట్ దగ్గర నుంచి ఎవరైతే పే చేయగలుగుతారో పే చేస్తారు. లేదు బిలో పావర్టీ పేషెంట్ ఉంటారు, ఆరోగ్యశ్రీ అండర్లో ఉంటారు, పూర్ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళకి 100% టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అవుతాయి.
1: ఓకే, వాళ్ళు చెల్లించే స్థితిలో ఉంటేనే మీరు ఆ 20,000 తీసుకుంటారు.
0: ఎందుకంటే మేము మా మ్యాన్ పవర్ చూసుకోవాలి, లైవ్ ని మెయింటైన్ చేసుకోవాలి, ఆ మెడిసిన్ యూజ్ చేసుకోవాలి, కాబట్టి ఇలా ప్రాసెస్ ఉంటది.
1: సార్, ఒక వ్యక్తి చనిపోగానే కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తారు కదా, మరి వాళ్ళు వేరే వేరే ప్లేసెస్ లో ఉంటూ ఉంటారు, మరి ఈ నేత్రదానానికి సంబంధించినటువంటి బ్రాంచెస్ అనేవి ప్రతి చోట ఉన్నాయండి?
0: మనకి ఆంధ్ర తెలంగాణలో మ్యామ్, హైదరాబాద్ సిటీలో ఎల్బి ప్రసాద్ గాని, డాక్టర్ అగర్వాల్ సాయి బ్యాంక్ గాని, సరోజినీ దేవి గాని, వాసన్ ఐ బ్యాంక్ అని పెద్ద పెద్ద ఐ బ్యాంక్స్ ఉన్నాయి. సో మనం హైదరాబాద్ నుంచి నియర్ అబౌట్ 70-80 కిలోమీటర్స్ సరౌండింగ్ లో కవర్ చేసుకుంటాము. 70-80 కిలోమీటర్ దాటిన తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్స్ లో కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి. లైక్ మీకు కొత్తగూడెంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి ఉంది, మిర్యాలగూడలో ఉంది, సత్తుపల్లిలో ఉంది, నాలుగొండలో ఉంది, ఇలా ప్రతి డిస్ట్రిక్ట్స్ లో కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి. మెయిన్ ల్యాబ్ వచ్చేసి సిటీలో ఉంది మ్యామ్. సో నియరెస్ట్ ప్రతి స్టేట్ లో మెయిన్ సిటీలో ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఐ బ్యాంక్ ఉంటది, డిస్ట్రిక్ట్స్ లో కలెక్షన్ సెంటర్స్ ఉంటది మ్యామ్.
1: సార్, ఇప్పుడు ఆ కార్నియా తీయాలి అని అంటే ఎవరెవరు వస్తారు చనిపోయిన వ్యక్తి దగ్గరికి?
0: కార్నియా తీయడానికి కంపల్సరీ డాక్టర్స్ అవసరం ఉన్నారు మ్యామ్. సపోజ్ మనకి పైథాలజీ టెక్నీషియన్స్ ఉంటారు, ఆప్టోమెట్రిస్ట్ ఉంటారు, అలాగే ఐ బ్యాంకింగ్ లో కూడా ఐ బ్యాంక్ టెక్నీషియన్ ట్రైన్డ్ టెక్నీషియన్స్ ఉంటారు. సో వాళ్ళకి స్పెషల్ గా కార్నియా మాత్రమే తీయడానికి మనం ఒక ట్రైనింగ్ ఇస్తాము. సో ఆ టెక్నీషియన్ ప్లస్ ఒక అసిస్టెంట్, నియరెస్ట్ ఎక్కడైతే కలెక్షన్స్ కి కాల్స్ వస్తాయి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేస్తారు మ్యామ్, ఇద్దరు వెళ్తారు.
1: సార్, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మీది ఒక భాగంగా ఉండటం జరుగుతుందండి ప్రతి చోట?
0: ప్రతి చోట మ్యామ్, ఎందుకంటే గవర్నమెంట్ హెల్త్ మినిస్ట్రీ నుంచి ప్రతి ఐ బ్యాంక్ కి గాని, ప్రతి ఐ కలెక్షన్ సెంటర్ కి, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఎంఓయూ రాపించుకొని హాస్పిటల్ కార్నియల్ రిట్రీవల్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది మనకి ప్రతి స్టేట్ లో. సో ఆ ప్రోగ్రామ్ అండర్ లో ఐ బ్యాంక్ వాళ్ళ గ్రీఫ్ కౌన్సిలర్స్ ని ట్రైనింగ్ ఇచ్చేసి, ప్లస్ టెక్నీషియన్ ని ట్రైనింగ్ ఇచ్చేసి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరీలో ప్లస్ వార్డ్ లో ప్లేస్ చేస్తారు. అక్కడ డెత్ జరిగినప్పుడు, మార్చరీలో వచ్చినప్పుడు బాడీని ఫ్యామిలీ వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళని ఒప్పించేసి ఇట్లా కార్నియా కలెక్షన్ చేయడం జరుగుతుంది.
1: అంటే వాళ్ళు ముందు రిజిస్టర్ చేసుకోకపోయినప్పటికీ మీ సభ్యులు అక్కడుండి వాళ్ళని అడగటం జరుగుతుంది.
0: అవును మ్యామ్. సో అప్పుడు ఎలా అవుతుందంటే, నేను మీకు చెప్పిన కదా నంబర్ 13 లాక్స్ ఉన్నాయి, అది నేను కంప్లీట్ చేస్తే ఎలా ఉంటుందంటే 13 లాక్స్ మనకి ఒక రిజిస్టర్డ్ నంబర్ ఉంది, కానీ ప్రతి సంవత్సరం 40,000 కొత్త పేషెంట్ యాడ్ అవుతున్నారు. 13 లాక్ కాకుండా 40,000 న్యూ పేషెంట్ యాడ్ అవుతున్నారు. ఆ రీజన్ ఏంటి, మనకి న్యూ జనరేషన్ ఈ యూజ్ చేసే గ్యాజెట్స్ వల్ల ఎడ్యుకేషన్ కూడా టోటలీ స్క్రీన్ మీద డిపెండ్స్ అయ్యి కార్నియా మీద బాగా ప్రెజర్ పడి మాక్సిమం కార్నియల్ పేషెంట్స్ గా మారుతున్నారు పేషెంట్స్. సో ఈ దీని వల్ల ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ పేషెంట్స్ డ్యూ టు కార్నియల్ బ్లైండ్స్ పెరుగుతున్నారు. బట్ మనకి రిక్వైర్మెంట్ ఇంత ఉన్నాయి, ఎంత వస్తున్నాయి ఇండియాలో అంటే, యాక్చువల్ గా ఈ నంబర్స్ మనం క్లియర్ చేయాలంటే సంవత్సరాలకి 2 లక్షల కార్నియా రిక్వైర్మెంట్ ఉంది. అంటే 2 లక్షల కార్నియా వస్తే 1 లాక్ సర్జరీస్ మనం చేయొచ్చు. ప్రతి కలెక్షన్ చేసిన కార్నియా యూజ్ అవ్వవు, 50% మాత్రమే యూజ్ అవుతాయి. దానికి రీజన్ ఎందుకంటే కొన్ని చాలా ఏజ్ ఉంటాయి, ఇష్యూస్ హెల్దీగా ఉండదు. కొన్ని కార్నియా ఎలా ఉంటది అంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి టైం కి కాల్స్ రాకుండా వాళ్ళు లేట్ గా కాల్స్ చేస్తారు. కొంతమందికి క్యాన్సర్ పేషెంట్, బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ ఉంటారు. కొన్ని డిసీజ్ ఎలా ఉంటదంటే HIV గానీ, HBSAG గానీ, VDRL గానీ, అంటే ఒక ఆర్గన్ నుంచి వేరే ఆర్గన్ కి ట్రాన్స్ఫర్ అయ్యే రోగాలు ఏదైతే ఉంటది ఆ కార్నియా మేము వాడము, ఎందుకంటే మళ్ళీ ఒక పేషెంట్ కి వెళ్లే ఛాన్సెస్ ఉంటది. మన ఇండియాలో వచ్చేసి ఇప్పుడు టోటల్ కలెక్షన్ 50,000 మాత్రమే అవుతున్నాయి.
1: ఒక అవయవానికి వచ్చినటువంటి వ్యాధి, ఈ కంటి వరకు రాని వ్యాధులు ఏంటి సార్?
0: ఏదైతే మనకి బ్లడ్ ఇన్ఫెక్టెడ్ వ్యాధులు ఉంటాయి మ్యామ్, లైక్ HIV పాజిటివ్ ఉందనుకోండి, బ్లడ్ క్యాన్సర్ ఉందనుకోండి, కంటిలో వచ్చే జాయింటీస్ ఉందనుకోండి, క్యాన్సర్ లో ప్రతి క్యాన్సర్స్ లో కీమోథెరపీ 1 మంత్ లోపల ఎవరైతే తీసుకున్నా చనిపోయే వాళ్ళు ఉంటారు అలాంటి వ్యాధులు. ఇది ఏమవుతుంది, రేబీస్, స్నేక్ బైట్, సైనైడ్ పాయింట్ పాయిజన్ తో చనిపోయిన వాళ్ళు, ఇదన్నీ ఏంటంటే ఈ కార్నియాతో పాటు ట్రావెల్ చేసి పేషెంట్ కి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. మనకి 50% కార్నియా రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఇది ఉన్నాయి. అన్హెల్దీ

0: కార్నియా ప్లస్ కొన్ని డిసీజ్ ఏదైతే ఉన్నాయి. ఫైనల్ గా మనం ఎంత కలెక్షన్ చేసినా ఇండియాలో 25 to 30,000 మాత్రమే 1 ఇయర్ కి ట్రాన్స్ప్లాంటేషన్స్ అవుతున్నాయి, బట్ రిక్వైర్మెంట్ 1 లక్ష ఉంది.
1: చనిపోయిన తర్వాత ఎందుకు పనికిరాని ఈ కళ్ళను మరి దానం చేసినట్లయితే వేరే వాళ్ళు వీళ్ళ ద్వారా చూపు పొందగలుగుతారు మా శ్రోతలకి. మరి నేత్రదానం గురించి మీరు చాలా అనుభవంతో ఉంటారు కాబట్టి శ్రోతలకు ఒక రిక్వెస్ట్.
0: బాడీలో మనకి హోల్ బాడీ గాడ్ తరఫు నుంచి మనకి గిఫ్ట్ గా వచ్చింది. కాలు చేతులు ఏదైనా ఇస్తూ వచ్చింది అనుకోండి, లైఫ్ ఈజీగా మనం బతకగలుగుతాము. ఒక జస్ట్ 2 సెకండ్ మన కన్ను మూసేసి ఇదే మన లైఫ్ పర్మనెంట్ అని అనుకుంటే బతకడం చాలా కష్టం. సో ఇలాంటి పేషెంట్ 15 to 13 lakhs మన ఇండియాలో వెయిటింగ్ లో ఉన్నారు పర్మనెంట్ గా కన్ను మూసుకొని. అంటే నాకు ఇంకా ఎవరైనా కార్నియా ఇస్తే మళ్ళీ మీలాగా నేను నార్మల్ గా చూడగలుగుతాను అని చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. బట్ మనం చనిపోయిన తర్వాత మనం గాని మన ఫ్యామిలీ మెంబర్స్ లో అది మనం వెళ్ళి కాల్ చేసి అదంతా వృధా అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఒక చిన్న పార్ట్ మాత్రం ఒక స్కీన్ లాగా మనం టైం కి ఒక ఐ బ్యాంక్ కి కాల్ చేస్తే ఇలాంటి 15 lakhs ఎవరైతే వెయిటింగ్ లో చిన్న పిల్లలతో సహా ఉన్నారో వాళ్ళకి ఇంకో లైఫ్ ఇచ్చేలాగా మనం అవుతాం. డైలీ మనం టెంపుల్ కి ప్రతి రిలీజన్ లో టెంపుల్ కి వెళ్ళేసి మేము ప్రేయర్ చేసేసి మాకు గాడ్స్ తో బాగా బ్లెసింగ్ రావాలి, హ్యాపీగా ఉండాలి, డబుల్ రావాలి అని అనుకుంటే గాడ్ ఇచ్చిన గిఫ్ట్ నుంచి మనం ఒక చిన్న పార్ట్ ఒక బ్లైండ్ కి ఇస్తే దేవుడి దగ్గర నుంచి మనకి ఎంత బ్లెసింగ్స్ వస్తాయి. అదే ఆలోచనతో మనం ఈ పని చేయడానికి ముందుకొచ్చి ఐ డొనేషన్స్ గురించి అందరిని చెప్పి ఐ డొనేషన్ చేయడానికి మనం ట్రై చేస్తే ఉన్న వెయిటింగ్ లిస్ట్ మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. మనలాగే ఏదైతే నార్మల్ లైఫ్ మనం బతుకుతున్నామో వేరే వాళ్ళు కూడా ఎవరైతే సఫర్ అవుతున్నారో యాజ్ ఎ బ్లైండ్ గా వాళ్ళని కూడా మనం ఒక లైఫ్ ఇవ్వడానికి ట్రై చేయొచ్చు.
1: మంచిదండి, నేత్రదానం గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీకు మా ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం తరపున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరింతవరకు నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా డాక్టర్ రాజీవ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి గద్దె చంద్రకాంత. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.

విజ్ఞాన వీచికల కార్యక్రమానికి స్వాగతం. గ్లేసియర్ అంటే హిమానీ నదం. శీతల ప్రాంతాలలో మంచు సంవత్సరాల తరబడి పేరుకుపోయి తనంతట తాను బరువు, గురుత్వాకర్షణ శక్తి కారణంగా నెమ్మదిగా కదిలే భారీ మంచు ప్రవాహము. వీటిని సాధారణంగా మంచు నదులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎత్తైన పర్వత ప్రాంతాలు, ధ్రువ ప్రాంతాలలో ప్రతి సంవత్సరము కురిసే హిమపాతము వేసవిలో కూడా పూర్తిగా కరగదు. కాలక్రమేణా పైన పడేటటువంటి కొత్త మంచు పొరల బరువు కింద ఉన్నటువంటి మంచును గట్టిగా కుదించి స్ఫటికాలుగా మారుస్తుంది. ఈ మంచు దట్టంగా మారి తనంతట తానే కదలటం మొదలుపెట్టినప్పుడు అది హిమానీ నదంగా రూపాంతరం చెందుతుంది. కాంటినెంటల్ గ్లేసియర్స్ అంటే ఐస్ షీట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి అంటార్కిటిక, గ్రీన్లాండ్ వంటి విశాలమైన ఖండాలనే కప్పుకుంటూ చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంటాయి. భూమిపైన లభించే మంచినీటి నిల్వల్లో దాదాపుగా 68% హిమానీ నదాల రూపంలోనే నిల్వ ఉన్నాయి. గంగా, బ్రహ్మపుత్ర వంటి ప్రముఖ జీవనదులకు వేసవి కాలంలోనూ నీటిని అందించటంలో ఇవి కీలక పాత్రను పోషిస్తాయి. భూతాపం కారణంగా ప్రస్తుతము గ్లేసియర్స్ వేగంగా కరిగిపోతున్నాయి. ఇవి సముద్ర మట్టాలు పెరగడానికి, భవిష్యత్తులో ఇవి

0: ప్రమాదకరంగా మారాయి. హిమానీ నదమంటే ఘనీభవించినటువంటి నదులు. ఇవి ఎక్కువగా శీతల ప్రాంతాల్లోనే ఏర్పడతాయి. ఇక ఈ హిమానీ నదులనేవి ఈ విధంగా ఏర్పడతాయంటే, ఎత్తుగా ఉన్న పర్వతాల దగ్గర వాతావరణ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. శీతాకాలంలో ఈ ఉష్ణోగ్రత బాగా పడిపోవడం వలన గాల్లో ఉన్న తేమ మంచు బిందువుల కింద పడతాయి. ఇవన్నీ పేరుకుపోయి కొండల మధ్య ఉన్న లోయల్లోనూ బావుల్లోనూ నీళ్లు నింపినట్టుగా మంచు బిందువులతో నింపుతాయి. ఇక్కడ ఉష్ణోగ్రత 0°C కన్నా తక్కువగా ఉండటం వలన పీడనం కూడా తక్కువగా ఉండి మంచు బిందువులు ఘనీభవిస్తాయి. ఈ విధంగా నెలల తరబడి కొండల మధ్య పేరుకుపోయిన మంచు బిందువులు ఒక దిమ్మెల్లాగా బల్లపరుపుగా కొండల మధ్య ఉన్న లోతట్టు ప్రాంతాలను ఆక్రమిస్తాయి. ఇటువంటి మంచు దిమ్మలు విశాలమైన గాజు పలకల్లాగా కనిపిస్తాయి. దీనిపైననే ఆసక్తి ఉన్నటువంటి వాళ్లు ఐస్ స్కేటింగ్ వంటి శీతాకాలపు క్రీడలను ఆడుతూ ఉంటారు. ఇలాంటి మంచుతో కూడుకున్న విశాలమైన ఘనీభవించిన మంచు మైదాన ప్రాంతాలనే గ్లేసియర్స్ హిమానీ నది అని అంటారు. వేసవి రాగానే ఉష్ణోగ్రత పెరగటం వలన ఈ మంచు కరిగి స్వచ్ఛమైన నీరులాగా పర్వతాల కింది వైపుకు ప్రవహిస్తుంది. ఇలా అనేక పాయలు కలిసి నదులుగా ఏర్పడతాయి. ఈ విధంగానే హిమాలయ ప్రాంతాల నుంచి గంగా, యమునతో పాటు ఎన్నో నదులు ఏర్పడ్డాయి. ప్రపంచంలోని చాలా హిమానీ నదాలు గ్రీన్లాండ్, కెనడియన్ ఆర్కిటిక్, ఇంకా అంటార్కిటికా వంటి ధ్రువ ప్రాంతాల్లో ఉన్నాయి. కొన్ని పర్వత ప్రాంతాల్లో భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న హిమానీ నదాలు మనకు కనిపిస్తాయి. దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత శ్రేణిలో ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద ఉష్ణమండల హిమానీ నదాలు ఉన్నాయి. భూమిపై ఉన్న మొత్తం నీటిలో సుమారు 2% హిమానీ నదాలలో గడ్డకట్టి ఉంది. హిమానీ నదాల వయస్సు కొన్ని వందల నుండి 1000 సంవత్సరాల వరకు ఉంటుంది. హిమానీ నదాలను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలను హిమానీ నద శాస్త్రవేత్తలు, గ్లేసియాలజిస్టులు అని అంటారు. గత కొన్ని సంవత్సరాల నుంచి భూతాపం గురించి ఆధారాల కోసము హిమానీ నద శాస్త్రవేత్తలు హిమానీ నదాలను అధ్యయనం చేస్తూనే ఉన్నారు. పాత ఛాయాచిత్రాలు, చిత్రలేఖనాలు కాలక్రమేణా పర్వత ప్రాంతాల నుండి హిమానీ నదాలు కరిగిపోయాయని చూపిస్తున్నాయి. నిజానికి గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు వేగవంతమైన రేటుతో కుచించుకుపోతున్నాయి. అంతేకాదు, అదృశ్యమవుతున్నాయి కూడా. హిమానీ నదాలలో మార్పులను అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలలో అలస్కా ఫెయిర్ బ్యాంక్స్ విశ్వవిద్యాలయంలోని హిమానీ నద శాస్త్రవేత్త అయిన ఎరిన్ క్రిస్టిన్ పెట్టిట్ ఒకరు. పెట్టిట్ హిమానీ నదాల ప్రవాహము, పగుళ్లు, తిరోగమనాన్ని పరిశీలించి కొలుస్తారు. కరుగుతున్నటువంటి హిమానీ నదాల నుండి సముద్రాలలోకి ఎంత నీరు చేరుతుందో అధ్యయనం చేయడానికి ఈ సమాచారాన్ని ఉపయోగిస్తారు. ప్రపంచ సముద్ర మట్టము పెరుగుదలకు దోహదపడే కారకాలలో కరుగుతున్న హిమానీ నదాలు ఒకటి. అధిక ఉష్ణోగ్రతలకు గ్లేసియర్స్ నిదానంగా కరిగి ఒక్కసారిగా కుప్పకూలినప్పుడు ఆకస్మిక వరదలు రావడానికి అవకాశం ఉంది. ఆకస్మికంగా సంభవించే వరదలు పెను ప్రమాదాలకు దారితీసి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగజేస్తాయి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తిరిగి అటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలి.
1: భూమి ఒక్క క్షణం పాటు తిరగడం ఆగిపోతే ఏం జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఆ విషయాలే తెలుసుకుందాం. చూడ్డానికి మనకు భూమి స్థిరంగా ఉన్నట్లు కనిపించినా అది నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. భూమి గంటకు సుమారు 1600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగమే మనల్ని భూమిపై స్థిరంగా నిల్చోవడానికి, నడవడానికి సహాయపడుతుంది. అయితే ఒకసారి ఇలా ఊహించుకోండి, ఒకవేళ భూమి తన భ్రమణాన్ని కేవలం 1 సెకండ్ పాటు ఆపేస్తే ఏం జరుగుతుందోనని. ఇది వినడానికి మనకు చిన్న విషయంగా

అనిపించవచ్చు, కానీ ఒక్క సెకను విరామమే ప్రపంచ వినాశనానికి కారణం కావచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అసలు భూభ్రమణం ఆగడం సాధ్యమేనా? నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. భూమి అనేది భూమధ్య రేఖ వద్ద గంటకు సుమారు 1670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. న్యూటన్ మొదటి గమన నియమం ప్రకారం చలనంలో ఉన్న వస్తువు ఎప్పుడూ తన చలనాన్ని కొనసాగించడానికే ప్రయత్నిస్తుంది. ఒకవేళ సడన్ గా భూమి తన భ్రమణాన్ని ఆపితే దానిపై ఉన్న మానవులు, వస్తువులు, వాతావరణంలోని గాలి సైతం అదే 1670 కిలోమీటర్ల వేగంతో తూర్పు దిశకు విసిరివేయబడతాయి. అప్పుడు ఆ వస్తువులన్నీ 100 మైళ్ల వేగంతో దూసుకెళ్లి ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమవుతాయి. భూమి ఆగినప్పుడు కేవలం ఘనపదార్థాలు మాత్రమే కాకుండా సముద్రపు నీరు కూడా తన వేగాన్ని మార్చుకుంటుంది. దీనివల్ల సముద్రాల్లో 100 మీటర్ల ఎత్తులో మహాతరంగాలు ఉప్పినలా ఎగసిపడతాయి. ఇవి సాధారణ సునామీల కంటే 1000 రెట్లు శక్తివంతంగా ఉంటాయి. ముంబై వంటి తీర ప్రాంత నగరాలైతే రెప్పపాటులో జలసమాధి అవుతాయి. దీంతో సముద్రము నీరు మొత్తం భూ ఉపరితలంపై వచ్చి భూమి స్వరూపమే మారిపోతుంది. భూమి ఆగినా వాతావరణంలోని గాలి మాత్రం ఆగదు. ఇది శబ్దం కంటే ఎక్కువ వేగంతో, అంటే సూపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ భీకర గాలులు టొర్నడోల తరహాలో భూమిపై ఉన్న ప్రతిదాన్ని గాలిలోకి తీసుకెళ్తాయి. ఎత్తైన భవనాలు, వంతెనలు అన్ని ఆకుల్లా గాలిలో ఎగిరిపోతాయి. అడవులు వేర్లతో సహా ఊడిపోయి గాలిలో కలిసిపోతాయి. భూమి అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల కలిగే షాక్ భూమి పైపొరపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో భూమి లోపల ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి బలంగా ఢీకొని ప్రపంచవ్యాప్తంగా కనీవిని ఎరుగని రీతిలో మహాభూకంపాలు సంభవిస్తాయి. అలాగే భూమిపై అగ్నిపర్వతాలు ఒక్కసారిగా పేలడం ప్రారంభిస్తాయి. భూ అయస్కాంత క్షేత్రం దెబ్బతిని సూర్యుడి నుండి వచ్చే హానికరమైన రేడియేషన్ నేరుగా భూమిని తాకి జీవరాశిని దహించి వేస్తుంది. ఇక భూమి ఒక్క సెకను తర్వాత ఆగి మళ్లీ తిరగడం ప్రారంభిస్తే మళ్లీ భూమిపై బ్రతకడం సాధ్యమేనా అనే విషయానికి వస్తే, ఒక్క సెకను తర్వాత భూమి మళ్లీ తిరగడం ప్రారంభించినా అప్పటికే జరిగిన వినాశనం నుండి కోలుకోవడం అసాధ్యమనే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అటువంటి పరిస్థితుల్లో భూమిపై ఉన్న జనాభాలో 85% మంది తక్షణమే మరణించే అవకాశం ఉందంటున్నారు. అయితే భూమి తన చలనాన్ని నిలిపివేసే అవకాశం చాలా తక్కువని, అది సాధ్యం కాదని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటి, ఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని

0: Western Zonal Council at Panaji in Goa today, OPEC plus countries decide to keep oil production target for October unchanged. And in football, India qualify for the AFC under 20 Asian Cup after 20 years following 3-0 victory over Bangladesh. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి.
3: ఈనాటి ఉద్యోగ వారి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSLPRB 7437 కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుల నియామకానికి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ నియామకాలు చేపడుతుంది. ఎస్ఐ సివిల్ 148, రిజర్వ్ ఏఆర్ 14, రిజర్వ్ ఎస్ఏఆర్ సిపిఎల్ పురుషులు 3, రిజర్వ్ టీజీఎస్సి 12 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 148 ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానిస్టేబుల్ సివిల్ 3697 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఏఆర్లో 1052, ఎస్ఏఆర్ సిపిఎల్ పురుషులు 24 ఖాళీలు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్స్ పురుషులు 7 ఖాళీలు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పురుషులు 20 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ ఎస్ఐ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో 23 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అలాగే తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐలు 44 ఖాళీలు ఉన్నాయి. కానిస్టేబుల్ 1380, ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు 39, ఫైర్ ఫైటర్లు 751 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అలాగే జైళ్లు కరెక్షనల్ సర్వీస్ విభాగంలో డిప్యూటీ జైలర్ పురుషులు 14, మహిళలు 1 ఖాళీ భర్తీ చేసేందుకు ఈ ప్రకటన విడుదల చేశారు. వార్డర్ పురుషులు 196 ఖాళీలు ఉన్నాయి. దీంట్లో మహిళలకు 12 పోస్టులు కేటాయించారు. సంబంధిత విభాగాల్లో 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈ, బీటెక్ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా కలిగి ఉండాలి. కానిస్టేబుల్ కు 18 నుంచి 27 సంవత్సరాలు, ఎస్ఐ పోస్టుకు 21 నుంచి 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి. మెకానిక్, డ్రైవర్, హోంగార్డ్ పోస్టులకు 40 ఏళ్లు వయస్సు మించకూడదు. సడలింపులు నిబంధనల మేరకు వర్తిస్తాయి. పోలీస్ కానిస్టేబుల్ కు 24,280 రూపాయల నుంచి 72,850 రూపాయలు, ఎస్ఐ పోస్టుకు 33,750 రూపాయల నుంచి 99,310 రూపాయలు, రిజర్వ్ ఎస్ఐకి 42,300 రూపాయల నుంచి 115,270 రూపాయలు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డిప్యూటీ జైలర్ పోస్టులకు 38,890 రూపాయల నుంచి 112,510 రూపాయల వేతన శ్రేణి లభిస్తుంది. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్, దేహదారుఢ్య పరీక్ష, ఫైనల్ రాత పరీక్షలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా పంపడానికి వెబ్సైట్ చిరునామా https://www.tgprb.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://www.tgprb.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ September 9, 2026.
2: మీరింతవరకు విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

కార్యక్రమంలో ముందుగా నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, ఇంకా మీరు కుటుంబ సభ్యులు మాకోసం వినిపించండి అంటూ కోరుతున్న పాట శ్రీమంజనాథ చిత్రంలోనిది.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్
2: 7989015.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం రాఘవాపురం నుండి గుండెట్ వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి, స్వరూప, నాగయ్య, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వర్షం చిత్రం నుంచి ఎస్పీ చరణ్ సుమంగళి పాడిన పాటను

0: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు SHGs, FPOలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35%

0: AHIDF, MIDH, NHB, NRLM, NULM, Stand-up India, Mudra, CGT-MSC.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: శ్రోతలు 100.1 మెగాహెచ్ పై కిన్నెల లహరి ఉత్తరాది వరకు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజని, మాయ ఇంకా మీ కుటుంబ సభ్యులు కోరుకుంటున్న పాట జనక అయితే గనక చిత్రం నుంచి.

0: మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

కార్యక్రమంలో సౌత్ చిత్రం నుంచి శ్వేత మోహన్ పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పండలం ప్రశాంతి నగర్ నుండి మారిబోయిన శ్రీనివాసరావు, పద్మ, జక్కుల హర్షిత, జోషిక, నరేష్, అకుల్, అర్జున్, బెజవాడ నాగరాజు, శృతి, జాహ్నవి, వేద, లింగయ్య, సావిత్రి ఇంకా వీరి కుటుంబ సభ్యుల కోసం సార్ చిత్రం నుంచి పాట

0: అచ్చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: చిత్రం నుంచి మధుప్రియ పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీం మునీసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాస్ నగర్ గ్రామం నుండి గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మి, ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహాస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయి కుమార్, సుష్మ, ఇంకా వీరి కుటుంబ సభ్యులు మాకోసం వినిపించండి అంటూ కోరుతున్న పాట ఆర్మ చిత్రం నుంచి సింధూరి విశాల్ పాడిన పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: సంగారెడ్డి జిల్లా హతిమూరు మండలం చందుల నాగారం నుండి దొడ్లా దుర్గయ్య, విక్రాంత్, లావణ్య, జగన్, లక్ష్మణ్, దుర్గయ్య, మీనా, రాజేశ్వరి, లోకేశ్వర్, లక్ష్మి దుర్గమ్మ, ఇంకా మీరు కుటుంబ సభ్యులు మాకోసం వినిపించండి అంటూ కోరుతున్న పాట ఆర్యూ 2 చిత్రం నుంచి.

అతడు చిత్రం నుంచి సునీత పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లందు కాలరీస్ కలాసీ బస్తీ నుంచి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్, లీలా, కళ్యాణ్ చక్రవర్తి, అనూష, మారేపల్లి కుమారస్వామి, సుజాత, దూడం ఉమాశంకర్, రజిత, సాత్విక,

కార్యక్రమంలో చివరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీబ్పేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు వినిపించమంటూ కోరుతున్న పాట మన్మదా చిత్రం నుంచి చిత్ర పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఏకచిత్రగానం శీర్షికన మన్మధుడు చిత్రంలోని పాటలు ఉంటారు. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.

0: పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సమన్వయం చేసుకోవచ్చు. ఏఆర్ఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ను సంప్రదించగలరు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే.

శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. పక్క చిక్కిపోయి, మంచి లుక్కుపోయి, ఫేసు పాలిపోయి, జుట్టు రాలిపోయి, ఈ దేవదాసు వాళ్ళకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గుక్క పట్టి ఏడ్చాడు, ముక్కు తీరుకున్నాడు.

అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత టోడు లేడు. మామూలుగానే వాడు దేశముదురు, పెండితోటి పోయింది వాడి పొగరు. ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా కసు మనకుండా బుర్ర తినకుండా వాణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడినాగు లాంటి వాణ్ణి వానపాము చేసింది, అది కాదురా అది.

మేమింతవరకు ఏకచిత్రగానం శీర్షికన మన్మధుడు చిత్రంలోని పాటలు విన్నారు. పాడినవారు దేవిశ్రీ ప్రసాద్. సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: శ్రోతలు,
1: 100.1 మెగాహెచ్ పై చిత్రగీతాలు వింటున్నారు. మీరు విన్న ఆ పాట గోదావరి చిత్రంలోనిది. ఇప్పుడు వినండి ఉప్పెన చిత్రం నుంచి జావేద్ అలీ పాడిన పాట

నేను నా పాట గీతా గోవిందం చిత్రమైనది. ఇప్పుడు వినండి, ఖడ్గం చిత్రం నుంచి సుమంగళి పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి పసివాడి ప్రాణం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

మీరు విన్న పాట బావా బావమరిది చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం. ఇప్పుడు వినండి పోస్ట్ మ్యాన్ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

మీరు వింటున్నారు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు. ఇప్పుడు వినండి మాస్ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ సుమంగళి పాడిన పాట.

మీరు విన్న పాట సుభాష్ చంద్రబోస్ చిత్రం నుండి. కార్యక్రమంలో చివరిగా వినండి మహాత్మా చిత్రం నుండి కార్తీక్ సంగీత పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Security Council said the zone will begin from the U.S. Navy's blockade line and extend into parts of the Persian Gulf. Ships that move towards the strait from either side and enter this area will face sanctions. The Intermeteorological Department, IMD, has forecast heavy rainfall over Bihar, Madhya Pradesh, eastern Uttar Pradesh, Uttarakhand, West Bengal and parts of northeast India for today. Benchmark domestic equity indices were trading over 0.5% lower during the forenoon session today. The Sensex declined 443 points to 76,073, while the Nifty fell 138 points to 23,759 when reports last came in. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇర్షద్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు. ముందుగా వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
7: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
6: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
8: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
9: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్.

మీరింతవరకు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇర్షాద్ ఖాన్ గారి సితార్ వాదనం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత్ ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటించనున్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్టాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తలు వివరంగా. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు మాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర, రాష్టాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సమాపేశంలో గోవా, గుజరాత్, మహారాష్ట ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులతో పాటు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు ప్రతినిధులు పాల్గొంటారు. కేంద్ర, రాష్టాలను ప్రభావితం చేసే సమస్యలపై చర్చించేందుకు, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ మండలి ఒక వ్యవస్థీకృత వేదికను అందిస్తోంది. అనంతరం అమిత్ షా గోవా పోలీసులకు రాష్టపతి పోలీస్ పథకాన్ని బహుకరిస్తారు. మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 9వ రాష్టీయ పోషణ మా 2026 ఎల్లుండి వారణాసిలో ప్రారంభమవుతుంది. ఈ 9వ సంచికను హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారీ అనే ఇతివృత్తంతో కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభిస్తారు. మిషన్ సక్షన్ అంగన్వాడీ పోషన్ 2.0 కింద సవరించిన అదనపు పోషకాహార కార్యక్రమం మార్గదర్శకాలతో ఈ ఏడాది ప్రచారం

0: పొందుకుంది. ఈ మార్గదర్శకాలు మొదటిసారిగా ఎస్ఎంపీ మెనూ బోర్డులను తప్పనిసరి చేయడం, అంగన్వాడీ నిర్వహణ కమిటీల ఏర్పాటుకు మార్గదర్శకాలను నిర్దేశించాయి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ కు పునాదిగా సుపోషిత భారత్ ను నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో జాతీయ అభివృద్ది అజెండాలో పోషణకు కేంద్ర స్థానం కల్పించేందుకు 2018లో పోషణ్ అభియాన్ ను ప్రారంభించారు. ప్రతి సెప్టెంబర్లో జరుపుకునే రాష్టీయ పోషణ్ మా మహిళలు, పిల్లలు, కౌమార దశలో ఉన్నవారిలో పోషణ, ఆరోగ్యం, సంరక్షణపై దృష్టి సారిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంపాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ద స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి సైనిక్ స్కూల్ ఇంపాల్ను సందర్శిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి జేవియర్ బెటెల్ తన అధికారిక పర్యటనకై న్యూఢిల్లీకి చేరుకున్నారు. జేవియర్ ఈరోజు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో సమాపేశమవుతారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సాతో కలిసి ఈ ఉదయం న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ, దశాబ్దాల నాటి బహుళ అంతస్తుల భవనం కూలిన ప్రదేశం నుంచి దాదాపు 80% శిథిలాలను తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మరణించారని తెలిపారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు.
1: लगभग 80% मलबा हट चुका है, केवल बेसमेंट जितना मलबा रहा है. अभी इसमें भरा लोग मिले हैं, जिसमें से 6 डेड हैं और 6 अभी ठीक स्थिति में हैं. उन सभी के पेरेंट्स हमारे टच में हैं. हम पूरी कोशिश कर रहे हैं कि उनको किसी भी तरह की कोई परेशानी ना हो, बच्चों को ठीक इलाज मिल रहा है.
0: జమ్మూ కశ్మీర్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈరోజు ప్రారంభమవుతుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో 40 దేశాలకు చెందిన 135 చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా కశ్మీర్కు చెందిన దర్శకుడు, అవార్డు గ్రహీత ఆరిఫ్ బాషీర్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం స్థానిక చిత్ర నిర్మాతలకు, దర్శకులకు అంతర్జాతీయ చిత్రాలను చూసేందుకు, ఇతర చిత్ర నిర్మాతలతో సంభాషించేందుకు, మాస్టర్ క్లాసులకు హాజరయ్యేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తుందని, తద్వారా వారు చిత్ర నిర్మాణ ప్రక్రియను, చిత్రాలను నిర్మించేందుకు అవసరమైన వ్యవస్థను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ హకీమ్ ఇర్ఫాన్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం జమ్మూ కశ్మీర్కు నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఆర్థికవేత్తలను తీసుకురాగలదని, తద్వారా పెట్టుబడులను ఆకర్షించి నిర్మాణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుందని అన్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్టాలలో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, కర్ణాటక, తమిళనాడులో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవులలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్లో గంగా నదితో పాటు ఇతర నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో బీహార్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా సోన్ నది నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఇంద్రపురి వంతెన నుంచి నీటి విడుదల 5.54 లక్షల క్యూసెక్కుల నుంచి నిన్న 1.9

0: 6 లక్షల క్యూసెక్లకు తగ్గింది. సోన్ నది పట్నా సమీపంలో గంగానదిలో కలవడంతో తగ్గిన నీటి విడుదల దిఘ గాంధీఘాట్ల వద్ద ఒత్తిడిని తగ్గించింది. షెంజెన్ లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జోడి చైనాకు చెందిన హేజిటింగ్ రెన్ జియాంగ్ యునను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్ లో భారత్ కు మొట్టమొదటి టైటిల్ ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్ లో ఈ జోడి 2వ టైటిల్ ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750 గెలిచి థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 రన్నరప్ గా నిలిచిన సాత్విక్ చిరాగ్లు సెమీఫైనల్స్ లో మలేషియాకు చెందిన నూర్ మహమ్మద్ అజ్రిన్ అయూబ్ టాన్వీ కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. అమెరికాలోని మయామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న అమెజాన్ ప్రైమ్ ఎయిర్ కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి కూలిపోవడంతో 5 మరణించారు. మరో 5 గాయపడ్డారు. ప్యూర్టోరికోలోని శాన్ జువాన్ నుంచి వస్తున్న 21 ఎయిర్ కు చెందిన బోయింగ్ 767-300 విమానం రన్వే నుంచి పక్కకు జారి నేలపై ఉన్న అనేక వాహనాలను ఢీకొట్టింది. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండగా పైలట్ కో పైలట్ తో పాటు వాహనాల్లో చిక్కుకున్న 2 అత్యవసర సిబ్బంది రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్టాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: ఈనాటి కార్యక్రమంలో జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా పోషకాహారం అవగాహన డాక్టర్ జి అనితారాణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి.
1: శ్రోతలకు నమస్కారం. జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా పోషకాహారం గురించి, ఆరోగ్యకరమైన జీవనానికి సమతుల్య ఆహారం ఎంత ముఖ్యమో, అలాగే న్యూట్రిషన్ గురించి ఇంకా మరిన్ని విషయాలను ఈరోజు మనకు వివరిస్తున్నారు డాక్టర్ జి అనితారాణి గారు. నమస్కారం మేడం.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, న్యూట్రిషన్ వీక్ అంటే ఏంటండి?
2: న్యూట్రిషన్ వీక్ అంటే జాతీయ పోషకాహార వారం. ప్రతి సంవత్సరము ఒక వారం రోజుల పాటు, అది సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు దేశవ్యాప్తంగా పాటిస్తున్నారు. ఈ వారం రోజులలో ఒక మంచి ఎడ్యుకేషన్, ఒక అవగాహన సదస్సులను ప్రజల్లో పంపిస్తూ ఉంటాం. దీని ముఖ్య ఉద్దేశం పోషకాహార లోపం వచ్చేటటువంటి హెల్త్ ఛాలెంజెస్ ని వివరిస్తూ, దాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి పోషకాహారాలు బాడీకి అవసరం ఉందో, ఇది మనము ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం.
1: మేడం, పోషకాహారం అంటే ఏంటండి? అలాగే సమతుల్య ఆహారం అనేది ఎలా ఉండాలండి?
2: పోషకాహారము మన యొక్క ఎదుగుదలకి ఉపయోగపడేటటువంటి పదార్థాలు. సమతుల్య ఆహారము అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ లో ఒక బ్యాలెన్స్ డైట్, అంటే ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, ఫ్యాట్స్, ఇవన్నీ కూడా సమపాలల్లో ఉండేటటువంటి ఆహారాన్ని బ్యాలెన్స్ డైట్ అని అంటారు.
1: మేడం, మరి పిల్లల ఎదుగుదలలో పోషకాహారం అనేది ఎంతవరకు పాత్ర వహిస్తుందండి?
2: పిల్లల విషయంలో ఈ బ్యాలెన్స్ డైట్

0: ఎలా ఉంటుంది అంటే వారి యొక్క శారీరక మానసిక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలు చాలా షార్ప్ గా కావాలన్నా, ఆలోచన విధానం పెరగాలన్నా ఈ యొక్క బ్యాలెన్స్ డైట్ చాలా బాగా పనిచేస్తుంది. శారీరకంగా వాళ్ళ యొక్క బోన్ డెన్సిటీని పెంచడానికి, ప్రతి అవయవము మంచిగా పనిచేయడానికి, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్ గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
1: డాక్టర్ గారు, మరి మహిళలు, ముఖ్యంగా మధ్య వయసు మహిళలు ఎటువంటి పోషకాహారంపై ఎక్కువగా దృష్టి పెట్టాలండి?
0: మహిళలు, ముఖ్యంగా మధ్య వయసు ఉన్నటువంటి మహిళలలో ఈ ఋతుస్రావము ఉండడం వలన ఎక్కువగా బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. తీసుకునే ఫుడ్లలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అదేవిధంగా విటమిన్ డి, విటమిన్ బి12 కూడా సమపాళ్లలో ఉండేటట్టుగా చూసుకోవాలి.
1: మహిళలు ఎక్కువగా ఐరన్ లోపంతో బాధపడుతూ ఉంటారు. ఐరన్ లోపం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయండి? మరి ఐరన్ ఎక్కువగా ఉండేటటువంటి పోషకాహారం ఏంటండి?
0: పోషకాహారము అంటే ప్రోటీన్ మన శరీరానికి ఒక స్ట్రక్చర్ ఇవ్వడానికి బాగా పని

0: ఇంగ్రీడియంట్స్ కావచ్చు. కానీ ఈ మధ్యలో మీరు బాగా చూడండి, ఒబిసిటీ రేషియో విపరీతంగా పెరిగిపోయింది పిల్లలలో. ఇది ఎందుకు అనంటే ఇలాంటి జంక్ ఫుడ్స్ తినడం వల్ల అందులో వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా స్టోర్ చేసినవి, అవి పాడు కాకుండా కెమికల్స్ వాడేటటువంటి ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా ఈ యొక్క పిల్లలలో ఒబిసిటీని పెంచుతుంది. ఇదే కాకుండా మలబద్ధకము, తొందరగా పిల్లలు ఏదైనా చదివినా గానీ గుర్తుండకపోవడము, ఇంట్రెస్ట్ చూపించకపోవడము, బ్రెయిన్ షార్ప్ గా పని చేయకపోవడము, అవన్నీ కూడా జంక్ ఫుడ్స్ ద్వారానే వస్తున్నాయి.
1: మేడం, మరి రోజు పండ్లు కూరగాయల్ని ఎంత మోతాదులో తీసుకోవాలండి?
0: పళ్ళు గాని కూరగాయలు గాని అట్లీస్ట్ ఒక 400 గ్రాములు, అది కూడా 5 డివైడెడ్ పోర్షన్స్ లో తీసుకుంటే మంచిది.
1: ప్రతిరోజు తప్పనిసరిగా ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయాలండి. మరి ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ ఏంటండి?
0: అవునండి, బ్రేక్ఫాస్ట్ అనే పేరులోనే ఉంది కదా, రాత్రిరంతా మనం ఏమి తినము, ప్రొద్దున్నే ఆ యొక్క ఫాస్టింగ్ ని బ్రేక్ చేయడం, దట్ ఈస్ బ్రేక్ఫాస్ట్. సో కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ అనేది చెయ్యాలి. ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అంటే మొలకలు, ఎగ్స్, ఆవిరి మీద ఉండేటటువంటి ఇడ్లీలు గాని ఫ్రూట్స్ ఇవి తీసుకోవడం మంచిది.
1: షుగర్, ఉప్పు, ఆయిల్ ఇవి మన డైలీ ఫుడ్ లో ఎంతవరకు పరిమితం చేసుకోవాలండి?
0: షుగర్స్ అసలు తీసుకోకపోవడమే మంచిది. ఇక ఉప్పు అంటారా, రుచికి తగ్గట్టుగా మన యొక్క హెల్త్ కండిషన్స్ ని కన్సిడర్ చేస్తూ తీసుకోవాలి. కొంతమందికి బీపీ తక్కువగా ఉంటుంది, అలాంటి వాళ్ళు ఉప్పు కొద్దిగా తీసుకోవడం మంచిది. మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ లేని వాళ్ళు ఉప్పు ఎంత తక్కువగా, ఇంకా పెరుగులోనైతే అసలు ఉప్పే వేసుకోకుండా తినాలని కోరుతున్నాను. అదే విధంగా ఆయిల్స్, ఇక ఆయిల్స్ అంటారా, అసలు ప్యాకెట్ ఆయిల్స్ అనేవే వాడొద్దండి. చక్కగా గానుగా నూనెలు వాడుతూ అది కూడా స్ప్రే చేస్తూ, అసలు నూనె క్వాంటిటీ ఎక్కువగా లేకుండా ఏదో వేసామా అన్నట్టుగా ఉంటే మంచిది.
1: డాక్టర్ గారు, మరి నీరు తాగడం కూడా న్యూట్రిషన్ లో భాగమేనండి? మరి ఎంత మోతాదులో డైలీ వాటర్ తీసుకోవాలి?
0: హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి, ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉండడానికి వాటర్ చాలా చాలా అవసరము. అదే విధంగా స్కిన్ లో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని కూడా తీసేయడానికి, బాడీలో ఉన్నటువంటి వేడి తీసేయడానికి కూడా వాటర్ చాలా అవసరము. ఖచ్చితంగా 3 నుంచి 4 లీటర్ల వాటర్ అయితే ప్రతి వ్యక్తి తీసుకుంటే మంచిది, మలబద్ధకం కూడా లేకుండా పోతుంది.
1: డాక్టర్ గారు, మరి ఇటీవల కాలంలో చూస్తే గనక ప్యాక్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు, ప్యాక్డ్ ఫుడ్స్ కొనేటప్పుడు వాటి లేబుల్స్ మీద ఏది గమనించాలండి?
0: ప్యాక్డ్ ఫుడ్స్ ఇవి ఏవి కూడా ఆరోగ్యానికి మంచిది కాదండి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో అది వాడుకోవాల్సి వస్తే దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, తర్వాత ఎక్స్పైరీ డేట్ కంపల్సరీ చూడాలి. దానిపైన ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్ ఎన్నున్నాయి, ఫ్యాట్స్ ఎన్నున్నాయి, ప్రోటీన్ కాంటెంట్, ఏమి నూనె వాడారు, ఇవి కన్సిడర్ చేసి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
1: డాక్టర్ గారు, మరి ఇటీవల కాలంలో చూస్తే కనుక ఆహారంలో మిల్లెట్స్ అంటే చిరుధాన్యాల ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుందండి, మరి చిరుధాన్యాలు ఆహారంలో చేర్చుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనాలుంటాయండి?
0: చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ మధ్యలో అందరూ మిల్లెట్స్ పైన పడుతున్నారు. పూర్వకాలం వాళ్ళు చూసుకుంటే అసలు వైట్ రైస్ అనేది వాళ్ళు అసలు వాడేవాళ్లే కాదు. జొన్నలు గాని, రాగులు గాని, సజ్జలు గాని ఇవి వాడడం మూలాన వాడి యొక్క హెల్త్, వాడి యొక్క బాడీ స్ట్రక్చర్, వాళ్ళకు ఉన్నటువంటి బోన్ కెపాసిటీ ఇవన్నీ ఎంత బాగున్నాయో పెద్ద మనుషులను చూస్తే తెలుసుకోవచ్చు. మనం లేటెస్ట్ గా వాడుతున్నటువంటి ఈ ప్యాక్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వైట్ రైస్, వీటి వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, ఎంత చిన్న చిన్న పిల్లలకు కూడా షుగర్లు బీపీలు వస్తున్నాయో మనం గమనించుకోవచ్చు. అయితే మిల్లెట్స్ వాడడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. రైట్ ఫ్రమ్ ది గెటింగ్ ఆల్ ద బ్యాలెన్స్ డైట్, అంటే న్యూట్రిషియస్ డైట్ తో పాటు జీర్ణ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది, మెదడు షార్ప్ అవుతుంది, థింకింగ్ కెపాసిటీ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కండలు పెరుగుతాయి, బోన్స్ మంచి బలంగా దట్టంగా అవుతుంది, హైట్ పెరుగుతారు, మలబద్ధకం ఉండదు. సో ఇవన్నీ కూడా మిల్లెట్స్ వాడడం వల్ల వస్తుంది. కాబట్టి మిల్లెట్స్ అనేది మన యొక్క డైలీ ఫుడ్ లో కంపల్సరీ ఏదన్నా ఒక మిల్లెట్ చేర్చి ఇవ్వాలి.
1: మేడం, మరి ఆహారంలో ఎక్కువగా రైస్ తీసుకోవటం మంచిదేనండి? మరి ఈ మధ్య కాలంలో చూస్తే కనుక బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటున్నారు, మరి వైట్ రైస్ కి బ్రౌన్ రైస్ కి మధ్య తేడా ఏంటండి?
0: నాకు తెలిసి బ్రౌన్ రైస్ కి వైట్ రైస్ కి కలర్ డిఫరెన్స్ తప్ప పెద్ద తేడాగా అయితే ఏమనిపించట్లేదు. బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ అనేవో పండిస్తున్నారు కొద్దిగా ఈ వైట్ రైస్ కంటే, వాటిల్లో ఫైబర్ కాంటెంట్ కానీ ప్రోటీన్ కాంటెంట్ కానీ కొద్దిగా పర్సెంట్ ఎక్కువ ఉంటది, కానీ దాదాపుగా అన్ని కూడా సమానమే.
1: మేడం, మరి పళ్ళ రసం తాగడం కంటే

0: పండుని నేరుగా తినటం ఎంతవరకు మంచిదండి?
1: పళ్ళని నేరుగా తింటే ఫైబర్ కాంటెంట్ బాడీకి అందుతుంది. పళ్ళ రసం వల్ల పిప్పి అంత తీసేస్తాం కాబట్టి రసం మాత్రమే మనం తీసుకుంటాము. హోల్ ఫ్రూట్ గనక మనం తీసుకుంటే ఫైబర్ కాంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ పైన మంచి ప్రభావం చూపిస్తుంది.
0: పిల్లలు కూరగాయలను ఎక్కువగా తినడానికి ఇష్టపడరు కదా, మరి అలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలండి?
1: అప్పుడే కదండి తల్లి యొక్క మ్యాజిక్ పనిచేసేది. పిల్లలు ఏ కూరగాయలు కూడా ఇష్టంగా తినరు. అయితే మనం వాటిని ఏ విధంగా తినిపించాలి, పిల్లలకి ఏ విధంగా చెయ్యాలి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. పుదీనా తినరు, సో మనం దాన్ని మిక్సీలో వేసి పుదీనా రైస్ చేయొచ్చు. టమాటాలు తినరు, టమాటో రైస్ చేయొచ్చు. పాలకూర తినరు, పాలకూర గ్రీన్ రైస్ అని, గ్రీన్ ఫుడ్ అని ఏదో ఒకటి. క్యారెట్స్ తినరు, బీట్రూట్ తినరు. మనం ఏం చేయాలంటే వీటితోని రకరకాల ఫుడ్స్ చేసి దాన్ని చక్కగా పైన డెకరేట్ చేసి కనుక పిల్లలకు పెడితే ఖచ్చితంగా తింటారు. క్యారెట్స్ ఉంటాయి, తర్వాత దోసకాయలు ఉంటాయి. ఇవన్నీ ఏం చేయాలంటే మంచిగా గ్రేట్ చేయాలి. గ్రేట్ చేసి పప్పు చారు చేసేటప్పుడు దాంట్లో మిక్స్ చేయాలి. చేసినప్పుడు వాళ్ళకి అసలు దాని టేస్ట్ తెలీదు, ఏమీ తెలీదు. ఖచ్చితంగా దాంతో పాటు ఆ కూరగాయలు ఏవి కూడా ఏరడానికి వీలుండదు కాబట్టి తినేస్తారు. ఇవే కాకుండా ప్రతి కూరలో కూడా ఈ మునగాకు పొడి గాని, కొత్తిమీర సన్నగా తరిగి ఇవన్నీ వేస్తే ఐరన్ తీరుగా ఐరన్ గా, ప్రోటీన్ తీరుగా ప్రోటీన్ గా అన్ని వస్తాయి.
0: మేడం, మరి ఇంట్లో ఉన్న వృద్ధుల ఆహార విషయంలో పౌష్టికాహారం ఎలా ఉండాలండి?
1: పెద్దవారికి సాఫ్ట్ డైట్ ఇస్తే మంచిది. ఎందుకనంటే వాళ్ళు మిగతా వాళ్ళలాగా ఫాస్ట్ ఫాస్ట్ గా పని చేయడం కానీ నడవడం కానీ తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సాఫ్ట్ డైట్, ఫైబర్ కంటెంట్ ఉన్న డైట్ ఇస్తే మంచిది.
0: డాక్టర్ గారు, మరి విటమిన్ బి12 లోపం ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉంటుందండి?
1: విటమిన్ బి12 లోపం అనేది ఏజ్ పరంగా అనేది ఏమీ లేదండి, ఎవరికైనా రావచ్చు. కొద్దిగా ఇది రెడ్ మీట్ తినని వాళ్ళకి ఎక్కువగా వస్తా ఉంటది. సో అలాంటి వాళ్ళు ఆల్టర్నేట్ ఫుడ్స్ వెతుక్కోవాల్సిన అవసరం ఉంది.
0: మరి కొంతమంది ఒబేసిటీతో బాధపడుతూ ఉంటారు, మరి వారిలో కూడా పోషకాహార లోపం ఉంటుందండి?
1: ఒబేసిటీ, పోషకాహార లోపం అనేది రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండి. ఒబేసిటీ అనేది థైరాయిడ్ అంటే హార్మోన్స్ వల్ల కావచ్చు, ఒక దగ్గర స్టాటిక్ కూర్చోవడం వల్ల కావచ్చు. పోషకాహార లోపం అనేది 100% ఉంటదని ఏమి లేదు, కానీ ఉండదు అనే దానిలో కూడా ఏమి చెప్పలేము.
0: టీ కాఫీలు ఎక్కువగా తాగితే పోషకాల శోషణలో ఏమైనా మార్పు ఉంటుందండి?
1: మితం అనేది ప్రతి విషయంలో కూడా అవసరమేనండి, టీ కాఫీ విషయంలో కూడా. అయితే మనకు టీ కాఫీలలో ఎక్కువగా టీ మంచిది అనేటటువంటి కాన్సెప్ట్ అయితే ఉంది. ఎందుకనంటే దాంట్లో బ్రాంకో డైలేటర్స్ ఉంటాయన్నమాట. టీ తాగినప్పుడు కొంచెం ఈ శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఈ యొక్క బ్రాంకస్ ని డైలేట్ చేస్తుంది. అదే విధంగా కాఫీలో ఉండేటటువంటి కెఫిన్ కొంచెం మూడ్స్ హైలైట్ చేస్తుంది అనేటటువంటి మాత్రం ఉన్నది. అయితే ఈ టీ కాఫీలు కూడా ఎక్కువగా తీసుకుంటే మాత్రము ఆరోగ్యం పైన విపరీతమైనటువంటి ప్రభావం పడుతుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల ఆకలి అనేది వేయకపోవడము, దీని వల్ల మళ్ళీ ఆటోమేటిక్ గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రావడం జరుగుతుంది. కాఫీ అనేది ఒక మూడ్ ఎలివేటర్ గా మాత్రమే తీసుకోవాలి తప్ప అది కూడా విత్ మిల్క్ అనేది కరెక్ట్ కాదు. బ్లాక్ కాఫీ అని అంటారు చూడండి, అది ఒబిసిటీలో కూడా ఫ్యాట్ కరిగించడానికి కూడా పనిచేస్తుంది.
0: మేడం, మరి ఆహారాన్ని వండే విధానం కూడా పోషకాలపై ప్రభావం చూపుతుందండి?
1: చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలా మందికి కూడా ఏ డిగ్రీస్ లో ఎంత డిగ్రీలో వండితే పోషక విలువల్ని మనం నిలబెడతాము అనేది ఐడియా ఉండదు. ఏదైనా గానీ ఓవర్ కుక్డ్, ఎక్కువగా కుక్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి పోషక పదార్థాలన్నీ పోతాయి. సో ఏ విధంగా అంటే మనం తినగలిగేటటువంటి, మనం నవలగలిగేటటువంటి మోతాదులో ఆ యొక్క ఫుడ్ వండుకుంటే పోషక పదార్థాలు అనేవి ఖచ్చితంగా రిటైన్ అవుతాయి.
0: కొంతమంది డైట్ పేరుతో పూర్తిగా భోజనాన్ని మానేస్తూ ఉంటారు, మరి ఈ పద్ధతి సరైనదేనండి?
1: పోషకాలు అందనప్పుడు

0: ఆహారం గురించి, న్యూట్రిషన్ గురించి అనేక విషయాలను మా శ్రోతలకి చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
1: మీరింతవరకు జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా పోషకాహారం అవగాహన డాక్టర్ జి అనితారాణి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: కార్యక్రమంలో మరొక అంశం, కష్టంలోనే సుఖం, జీవిత పరమార్థం. ప్రసంగం వింటారు. అందం మన నడవడికలో ఉంటుంది కాని ఆడంబరంలో కాదు. సుగుణం అనేది జీవిత సౌందర్యం. సత్యాన్ని మించిన అందం లేదు. చిన్న చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభం కావడానికి, చిన్న మాట చాలు పెనుయుద్ధాన్ని ఆపడానికి, చిన్న చూపు చాలు కొన్ని బంధాలు నిలపడానికి. ఒక మంచి స్నేహితుడు చాలు జీవితాన్ని మార్చడానికి. గుర్తుపెట్టుకో, నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు టైం విలువ, మనుషుల విలువ. మనం జీవితంలో 10 మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి ఎదగడం అసలైన గొప్పతనం. భిన్నంగా ఆలోచించు. సమయాన్ని చేతిలోకి తీసుకుంటే సమయమే జీవితం, వేరే ఇంకేదీ లేదు. జీవితాన్ని చేతుల్లోకి తీసుకోవాలంటే సమయాన్ని చేతిలోకి తీసుకోవాలి. మన సమయం ఎంతగా మన చేతిల్లో ఉంటే మన జీవితం అంతగా మన చేతిల్లో ఉన్నట్టు. మన సమయం మన చేతుల్లో ఉండటం అంటే సమయంలో మనం అనుకున్న ప్రణాళిక ప్రకారం అనుకున్న పనులు చేయడం, అనుకున్న దారిలో వెళ్లడం, అనుకున్న సాధన చేయడం, అనుకున్న వారితో సమయం గడపడం, అనుకున్నది నేర్చుకోవడం. ఇలా మనం అనుకున్నది మన చేతుల్లో ఉండి మన చేతిలో ఉన్న సమయంలో మనం చేయగలుగుతాం. అదృష్టం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు, కేవలం నిర్ణయాలు మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. మనం తీసుకున్న నిర్ణయాలే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. 100 ఏళ్ల జీవితాన్ని 2 అక్షరాల ప్రేమ శాసిస్తుంది. అదృష్టం బాగుంటే వరంలా తోడుంటుంది. టైం బాగులేకపోతే జ్ఞాపకమై ఏడ్పిస్తుంది. కోపం తెరలాంటిది, తీసేస్తే పోతుంది, కాని బాధ గాయంలాంటిది. మారిపోయినా మచ్చ అలాగే ఉంటుంది. మనం ఏదైనా తింటే కడుపులో ఉండిపోదు, కాని మనం ఎవరినైనా ఏదైనా అంటే వారి మనసులో ఉండిపోతుంది. అందుకే ఒక మాట అనే ముందు ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. మనల్ని ఇష్టపడే వారితో ప్రతిరోజు మాట్లాడాలి. చూడాలనిపిస్తుంటుంది, ఎందుకంటే మన మనసులో భావాలు వారికి మించి ఎవరికీ అర్థం కావు గనక. మనసుకి హత్తుకునేలా మాట్లాడుకునేవారు కొందరు, మనసుని నొచ్చుకుని మాట్లాడేవారు మరికొందరు. మనస్ఫూర్తిగా మాట్లాడేవారు కొందరైతే అందరి మధ్య సాగే జీవిత ప్రయాణమే జీవితం. చీకటి చిరకాలం ఉండదు, కష్టం కలకాలం ఉండదు. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్టుగానే కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది. అంతవరకు ఓపిక పట్టాలి. చెంపలపై జారుతూ ఓ కన్నీటి చుక్క మాటనడిగిందంట, నువ్వు రావలసిన సమయంలో నన్నెందుకు బయటికి పంపావని. అప్పుడు మాట చెప్పిందంట, కన్నీటితో నీవు బయటపడితే మనసు తేలిక పడుతుంది, అదే నేను పెదవి దాటితే ఎదుటివారి మనసు గాయపడుతుంది అని చెప్పిందంట. అలంకరణలు, ఆభరణాలు నక్షత్రాల్లాంటివి. అవి బాగానే మెరవచ్చు, కాని గుణం చందమామలాంటిది. ఆ వెలుగు ముందు అన్ని చిన్నవే, చిన్నబోతాయి కూడా. మనల్ని బాగున్నావా అనే వ్యక్తి ఉండటం కంటే మనం బాగుండాలి అని కోరుకునే వ్యక్తులుండటం మన అదృష్టం. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది. ఏది ఎంతకాలమైతే ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది.

ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. నువ్వున్నంత వరకు నీతో ఉన్నవాటి విలువ తెలుసుకొని జీవించడమే. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం, కొట్టినప్పుడు గర్వంగా విర్రవీగకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కో మెట్టుపై చేరుస్తాయే తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు. నువ్వు నిన్న అనుకున్నది జరగలేదని ఆలోచన వద్దు. నీకోసం భగవంతుడు నేడు అన్నది ఒకటి సృష్టించాడు. కొత్త ఉత్సాహంతో మరో ప్రయత్నం ప్రారంభించు. ఎన్నో అద్భుతాలను సాధిస్తావు. నువ్వంటే భయపడేవారు నీ గురించి నలుగురికి చెడుగా చెప్తారు. అదే నువ్వంటే ఇష్టపడేవారు నీ గురించి మంచిగా చెప్తారు. తెలివి తక్కువ వారు నిజం తెలుసుకుంటారు, నిజాన్ని చూస్తుంటారు, అయినా అబద్ధాలను నమ్ముతుంటారు. మనిషి ఎలా సంపాదించాలో అన్న ఆలోచనతో కొన్ని సంతోషాలకు దూరమవుతాడు. సంపాదించాక ఎలా కాపాడుకోవాలో అన్న భయంతో మనశ్శాంతిని పూర్తిగా కోల్పోతారు. ప్రతి తల్లిదండ్రులకు ఒక విన్నపం. మేము మతిమరుపులకు గురైతే కోప్పడకు. నీ బాధ్యతని గుర్తు తెచ్చుకో. బలహీనతతో మేము వేగంగా నడవలేకపోతే చేయుతనివ్వు. నీ అవసరాన్ని తీర్చడానికి మేము మా కనీస అవసరాలను కూడా చంపుకున్నామని. మా ముసలితనంలో మమ్మల్ని బరువుగా భావించకు. 9 నెలలు అమ్మ పొట్టలో, 19 ఏళ్లు నాన్న తన కళ్లలో మోశారని. మేము కన్నది మిమ్మల్ని, మీ రాతను కాదు. అలాగే మీరు మాలో చూడాల్సినది మా ప్రేమను కాని ఆస్తులను కాదు. ఆలోచించండి, మీకెప్పటికైనా మా వయసు వస్తుందని. నువ్వు నవ్వే చిరునవ్వు, నువ్వు మాట్లాడే చిన్న మాట ఒకరికి ఆనందం పంచవచ్చు. కాబట్టి నవ్వడం మాత్రం మర్చిపోకు. 2 పదాలు నీ జీవితాన్ని మార్చగలవు. 1 చేయగలిగే ఆత్మవిశ్వాసం, 2 చేయలేని అపనమ్మకం. వీటిలో ఏది ఎంపిక చేసుకుని నడవగలుగుతావో దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కలిసామన్నది ముఖ్యం కాదు, మన పరిచయం ముఖ్యం. మనం పిలిచే పిలుపు, మన ప్రవర్తన ఎదుటివారి హృదయానికి హత్తుకునేలా ఉంటే చాలు. మనకు తెలియకుండానే మన జీవితంలో ముఖ్యమైన ఆప్తులుగా మారిపోతారు. జీవితంలో మంచి స్నేహితులు అదృష్టం కొద్దీ మనకు పరిచయమవుతారు. మనల్ని ప్రతిక్షణం సరిచేసుకుంటూ కాపాడుకుంటారు. మన క్షేమం మనకంటే ఎక్కువ వారే కోరుకుంటారు. ఇలాంటి మిత్రులు మనకున్నారంటే జీవితాంతం సంతోషంగా ఉంటాం. అభిమానం సంపాదించుకోవడానికి ఆస్తులు అవసరం లేదు, హోదా అంతకన్నా అవసరం లేదు. దయ కలిగి ఉండు, మంచివాడనిపించుకో. అప్పుడు ప్రపంచమంతా నీకు అభిమానులే. ప్రతి ఒక్కరిలోనూ ఓపికనేది ఉంటుంది, కాని అది ఎంతవరకుండాలో అంతే ఉంటుంది. దానిని అలాగే ఉంచండి. అది నశించిన రోజున మనిషిలో మరో మనిషి కనిపిస్తాడు. డబ్బుల కన్నా విలువైనది మనశ్శాంతి. ఎందుకంటే దానిని ఎవరు మనకు అప్పుగా కూడా ఇవ్వలేరు కాబట్టి. ఆత్మవిశ్వాసం చేతుల ద్వారా తెలుస్తుంది. అహంకారం ఉన్నవారు పరిచయం గురించి మాటలో చెప్పుకుంటాడు. ఆత్మవిశ్వాసం ఉన్నవారు ఒక పనిని గొప్పగా చేసి చూపెడతారు. కఠినమైన పరిస్థితులు మనల్ని ఒంటరిగా చేస్తాయి. ఒక ఆకు రాలుతూ చెబుతుంది జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెబుతుంది జీవించే జీవితం ఒకరోజైనా గౌరవంగా జీవించమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది తను కష్టాల్లో ఉన్న సుఖాన్నివ్వమని. ఒక హృదయం నవ్వుతూ చెప్పింది అందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకోమని. తన వరకు వచ్చినప్పుడే మనిషి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. కాబట్టి అనుభవమే మనిషికి గుణపాఠం నేర్పుతుంది. మీరింతవరకు కష్టంలోనే సుఖం జీవిత పరమార్థం ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: చిత్రగీతం విన్నారు.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా, చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితా లోకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంలోనే 22A నిషేధిత భూముల అంశంపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలపగా దీనిపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. అసెంబ్లీలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ హాల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించి దానికి మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు పేరును నామకరణం చేశారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల ప్రవర్తనను హరీష్ రావు తీవ్రంగా ఖండిస్తూ రేవంత్ రెడ్డి పాలనను పోలీసు రాజ్యంగా అభివర్ణించారు. వివిధ డిమాండ్లతో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలతో సభను ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే 22A నిషేధిత భూముల అంశంపై చర్చకు బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతూ శాసనసభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. దీంతో ప్రజా సమస్యలతో పాటు ఏ అంశంపైనైనా సభలో చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా 22A అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టేందుకు అభ్యంతరం లేదని, ప్రతిపక్షాలు సభకు సహకరించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కోట్ల అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాసి ఏడాది గడుస్తున్నా స్పందన లేదని, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై సీబీఐ విచారణ జరగకుండా ఆపుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. కాగా బీజేపీ సభ్యులు అసెంబ్లీ పోడియం వద్ద బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు. సభలోకి ప్లకార్డులు తేకూడదని, వాటిని మార్షల్స్ కు అప్పగించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ సూచించారు. బీఎస్సీ సమావేశంలో చర్చించిన తర్వాతనే 22A పై నిర్ణయం తీసుకుందామని స్పీకర్ సర్ది చెప్పినప్పటికీ బీజేపీ సభ్యులు తమ పట్టు వీడలేదు. దీంతో బీజేపీ ప్రజాప్రతినిధుల ఆందోళనలు, నిరసనల నడుమ సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ శాసనసభను వాయిదా వేశారు. తెలంగాణ అసెంబ్లీ సెంట్రల్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ వేడుకకు శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ తో పాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు పొందిన మాజీ స్పీకర్ దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాదరావు స్మృత్యర్థం ఆయన పేరును ఈ అసెంబ్లీ సెంట్రల్ హాల్ కు నామకరణం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు గన్ పార్క్ వద్ద నల్ల టీషర్టులతో నిరసన తెలిపారు. రుణమాఫీ, మహిళలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం, పెండింగ్ డీఏలు, యువతకిచ్చిన హామీల అమలుపై మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. భూదందాలపై పోరాడడానికి అసెంబ్లీ సమావేశాలను నెల రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నినాదాల నల్ల షర్టులతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. హరీష్ రావు నిరసన తెలుపగా జగదీష్ రెడ్డి స్పృహ తప్పి పడిపోవడం, సునీత లక్ష్మారెడ్డి ఆవేదన చెందడం జరిగింది. అయితే టీషర్టులపై అభ్యంతరకర పదాల వల్లనే స్పీకర్ ఆదేశాల మేరకు వారిని నిరోధించి అదుపులోకి తీసుకున్నామని ఖైరతాబాద్ డీసీపీ స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఆందోళనలపై ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి స్పందిస్తూ నల్ల చొక్కాలపై ఉన్న నినాదాలపైనే అభ్యంతరం తెలిపినట్టు, చీర లాగారన్న

నీటి సమస్యలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ఏ కేరణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అవగాహన రాహిత్యం వల్లనే ఇరిగేషన్ శాఖ నాశనమైందని, ఆయన మాట్లాడిన భాష తెలంగాణకే చెడ్డపేరు తెచ్చిందని మండిపడ్డారు. కాళేశ్వరం నిర్మాణం, నీటి పంపకాల్లో కేసీఆర్ చేసిన తప్పుల వల్లనే ప్రస్తుత పరిస్థితులు తలెత్తాయని, ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం కావడం మంచిదని ఎద్దేవా చేశారు. సింగరేణిలోని 128 మంది ఉద్యోగుల మారుపేర్ల సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 1997 నుండి ఉన్న ఈ పాత సమస్యకు చట్టపరమైన చిక్కులు ఉన్నందున అధికారులపై భారం పడకుండా ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల ప్రవర్తనను రేవంత్ రెడ్డి పోలీసు రాజ్యంగా హరీష్ రావు తెలంగాణ భవన్లో తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వం 1000 రోజుల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తమ గొంతు నొక్కిందని, మహిళా సభ్యులతో సహా నేతలను పోలీసులు అమానుషంగా అడ్డుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని 22A ఫీజు రీఎంబర్స్మెంట్ పై బీఆర్ఎస్ లేకుండా నామమాత్రపు చర్చ జరుపుతున్నాయని ఆరోపించారు. సమస్యలపై ప్రతిపక్షం లేకుండా పారిపోతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేతలు పోలీసు వాహనంపైకి ఎక్కడంతో వాహనం ధ్వంసమైంది. ఈ ఘటనలో పలువురు బీజేపీ నాయకులకు గాయాలయ్యాయి. ఈ ఆందోళనతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. సింగరేణిని రాష్ట ప్రభుత్వం కేవలం ఆర్థిక వనరుగా భావిస్తోందని, కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో కార్మికులకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గుర్తింపు సంఘాలు కార్మికుల సమస్యలు తీర్చడంలో విఫలమయ్యాయన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసినందున ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. స్పీకర్ స్థానంలో ఉన్న ఎస్సీ నేతను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఏకవచనంతో అవమానించడాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. ఆయన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేసి

0: మధును బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దిగజారుడు రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ ను ప్రజలు బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన ప్రక్రియను భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా గుర్తింపు సంఘాల ఎన్నికల ద్వారా పూర్తి చేస్తామని శాసనమండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకం, కొత్త బస్సుల కొనుగోలు, బకాయిల చెల్లింపులతో సంస్థను లాభాల్లోకి తెచ్చామని పేర్కొన్నారు. కార్మికులకు ఫిట్మెంట్ ఇచ్చామని, ఖాళీల భర్తీ, మౌలిక వసతుల కల్పనతో ఆర్టీసీని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతున్నామని వివరించారు. ప్రజా సమస్యలపై చర్చను పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ నేతలు నల్ల టీషర్టులతో డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. 22A అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీలు రాద్ధాంతం చేస్తున్నాయని, కాళేశ్వరం సీబీఐ విచారణను అడ్డుకుంటాయని ఆరోపించారు. అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టాయి. ఆలేరు, భువనగిరి, యాదగిరి గుట్టల్లో రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వనితా లోకం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో నా మాట వినవు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక వింటారు.
1: జాజిరంగు గోడల మీద తెల్లని గీతలతో కాంపౌండ్ వాల్, ఎత్తుగా విశాలంగా బలంగా ఉన్న ద్వారం, విశాలమైన ప్రాంగణంలో వేప రావి ఉసిరి చెట్లు, మధ్యలో తులసి కోట, గర్భగుడి వెనకవైపు పారిజాతం నిత్యమల్లె చెట్లు, తివాచి పరిచినట్లు రాలిన పూలు, ధ్వజస్తంభం, రెండు వైపులా కొన్ని మెట్లు, ఎడంపక్క మెట్లు ఎక్కగానే నల్లరాతి వినాయకుడి విగ్రహం, కుడిపక్క వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, మధ్యలో శివలింగం, ఎదురుగా నంది. వాన కురిసి వెలిసిందేమో, చల్లని గాలి వీస్తోంది, ప్రశాంతంగా ఉంది వాతావరణం. మూడేళ్ల పాతు చేయి పట్టుకుని గుడిలోకి అడుగు పెట్టింది నక్షత్ర. ఒంటిని తాకిన చల్లగాలి మనసుని సేద తీరుస్తున్నట్టు అనిపించింది. పార్థు వైపు చూసింది. ఒత్తుగా ఉన్నవాడి క్రాఫ్ గాలికి సున్నితంగా కదులుతోంది. వాడి మొహంలో ఏదో ఆనందం చిన్నగా గంతులేస్తున్నట్టుగా ఉంది. వాడి మొహం మీద పడుతున్న జుట్టు వెనక్కి తోస్తూ, బాగుందా ఇక్కడ అని అడిగింది నక్షత్ర. ఆయిగా ఉంది కదూ అన్నాడు మెరిసే కళ్లతో. నవ్వింది నక్షత్ర. ఏ గుడికి వెళ్లినా తను అనే మాటని చిలకలా అప్పచెబుతున్న కొడుకు వైపు మురిపెంగా చూస్తూ, అవుందా అన్నా, చాలా హాయిగా ఉంది అంది. మెట్లు ఎక్కకుండా ధ్వజస్తంభానికి తులసికోటకి దండం పెట్టుకుని ఎడమ పక్క నుంచి గుడి వెనుక వైపు నడిచింది ప్రదక్షిణ చేయడానికి. విశాలంగా ఉన్న ప్రాంగణంలో పూజారులు ఇద్దరు, మరో నలుగురు భక్తులు తప్ప పెద్దగా జనం లేరు. పండగలన్నీ అయిపోయాయి, వేసంకాలం మొదలైంది. ఇంకా శ్రావణమాసం వచ్చిందాక హడావుడి ఉండదు. ఆగి ఆగి దేవుడి ఉనికి తెలియచేస్తున్నట్టుగా గుడిగంటలు మోగుతున్నాయి. చుట్టూ తిరిగి వినాయకుడి మందిరం వైపు వచ్చి కళ్లు మూసుకుని భక్తిగా నమస్కరించింది.

అమ్మా గంట అన్నాడు పార్థు. వాటిని మోయడం కష్టంగా ఉన్నా ఆయాసపడుతూనే వాటిని రెండు చేతులతో ఎత్తుకుని గంట కొట్టించింది. పసిపిల్లలకి అదో ఆనందం, అందని దానిమీదే ఆశ మనిషికి. వాడి చేయి పట్టుకుని నంది దగ్గరకు నడిచింది. కొంచెం వంగి నంది చెవిలో వేడుకుంది, నేనేమీ పాపం చేయలేదు, నాకెందుకు ఈ శిక్ష వేశాడో స్వామిని అడిగి చెప్పవు. నంది నవ్వినట్టు అనిపించింది. అమ్మా నేను కూలా అన్నాడు పార్థు. నంది దగ్గర నిలబెట్టి అంది, నంది చెవిలో నీకేం కావాలో చెప్పు. వాడు దాదాపు నంది మీద ఒరిగిపోయి చెవిలో చెప్పిన మాటలు వినిపించి గిలగిలా కొట్టుకుంది ఆవిడ మనసు. నందిదేవులు నాకు నాన్న కావాలి. కళ్లల్లో సుడులు తిరుగుతున్న నీటిని కంటి చివర ఆపేసి మనసులోనే అనుకుంది, చెప్పు నాన్న, నీ మాట అయినా వింటాడేమో నందికి చెప్పు. నా నాన్నని నాకు తెచ్చి ఇవ్వు అని స్వామికి చెప్పమని గట్టిగా చెప్పు. కనీసం నీ ప్రార్థన అయినా వింటాడేమో. పార్థు నంది మీద నుంచి లేచి చొక్కా వెనక్కి లాక్కుంటూ చెప్పిచా అన్నాడు. ఆమె చూపుడు వేలితో కన్నిటి బిందువులు తుడుచుకుని వాడి చేయి పట్టుకుని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం దగ్గరకు నడిచింది. దర్శనాలు అయ్యాక పూజారి ఇచ్చిన తీర్థం సేవించి శటకొప్పం పెట్టించుకుని మరో పూజారి ఇచ్చిన పులిహోర దొప్పలు తీసుకుని వచ్చి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దిమ్మం మీద కూర్చున్నారు ఇద్దరు. ఒక దొప్ప వాడి చేతికిచ్చి తిను నాన్న అంది. వాడు బాసింపట్టు వేసుకుని కూర్చుని ఎంతో జాగ్రత్తగా తింటూ ఉంటే తాను కొంచెం కొంచెం తింటూ గచ్చు మీద రాలిపడిన పండుటాకులను నిశితంగా గమనించసాగింది. భార్యాభర్తల అనుబంధం అంటే ఏడడుగులతో ముగిసేది కాదు, మూడు ముళ్లతో కలిసేది కాదు. మనసా వాచా కర్మణ జీవితాంతం కష్టం సుఖం అన్ని సమానంగా పంచుకుంటూ మమతలు పెంచుకుంటూ కలిసిమెలిసి ఉంటాము అని అగ్నిసాక్షిగా చేసే బాస. ఆ బాసకి స్త్రీలు కట్టుబడి ఉన్నట్టు పురుషులు ఎందుకు కట్టుబడి ఉండరు? ఆమెని ఈ ప్రశ్న ఎంతో కాలంగా వేధిస్తోంది. ఆ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు? నిట్టూర్చింది. అమ్మా నందిదేవులు శివులికి చెప్తాలా నాన్నవర్తాలా? పార్థ ప్రశ్నలతో ఆలోచనలు చెదిరిపోయాయి. ఏం చెప్పగలదు? తన జీవితమే ప్రశ్నార్థకం అయింది. వాడి ప్రశ్నలకి సమాధానం తనేం చెప్పగలదు? దేవుడిని తను చాలాసార్లు అడిగింది, నా భర్తను నా దగ్గరకు పంపించు స్వామి అని. మూడేళ్లయింది, ఇంతవరకు ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో కూడా తెలీదు. ఆయన చెప్పడు, అయినా తను కోరుకుంటూనే ఉంటుంది. నమ్మకం, దేవుడి పట్ల విశ్వాసం, అదే విశ్వాసంతో కోరుకోవడం తప్ప తనేం చేయగలదు? ఎక్కడ ఉన్నాడని వెతకగలదు? నిట్టూర్చింది. మాట మారుస్తూ, ప్రసాదం అలా కింద పడేచ్చా? జాగ్రత్తగా తినాలి, కింద పడేస్తే దేవుడికి కోపం వస్తుంది తెలుసా అంది. వాడి ఒళ్ళో పడినా మెతుకులు ఏరుతూ బ్యాగులో వెతికి ఒక ప్లాస్టిక్ స్పూన్ తీసి వాడికి తినిపించసాగింది. క్రమంగా వెలుతురు పలచబడసాగింది. వెళదాందానాన్న పార్థుని ఎత్తుకుని మెల్లగా మెట్లు దిగింది. వాడు బరువు పెరుగుతున్నాడు, మోయడం కష్టం అవుతోంది. ఈ బరువు దించుకున్నా వాడి భవిష్యత్తు భారం మోయక తప్పుతుందా? గుడి నుంచి బయటకు వచ్చి అక్కడికి 4 ఫర్లాంగుల దూరంలో ఉన్న ఇంటివైపు నడిచింది. ఇప్పుడు సూర్యుడు పూర్తిగా అదృశ్యమయ్యాడు. అతి కష్టం మీద నడుస్తూ ఇంటి ముందుకు వచ్చింది. పార్థుని దింపి గేటు తీసి లోపలికి వెళ్లి గోడకున్న స్విచ్ నొక్కింది. వెలుతురు పరుచుకుంది. తాళం తీసి లోపలికి ప్రవేశిస్తూ ఉండగా అడిగాడు పార్థు, అమ్మా నందిదేవులు ఎప్పులు చెబుతాలు శివులికి? ఆమె అడుగులు నిస్సహాయంగా ఆగిపోయాయి. నిస్సత్తుగా కుర్చీలో కులబడి నీరసంగా అంది, ఆయనకు దయ కలిగినప్పుడు. వాడి ప్రశ్నకి ఆమె సమాధానం స్పష్టంగా రూపుదిద్దుకోకుండానే మరికొన్ని సంవత్సరాలు గడిచాయి. అమ్మంటే పార్థుకి ఎంతో ఇష్టం. ఆవిడ మాట వేదం. చిన్నప్పటి నుంచి ఆవిడ చెప్పిన నంది చెవిలో నీకేం కావాలో చెబితే నీ కోరిక తీరుస్తాడు అన్న మాట అక్షరాలా పాటిస్తూనే ఉన్నాడు. అప్పటినుంచి ఆవిడ చేపట్టుకుని కొంచెం ఎదిగాక స్వతంత్రంగా శివుడి గుడికి ప్రతిరోజు వెళ్తూనే ఉన్నాడు. నంది చెవిలో తన కోరిక చెబుతూనే ఉన్నాడు. కరగకుండా కాలము ఆగదు, ఎదగకుండా మనిషి ఉండడు. కాలంతో పాటు పార్థు కూడా మారిపోయాడు. పెద్దవాడు అయ్యాడు. 10th మంచి మార్కులతో పాస్ అయ్యాడు. చాలా కీలకమైన దశ దాటావు నాన్న, ఇక ఇప్పుడే భవిష్యత్తుకి ప్రణాళిక వేసుకోవాలి. చిన్న పిల్లాడివి కాదు కాబట్టి నీ గోల్ నువ్వే నిర్ణయించుకుని నాకు చెప్పు, నాకు చేతనైంది చేస్తాను అంది. మెడిసిన్ చేస్తానమ్మా, ఈఎన్టీ స్పెషలిస్ట్ అవ్వాలని ఉందమ్మా అన్నాడు పార్థు. నక్షత్ర కొడుకు వైపు ఆశ్చర్యంగా చూసింది. అంత ప్రత్యేకంగా అది ఎంచుకున్నావు, కారణం ఏంట్రా అడిగింది. పార్థు నవ్వుతూ అన్నాడు, 10 ఏళ్ల నుంచి చెవిలో నువ్వు చెప్పమన్న మాట
నందికి చెప్తూనే ఉన్నాను. మరి ఆయనకి వినిపించిందో లేదో, ఇంతవరకు నా ప్రార్థన శివుడి చెవిలో వేయలేదు. కారణం అన్వేషించాలి అంటే నేను ఈఎన్టి స్పెషలిస్ట్ అవ్వాలమ్మా. ఆవిడ మ్రాన్పడి చూసింది కొడుకు వైపు. పార్థు అంది. పార్థు ఆవిడ భుజం మీద చేయి వేసి తనలో తను అనుకుంటున్నట్టు అన్నాడు. అవునమ్మా, శివుడి చెవిలో నంది నా కోరిక వేసిందాకా నేను నంది చెవిలో చెబుతూనే ఉంటాను, గుడికి వెళ్ళొస్తానమ్మా అని చెప్పి పార్థు వెళ్లిపోయాడు. ఆమెకి తనలో నుంచి ఉత్సాహం చైతన్యం అంతా ఎవరో లాగేసినట్టయింది. చిన్నప్పుడు చెప్పిన ఒక మాట ఆజ్ఞగా భావిస్తూ ఇంకా శిరస వహిస్తున్నాడు. ఇంకా నంది చెవిలో ప్రతిరోజు మా నాన్నని మాకు ఇవ్వు అని చెప్పి వస్తున్నాడు. అందరికిలా తనకి తండ్రి లేడన్న బాధ గుండెల్లో దాచుకుని పైకి నవ్వుతూ గడిపిన కొడుకు ఇన్నేళ్లకి తనలోని దుఃఖాన్ని నవ్వుతూనే వెలిబుచ్చాడు. వేళ్లతో సహా నేలవాలుతున్న చెట్టులా గుమ్మం పక్కన అడుగు మీద చతికిలబడింది. ఆమెకి ఏడవాలని అనిపిస్తోంది, కాని కన్నీళ్లు రావడం లేదు. ఇంద్రియాలన్నీ పనిచేయడం మానేసినట్టు నిస్సత్తుగా అలాగే కూర్చుండిపోయింది. సాయంత్రం అయింది. ఆ చల్లగాలికి కొంతసేపటికి ఆమెలో చైతన్యం వచ్చింది. ఎంత పెద్దవాడు అయ్యాడు పార్థు, జీవితం ఇంత త్వరగా గడిచిపోయిందా ఆశ్చర్యంగా అనుకుంది. రాడని తెలిసినా ఎదు చూస్తూనే గడిచిపోయింది జీవితం. మీ నాన్న ఇంక రాడురా, ఎప్పటికీ రాడు అని పార్థుకి ఎలా చెప్పాలి? కాని చెప్పకపోతే వాడిని మోసం చేసినట్టవదా? అందుకే చెప్పాలి. ఆ సమయం వచ్చింది. అర్థం చేసుకునే వయస్సు వాడికి వచ్చింది. తనకిప్పుడు 40 ఏళ్లు. సరిగ్గా 24 ఏళ్ల క్రితం అమ్మ అన్న మాటలు ఆ వెంటనే నాన్న సమాధానం గుర్తుకొచ్చాయి. నక్షత్ర, అస్తమానం ఆ వీధి గుమ్మలో కూర్చుని పుస్తకాలు తిరిగేయకపోతే నా కాస్త వంటలో సాయం చేయకూడదు? రేపు పెళ్లైతే వంటా వార్పు చేయకపోతే మొగుడు ఊరుకుంటాడా? ఇదిగో రామలక్ష్మి, నా కూతురికి వంటా వార్పు కర్మ లేదు. ఇంటి నిండా నౌకర్లు వంటవాళ్లు ఉంటారు. మహారాజు కోడలవుతుంది నా తల్లి, దాన్ని వేధించకు, నువ్వు చేసుకో. అమ్మ మీద నాన్న కోపం ఎంత బావుండే తనకి. నవ్వొచ్చింది నక్షత్రకి. మహారాజా, ఎంత ఆశపడ్డావు నాన్న, చూసావా నాన్న నా బతుకు ఎలా అయిందో. నక్షత్ర తలెత్తి ఆకాశంలోకి చూసింది. నాన్న, ఇన్ని నక్షత్రాలు నువ్వు ఎక్కడో ఉండే ఉంటావుగా, చూస్తున్నావా నా బతుకు? నా అందం నా భర్తకి నచ్చలేదు నాన్న. ఆయన నువ్వనుకున్నట్టు రాజకుమారుడు కాదు, బహుశా అందుకే నచ్చలేదనుకుంటా. ఆమెకి తెరలు తెరలుగా నవ్వొచ్చింది. ఆయన రాజకుమారుడు కాకపోయినా నేను మహారాణినే కదూ ఇప్పుడు. అవును మహారాణినే. లెక్చరర్ ఉద్యోగం, నెల తిరిగేసరికి 5 అంకెల జీతం, బుద్దిమంతుడైన కొడుకు, తనని ప్రేమతో గౌరవించే విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు, ఇంకా ఏం కావాలి? తనని కాదని వెళ్లిపోయిన వ్యక్తి కోసం ఎందుకింత ఆరాటం, ఎందుకింత ఆవేదన? అగ్నిసాక్షిగా పెళ్లాడిన ఈ భార్య ఆయనకి నచ్చలేదు. మరో అందగత్తెని వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. తన రక్తం పంచుకుని పుట్టిన ఒక పసివాడు భూమి మీదకు వచ్చాడన్న వార్త తెలిసి కూడా రాలేదు. ఎన్నో ఊహించుకుని ఒకనొక కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా చేసిన అమ్మా నాన్న ఒకరి వెనుక ఒకరు వెళ్లిపోయారు. తండ్రి బతికి ఉన్న రోజుల్లోనే అల్లుడిని మందలించి బెదిరించి వెనక్కి తీసుకురావాలనుకున్నాడు. కాని తండ్రిని తనే ఆపింది. బెదిరింపులతో చేసే కాపురం కాపురమేనా నాన్న అని. ఇప్పుడు ఎవరున్నారు, ఆయన ఎక్కడ ఉన్నాడో వెతికి తీసుకుని వచ్చి ఇడుగో నీ తండ్రి అని పార్థుకు చెప్పడానికి? చీకటి అలుముకుంది. ఆమె లేచి లైటు వేసింది. వెలుగు ఇల్లంతా పరుచుకుంది. వెలుగు నిండిన పరిసరాలు చూస్తూ అనుకుంది నక్షత్ర, జీవితం కూడా ఇంతే కదా, సమస్యల చీకట్లు కమ్ముకుంటాయి, పరిష్కారాల జ్యోతులు వెలిగించుకుంటూ ముందుకు సాగడమే కదా ప్రతి మనిషి కర్తవ్యం. రాతి విగ్రహాలకు చైతన్యం వచ్చి నడిచి వస్తాయా? బతకడానికి ధైర్యం ప్రసాదించమని కోరాలి, కాని బ్రతుక్కి అర్థం చెప్పమని దేవుణ్ణి అడగడం అజ్ఞానం అవివేకం కదా. పార్థుని తను అంత అజ్ఞానం అవివేకంతో పెంచిందా ఇంతకాలం? అందుకేనా వాడు చిన్నప్పటి నుంచి క్రమం తప్పకుండా గుడికి వెళ్లి నంది చెవిలో తను చెప్పమన్నమాట చెబుతూనే ఉన్నాడు? ఇన్నేళ్లు రాని తండ్రి ఇంక వస్తాడని ఆశతో ఉన్నవాడు ఆయన ఎప్పటికీ రాడని, తనదంటూ వేరే జీవితం నిర్మించుకున్నాడని తెలిస్తే ఏం చేస్తాడు, ఏమవుతాడు? వాడికి చెప్పాలి. నందికి వినిపించదురా మన గోడు, ఇంక అడగద్దురా అని. పాతుకి మంచి కాలేజీలో సీటు వచ్చింది. నక్షత్ర ఇంకా గుడికి వెళ్లొద్దు అని చెప్పాలనుకుంటేనే చెప్పలేకపోయింది. పార్థు మాత్రం గుడికి వెళ్లడం మానలేదు. నక్షత్రకి ప్రిన్సిపాల్ గా ప్రమోషన్ వచ్చింది. నెమ్మదిగా ఆమె తను ఒక వ్యక్తి భార్యనని మర్చిపోయింది. తను నక్షత్ర,
ఈ యువకుడు పార్తు తన కొడుకు, భర్తలేని నీకు కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు అని ఆమెని ఎవరూ అడిగే సాహసం చెయ్యనంతగా ఎదిగింది. ఆర్థికంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా ఇప్పుడు అందరూ ఆమె పట్ల గౌరవభావంతో వ్యవహరిస్తారు. యవ్వన

ఇంట్లో ఉన్నప్పుడు నలుగురు ఐదుగురు ఆమె దగ్గర ప్రేమ ప్రస్తావన, పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ముందు నిర్ఘాంతపోయినా తర్వాత ఎంతో సున్నితంగా తిరస్కరించింది. ఇది వరకు ఎవరిని ఇంటికి పిలిచేది కాదు. ఈ మధ్య అప్పుడప్పుడు స్నేహితులతో కలవడం అలవాటు చేసుకుంది. ఇది వరకు భర్త లేడన్న ఆత్మ న్యూనత ఉండేది. ఇప్పుడు భర్త లేకపోయినా జీవితంలో ముందుకు సాగుతూ ఎదిగిన తనను తను చూసుకుంటూ ఉంటే గర్వంగా ఉంది. ఆమెకి ముఖ్యమైన స్నేహితుల్లో జాహ్నవి, పరిణీత, వాసవి, స్నేహిత్ బెనర్జీ. ఇప్పుడు అందరి వయసు దగ్గర దగ్గర 50 దాటింది. అందుకేనేమో బిడియం జంకు అనేవి పోయి అందరితో స్నేహంగా కలిసిపోగలుగుతున్నారు. పాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి వచ్చాడు. 5 అడుగుల 10 అంగుళాలు, సన్నగా తెల్లగా ఆధునిక యువకుడి స్టైల్తో మ్యాన్లీగా ఉంటాడు. మంచి సంస్కారం. రోజు సాయంత్రాలు ఎంత పని ఉన్నా తల్లితో ఒక అరగంట అయినా గడుపుతాడు. అలాగే గుడికి వెళ్లడం కూడా మానలేదు. ఒకరోజు ఇంటికి భోజనం పెట్టి చీర పెడుతుంది. అలా దాదాపు 5 ఏళ్ల నుంచి చేస్తోంది. 5 ఏళ్ల నుంచి అందరితో పాటు నక్షత్రను కూడా పిలిచి భోజనం పెట్టి చీర పెట్టడం జరిగింది. మొదటిసారి నక్షత్ర సిగ్గుపడింది, మొహమాట పడింది. నువ్వు నాకింత గౌరవం ఇవ్వడం నీ సంస్కార పరిణీత అంది. అదేంటి నక్షత్ర, నువ్వు ఆడదాని కాదా? భర్తతో ముడిపడి లేవు మన అలంకారాలు. నువ్వు ఆయనతో కలిసి లేనంత మాత్రాన నీకు జన్మతా వచ్చిన హక్కులు కాదనే అధికారం ఎవరికీ లేదు. అలా అనుకోవడం మనకే అవమానం. కరాకండిగా అంటున్నా పరిణీత వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది నక్షత్ర. ఆఖరి రోజు భర్తను కలుసుకున్న రోజు గుర్తొచ్చింది. ఎప్పుడూ వెళ్లే గుడిలోనే కలిశాడు. నేనేం తప్పు చేశాను? మీరెందుకు ఇంటికి రావడం లేదు అని అడిగింది. నువ్వు కాదు, నేను చేశాను తప్పు. నా తప్పు దాచిపెట్టి నీకు అన్యాయం చేశారు మా వాళ్లు అన్నాడు. మీరు చేసిన తప్పికి నాకెందుకు శిక్ష అని అడిగింది. శిక్ష కాదు, నీకు విముక్తి. నేను నీతో బతకలేను, అవతల వాళ్లు బతకనివ్వరు. వాళ్ల అమ్మాయికి అన్యాయం జరిగిందని కేసు పెడుతున్నారు. అక్కడ 2 పిల్లలు ఉన్నారు, వాళ్ల బాధ్యత నాకుంది. మరి ఇక్కడ ఉన్న కొడుక్కి వీడి బాధ్యత లేదా మీకు? అసలు తప్పు చేశానని గిల్టీ ఉన్నప్పుడు నాకు తాళి ఎందుకు కట్టారు? నాతో ఎందుకు కలిశారు? గర్భవతిని ఎందుకు చేశారు అని నిలదీయాలనుకుంది. ఆ అవకాశం ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతను ఎక్కడో తానిక్కడో. పార్దుకి గుంటూరులో లెక్చరర్ గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూ పీహెచ్డీ చేస్తానమ్మా అన్నాడు. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పార్దు గుంటూరు వెళ్లిపోయాడు. ఇల్లంతా శూన్యం ఆవరించింది. రోజులు గడిచిపోతున్నాయి. పరిణీత ఒక సంబంధం తీసుకుని వచ్చింది. అమ్మాయి బీటెక్ పూర్తి చేసింది. పాదుకి అన్ని విధాలా తగిన జోడి, చాలా పొడుగు అమ్మాయి, పాదు హైట్ కదా అంది. వాడిని అడగాలి కదా పరిణీత అంది నక్షత్ర. అడుగు, రేపు ఆదివారం వస్తాడుగా అంది పరిణీత. శనివారం సాయంత్రానికి వచ్చాడు పాదు. తల్లిని కౌగిలించుకుని నీకో శుభవార్త చెప్తానమ్మా అన్నాడు. ఆవిడ గుండె దరదరలాడింది. ఏంట్రా, ఎవరినన్నా ప్రేమించావా అడిగింది. పాదు చిరునవ్వు నవ్వి అన్నాడు, చెప్తాను. నేను స్నానం చేసి వస్తాను, నువ్వు కూడా చీర మార్చుకుని రెడీ అవ్వు, గుడికి వెళ్దాం అన్నాడు. అతనికి ఓ 10 మంది భక్తులు గంటలు మోగిస్తున్నారు. యథాప్రకారం పాదు ముందు వినాయకుడిని దర్శించుకుని నంది దగ్గరకు వచ్చాడు. వంగి నంది చెవిలో తను చెప్పాలి అనుకున్నది చెప్పి లేచి నిటారుగా నిలబడి 2 చేతులు జోడించి శివుడిని ప్రార్థించాడు. నక్షత్ర దర్శనం పూర్తి చేసుకుని వచ్చి రావి చెట్టు దిమ్మ మీద కూర్చుంది. కళ్లు మూసుకుని ధ్యానం చేయసాగింది. అమ్మా, పాతు స్వరం విని కళ్లు తెరిచింది. పాతు పక్కనే ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. నెరసిన జుట్టు, తెల్లగా ఎత్తుగా ఎత్తుకి తగిన లావుతో హుందాగా ఉన్నాడు. గబక్కన లేచి నిలబడింది నక్షత్ర. మీరు చక్రపాణి గారు సార్, మా అమ్మ అంటూ పరస్పరం పరిచయం చేశాడు. నమస్కారం అంటూ చేతులు జోడించింది నక్షత్ర. అమ్మాయి తండ్రి కాబూలీన, ఈయనే ఇంత హుందాగా దర్జాగా ఉన్నాడంటే ఖచ్చితంగా మంచి ఫ్యామిలీ అయి ఉండొచ్చు. పోనీలి పాతు సెలక్షన్ మంచిదే. ఆ అమ్మాయి కూడా తండ్రిలా చక్కగా ఉండి ఉంటుంది. అన్నిటికన్నా ముందు తెలుగు వాళ్లు అనుకుంది నక్షత్ర. కూర్చోండి సార్ అంటూ తల్లిని భుజాలు పట్టుకుని కూర్చోబెట్టి ఆవిడ పక్కన తను కూర్చుని తన పక్కన చోటు చూపించాడు పాతు. ఆయన కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. ఆయన రూపం ఆ టీవీ చూస్తుంటే ఆయన పెద్ద ఆఫీసర్ అయి ఉంటాడు అని కూడా అనిపించింది. ఆవిడ మనసు సంతృప్తితో నిండిపోయింది. నా కొడుకు ఎప్పుడు తొందరపడడు, మంచి సంబంధం చూసుకున్నాడు అనుకుంది. పాదు స్వరం మోగడంతో ఆవిడ ఆలోచనలు చెదిరిపోయాయి. చిరునవ్వుతో కొడుకు చెప్పేది ఆసక్తిగా వినసాగింది. అమ్మా, చిన్నప్పుడు ఇదే గుడిలో నువ్వు చెప్పావు,
నంది చెవిలో మన కోరిక చెబితే శివుడికి చెప్పి మన కోరిక తీరేలా చేస్తాడు అని. అప్పటి నుంచి నేను ప్రతిరోజు కుదరినప్పుడు వారానికోసారైనా నంది చెవిలో నా కోరిక చెబుతూనే ఉన్నాను. నువ్వు ఆ మధ్య అన్నావు కూడా నందికి వినపట్టం లేదురా ఇంక చెప్పకు అని. కాని అమ్మా, నా చిన్నప్పుడు నువ్వు చెప్పిన మాటలు నా మెదడు గదిలో పదిలంగా నిక్షిప్తం చేసుకున్నాను.

0: తప్పకుండా నంది స్వామికి నా కోరిక చెప్తాడన్న నమ్మకంతో ఆయన చెవిలో నా ప్రార్థన వినిపిస్తూనే ఉన్నాను. నా నమ్మకం వృధా కాలేదమ్మా, నందికి వినిపించిందమ్మా, నా కోరిక తీర్చాడు. ఆవిడ కొడుకు మొహంలోకి ఆశ్చర్యంగా చూసింది. తీర్చాడా అంది వణుకుతున్న స్వరంతో. పార్దు చక్రపాణి వైపు చూసి తల్లితో అన్నాడు, చక్రపాణి గారు మా కాలేజ్ ప్రిన్సిపాల్, నేనంటే ఆయనకి ఎంతో అభిమానం. నాకు ఆయన మొదటిసారి కలిసినప్పుడే బాగా నచ్చారు. వచ్చే ఏడాది మీరు రిటైర్ అవుతారు. సార్ కి పిల్లలు లేరు, భార్య పోయి నాలుగేళ్లైంది, గుంటూరులోని స్థిరపడ్డారు. ఆయన పార్దు చెప్పడం ఆపేసి తలవంచుకుని కుడి చేత్తో ఎడం చేతి వేళ్లు లెక్క పెట్టుకుంటూ అన్నాడు, నంది నా ప్రార్థన శివుడికి చెప్పాడు, శివుడు నా కోరిక తీర్చారు. చక్రపాణి గారు నాకు నాన్నలేని లోటు తీరుస్తానన్నారు. పార్థు నక్షత్ర అరిచాననుకుంది, కాని శబ్దం గొంతులో ఆగిపోయింది. కళ్లల్లో నీరు ఉబ్బుకింది. పార్థు ఆవిడ చేయి తన చేతిలోకి తీసుకుని అన్నాడు, ఇది దైవ నిర్ణయం, నువ్వు కాదనద్దు ప్లీజ్. నువ్వు కాదంటే నేను గుంటూరు వెళ్లిపోయి ఇంకెప్పటికీ నీ దగ్గరికి రాను. బెదిరిస్తున్నట్టు అంటున్న కొడుకు వైపు నిస్సహాయంగా చూసింది నక్షత్ర. ఏమిట్రా ఇది? నక్షత్ర గారు, నాకు పార్థు అంతా చెప్పాడు. మిమ్మల్ని నా జీవితంలోకి ఆహ్వానించడానికి వచ్చాను. ఇంతకాలం ఎంతో కష్టపడి పార్థుని ప్రయోజకుని చేశారు. ఇక మీరు కూడా మీకోసం జీవించడం మొదలు పెట్టాలి. ఈ వయసు నుంచే ప్రతి మనిషికి మరో మనిషి అవసరం కావాలి. తోడు ఎంత అవసరమో నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మీరు అంగీకరిస్తే ఇంక నుంచి నేను మీకు తోడుగా ఉంటాను. మీరు నా నీడగా ఉండమని కోరుతున్నాను. ఆలోచించి చెప్పండి అన్నాడు చక్రపాణి. నక్షత్ర చివ్వున తల తిప్పి ఆయన వైపు చూసి ఏదో అనబోయేంతలో పార్థు స్వరం పంచాక్షరి మంత్రంలా వినిపించసాగింది. అమ్మా, నేను ఎప్పుడో ఒకరోజు పెళ్లి చేసుకోవాలి. వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలియదు. నిజానికి ఈ వయసులో నిన్ను నేను జాగ్రత్తగా చూసుకోవాలి. కాని పరిస్థితులు అనుకూలించకపోతే నీ సంగతి ఏమిటి? నిన్ను ఎవరు కనిపెట్టుకుని ఉంటారు? అలాంటప్పుడు నేను ఒంటరిగా వదల్లేక నీతో కలిసి ఉండలేక నరుక అనుభవిస్తాను. నేను అలా నరుక అనుభవించాలని నువ్వు అనుకుంటున్నావా? అమ్మా, చక్రపాణి గారు మంచివారు, వారు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు. మీ ఇద్దరు కలిసి ఉంటే నాకు నిశ్చింతగా ఉంటుంది. నా మాట వినమ్మా, ఒప్పుకో. నువ్వు సరే అంటే నేను ఇప్పుడే స్వామి పాదాల దగ్గర ఉన్న పూలదండాలు తెస్తాను. ప్లీజ్ అమ్మా, నేను ఆనందంగా ఉండడం నీకు ఇష్టమే కదా. నక్షత్ర నిస్సహాయంగా చూసింది పార్థ వైపు. ఈ వయసులో నా పెళ్ళ, నలుగురు ఏమనుకుంటారు? ఇప్పటి వరకు తన మీద ఉన్న గౌరవం ఏమవుతుంది? ఇలా అకస్మాత్తుగా పిడుగులు కురిపిస్తున్నట్టు ఈ మాటలేంటి? ఆవిడ పార్థ వైపు నిస్సహాయంగా చూసింది. ఆ నిస్సహాయతని అనుకూలంగా మార్చుకుంటూ గబగబా అన్నాడు పార్థు. నాకు తెలుసు నువ్వు కాదనవు అంటూ గబక్క లేచి రెండేసి మెట్ల చొప్పున ఎక్కి నంది చెవిలో కృతజ్ఞతలు చెప్పి మెడలో ఉన్న పూలదండలు తీసుకుని అదే వేగంతో మెట్లు దిగుతుంటే చక్రపాణి మెత్తని స్వరం వినిపించింది, మీరు మనసారా అంగీకరిస్తున్నట్టే కదా? నక్షత్ర తలవంచుకుంది, అయితే రండి, మనం కూడా నంది చెవిలో కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఎందుకంటే నేను కూడా నా భార్య పోయిన తర్వాత ఆవిడ స్థానంలోకి ఒక మంచి వ్యక్తిని పంపించమని వేడుకున్నాను అన్నాడు. పార్థు చేతిలో దండలతో మొదటి మెట్టు మీదే ఆగిపోయి వాళ్ళిద్దరి వైపు ఆనందంగా చూశాడు.
1: మీరింతవరకు నా మాట వినవు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జి నిత్య సంతోషిణి గారు పాడిన లలిత గీతం.

0: లలిత గీతం విన్నారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చెదల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలయని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసుని నీటకే లేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
3: 2324085.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి అండ్ రేణుక, సాంకేతిక సహకారం శ్రీ పి ఆనందరావు. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. హలో
1: సార్, నమస్కారం సార్.
0: నమస్తే అండి మిత్రమా, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేశారు? ఓకే, ముచ్చట్లో మనం చాలా చెప్పుకోవాలి, మన శ్రోత అంతా కూడా ఎదురు చూస్తున్నారు.
1: సార్, ఒకటి నేను చెప్పే ముచ్చట ఏంటంటే, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, అయితే ఈ రెండు స్కూల్స్ లోను కూడా మన భగవద్గీత శ్లోకాలు ఇలాంటి తెలుగు నేర్పకపోవటం వల్లే యువత చెడుతనాలకు పోతుందని నా అభిప్రాయం సార్. అది పిల్లలకి సామాజిక స్పృహ లేదు అని అర్థం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంతకుముందు పాత చదువులు అనేటంటే రామాయణం, భారతం, భాగవతం, శ్లోకాలు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా అసలు తెలుగు పదాలు తెలుగు వాడకం లేదు స్కూల్స్ లో, చరిత్ర తెలవట్లే ఎవరికి. దానివల్ల వాళ్ళకి ఏంటంటే సామాజిక స్పృహ లేదు, లేకపోవటం వల్ల ఇలాంటి యాంగ్జైటీకి గురి అయిపోతారు అన్నట్టు యువత.
0: ఓకే, మంచి ఆలోచన. మరి దీన్ని కూడా ప్రభుత్వం వారు గుర్తించి సమాజానికి ఉపయోగపడే సబ్జెక్ట్ కూడా వారు విద్యార్థులకు అందిస్తే మంచి అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో ఒక వెసులుబాటు ఏంటంటే, ప్రతి కుటుంబం కూడాను మరి ఇలాంటి సమాజానికి సేవ చేసిన వాళ్ల కోసం స్టోరీస్ కానీ, లేకపోతే భగవద్గీత, రామాయణ్, అలాగే బైబుల్, ఖురాన్ ఇలాంటి సంబంధించిన వాటిని మన ఇళ్లలో కనుక పిల్లలకి చదివే అలవాటు చేయాలి. చదివే అలవాటు చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక కోణంలో దానికి అలవాటు పడతారు. ఓన్లీ స్కూల్కి మాత్రమే బాధ్యత నెట్టేసి మనం చేతులు దుప్పుకుంటే కాదు, పేరెంట్స్ మన బాధ్యత కూడా ఉంది. ఏది మంచి ఏది చెడు అనేది మనం కూడా పేరెంట్ గా చెప్పడం అనేది మన బాధ్యత. మన పిల్లాడు తప్పు చేసినప్పుడు ఖండించాలి, ఉప్పు చేసినప్పుడు మెచ్చుకోవాలి. ఓకే అండి, చాలా చక్కటి విషయాలు ఆకాశవాణితో ప్రస్తావన తీసుకొచ్చిన ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.

శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపద యోగజ సమగతిలో ముఖరిత మానస మునివరుడు భువిలో వెలసిన సురవరుడు బ్రహ్మలు గురు బ్రహ్మలు దానామృత రస విధులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపద యోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరుడు.

లయ సంగమ సుఖజతిలో స్వర పదయో గజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భూమిలో వెలసిన సుభవరులు సరి పని సమ పని సమ పని సమ పని సరి సా.

0: హలో, నమస్తే అండి.
1: సార్ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. బాగున్నారు సార్?
0: బాగున్నాం బాగున్నాం. మీరు ఎక్కడి నుంచి కాల్ చేశారు? మీ పేరేంటి?
1: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామగంజ్ నుంచి శ్రీరామ్ హనుమానులు గారు మాట్లాడుతున్నారు సార్.
0: హనుమానులు గారు, మరి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి మీరు కాల్ చేశారు. పాట వేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మాటలు చెప్పేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?
1: సార్, ఈ రోజు ముందుగా కృష్ణాష్టమి జన్మదినం కాబట్టి గురించి నేను కొంత మాట్లాడాలనుకుంటున్నాను సార్.
0: చెప్పండి.
1: ఈ రోజు సార్ కొంతమంది కృష్ణాలయంలో మంచి మంచి పూజలు జరుగుతాయి. చాలా మంది అతన్ని దర్శించుకుంటారు. కొన్ని ఇళ్లలో కూడా సార్ ఈ రోజు పూజ చేసుకుని కొంతమందికి తోచిన కాడికి భోజనాలు కూడా వనభోజనాలు ఏర్పాటు చేస్తారు సార్. ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉన్నది. మా ఇంట్లో కూడా సార్ మేము పూజ చేసుకుంటాం. చాలా ఆనందంగా ఉన్నాం సార్.
0: ఓకే,
1: సంగతి ఏంటంటే ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా అందరు మంచిగా ఉండాలి, అంత మంచి పూజలు చేసుకోవాలి, ఆనందంగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్.
0: ఓకే అండి, మరి మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ఓకే సార్.

0: హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: నేను సుజాతార మండలం రాఘవపురం గ్రామం నుంచి గుండేటి వెంకటరాములు సార్.
0: వెంకటరాములు గారికి స్వాగతం పలుకుతూ ఉండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: థ్యాంక్ యూ సార్.
0: చెప్పండి వెంకటరాములు గారు, ముచ్చట్లు ఏంటి?
1: ఇలా కృష్ణాష్టమి కదా సార్, కృష్ణాష్టమి ఏంటి, ఇది ఒక ప్రాముఖ్యమైన రోజు. ఆయన పుట్టుక కూడా ఒక కటకటాల్లో పుట్టింది కదా, అక్కడ పుట్టి కూడా మన ఎంత శాసించింది అంటే ఆయన భగవంతుడు కావచ్చు కానీ మానవ జన్మించింది కాబట్టి మనిషి అనే భావించుకోవాలి మనం.
0: అంతే అంటారా?
1: అంతే కదా, ఆయన భగవంతుడే కానీ మనిషి రూపంలో వచ్చింది కాబట్టి మనిషే. అది మానవులకు ఏం తెలియపరచడానికి వచ్చిందంటే భగవంతుడు ఈ విధంగా చేసుకోవాలి అని ఒక ధర్మాన్ని మనకు సాధి చెప్పడం కోసం ఈ లోకానికి వచ్చిండు. అధర్మాన్ని తుంచేసిండు, ధర్మాన్ని రక్షించిండు.
0: కరెక్ట్. మనం ఎంతవరకు ఫాలో అవుతున్నాం దానికి?
1: అదే సార్, మనం అందరం కనీసం 5% కూడా లేవు. కాబట్టి మనం అందరం కూడా ఎప్పటికైనా పుట్టుట గిట్టుట కొడుకు అని చెప్పారు కాబట్టి మనం జీవించినంత కాలం కూడా ధర్మంగా జీవించాలి. అది మన అంతరాత్మకే మనకు మాత్రమే తెలుసు. మనం ధర్మంగా జీవిస్తామా లేదనేది మనకు మాత్రమే తెలుసు.
0: అవును,
1: అది ఇతరులకు తెలియదు. కాబట్టి మనం ధర్మంగా జీవించాలి. ప్రతి ఒక్క మనిషి మనం ఏదో ఒక రోజు పోయేటోళ్ళే కాబట్టి మనం పోయిన తర్వాత కూడా బతుకుండాలని మనం మంచి చేయాలి, ధర్మంగా నడవాలి.
0: అంతే,
1: అదే భగవంతుడు మనకు తెలియజేసింది.
0: మన తదనంతరం బతికి ఉండేది మనం చేసిన మేలు కార్యక్రమమే.
1: మేలు కార్యక్రమాలే. కాబట్టి ప్రతి ఒక్క శ్రోతలను మనం కోరేది ఏంటంటే మనం పొద్దున లేచిన కానించి పడుకొని మళ్ళీ లేచేంత వరకు కూడా మనం ధర్మంగా బతుకుతామా జీవిస్తామా లేదా ఈ లోకంలో. ఇవాళ మనం ఏ దేవుణ్ణి గుర్చుకోతే ఏ మతస్థులైనా చెప్పేది, ఏ గ్రంథాలు చెప్పినా అవే చెప్తాయి.
0: అవును.
1: కాబట్టి మనిషి ఒకటే జీవించుకోవడానికి మనం ఒకటే చెప్పాలి. మనం భగవంతుడు పిల్లలకు గాని సమాజానికి గాని ధర్మంగా ఉండాలా, ధర్మంగా జీవించాలా. అదే మన ధర్మమే మనం రక్షించేది. కష్టాలు వస్తూనే ఉంటాయి, కష్టాలు బాధలు వస్తూనే ఉంటాయి. రేయి పగులు వచ్చినట్టు రీతులు చూసి మనం భయపడద్దు. కొద్ది సమయం తర్వాత మళ్ళీ చల్లారిపోయింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా అధర్మం అనేది చీకటి, వెలుగు అనేది జ్ఞానం సంపాదించుకోవాలి. కాబట్టి పోయేటప్పుడు మనం మంచితనానికి తీసుకుపోవాలి. కాబట్టి మంచి చేస్తారని ఆశిస్తూ అందరికీ కృష్ణుడు ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్.
0: ఓకే అండి, మరి చాలా చక్కగా ఆకాశవాణితో మరి ధర్మం కోసం అందరం కూడా కట్టుబడి ఉండాలనే సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: ఓకే సార్, ధన్యవాదాలు.
2: సీకటంగ సీకటి ముసకయ సీకటి ఎచ్చనైన గుసులం.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ రమేష్ గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నా సార్, మీరు బాగున్నారా?
0: ఫైన్ ఫైన్. ఈరోజు ముచ్చట ఏంటి?
1: ఈరోజు పాటల పల్లకిలో స్తోత్రం ముచ్చట అపూర్వమైన కార్యక్రమంలో కృష్ణాష్టమి సార్. దేశ ప్రజలంతా ఎంతో ఆనందంగా జరుపుకునే కృష్ణాష్టమి. అదే విధంగా గురు పూజ దినోత్సవం ఉందండి. ఈ గురు పూజ దినోత్సవం అనేది ఒక ఆదర్శవంతమైన సంస్కృతి భారతదేశంలో పెరిగింది. ఇక్కడ రాష్ట్రపతి పుట్టినరోజును మనము టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం సార్. తరతరాల వారసత్వాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు ఇవ్వడం, విద్యార్థులు మళ్ళీ ఉపాధ్యాయులై అదే వారసత్వాన్ని మళ్ళీ ముందు తరాలకు అందించడం ఒక ఆదర్శవంతమైన సంస్కృతి. నేటి బాలలే రేపటి పౌరులు ఉంటుంది సార్.
0: అవును,
1: ఆ విధమైన ఉత్తమ సంస్కృతి, ఉత్తమ ప్రజాస్వామ్య విలువను కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఒక అత్యంతమైన ఏర్పాటు ఈ గురు పూజ దినోత్సవం సార్. మనకు విద్యా బుద్ధులు నేర్పించిన ఆచార్యులకి మనం అందించే ఒక గొప్ప గౌరవం.
0: మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: తకిట తకిట ధిమి
1: ధీరణ ధీరణ
0: నాట్యం
1: ధీరణ ధీరణ
0: తకిట తకిట ధిమి
1: ధీరణ ధీరణ
0: లాస్యం నమక చమక సహజం నటత్ ప్రకృతి పాదజం నర్తన మే శివ కవచం నటరాజ పాద సుమరజం ధీరణ ధీరణ.

0: హలో, నమస్తే అండి.
1: హలో సార్, నమస్కారం అండి. మహేశ్వరరావు గారికి
0: నాగేశ్వరరావు గారికి స్వాగతం పలుకుతోంది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.
0: నాగేశ్వర గారు, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మన శ్రోతలతో ఏ విషయాన్ని పంచుకోబోతున్నారు మీరు?
1: మొన్న 13వ తారీఖు ఆగస్టు అవయవ దాన దినోత్సవంగా, అంటే నేత్రదాన దినోత్సవంగా చెప్పిన సందేశం చాలా బాగుంది సార్, నేను విన్నాను. అయితే ప్రజల్లో అవగాహన కల్పించడానికి మీరు నిర్వహించిన కార్యక్రమం చాలా చాలా బాగుంది సార్.
0: ఓకే,
1: అయితే దాని గురించి నేను చిన్న మాట్లాడగా రెండు ముక్కలు చెప్తాను సార్.
0: చెప్పండి.
1: అవయవ దానం కార్యక్రమంలో మనిషి భగవంతుడి క్షవయాలలో అతి ముఖ్యమైనది కళ్ళు. మరణానంతరం మనం పార్థివ దేహాన్ని కర్మం చేయకుండా మనిషి చనిపోయినా కూడా జీవన్ముక్తులుగా ఉండాలి అంటే అవయవ దానం ముఖ్యమైన సందేశం చెప్పారు. ఇలాంటి బహుతర కార్యక్రమానికి కొన్ని వేల మంది వస్తున్నారని, మన కార్యక్రమాల్లో చెప్పే కొన్ని వేల సంఖ్యలో పాల్గొంటున్నారనే సందేశం ఇచ్చారు సార్. చాలా గొప్ప రైవ్యాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. అవయవ దానాల గురించి, కళ్ళు గురించి ప్రత్యేకమైన కార్యక్రమాలు చెప్పారు సార్. అది కూడా చాలా చక్కగా ఉన్నదండి. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆచరణలోకి తీసుకొని ఆచరించాలనేది నా మనవి. ఒకటి, అందులో ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా చిన్న కవిత రాసింది. పరమేశ్వర పరబ్రహ్మ నారాయణ వాసుదేవ నమో నమ వాసుదేవ. కృష్ణుడంటే జగన్నాటక సూత్రధారి, నవరస రసమయ నాట్య కోవిలుడు, తలపై నెమలిపించం కిరీటదారి, ఎన్న దొంగ కాదు సుదర్శన చక్రరాయి, అతనే ఓ విశ్వరూపము, జీవిత రహస్యమెరిగిన పాంచజన్యుడు, పురాణ మహాపురుషుడు, బృందావన నర్తనుడు కాదు కాళీయ మర్దనుడు, సకల జనుల పారాయణుడు, కష్టాలను తొలగించే కారుణ్యమూర్తి గోపికా చోరుడు కాదు, గో సంరక్షకుడు. గో అంటే ధర్మం, ధర్మమే ధర్మరక్షణనే కృష్ణతత్వం.

0: రాసలీలలో తేటి ఆడే రసరమ్య రసజ్ఞుడు అసలే కాదు మురళీ రవ సమూహయుతుడు వేణుగాన లోనుడు నెమలినైన అశ్రుధారల అసక్కరిత బ్రహ్మచారి తన అందెల మురళీ రవలుల సవ్వదుల గానానికి మోహన సమ్మోహితై ముద్దుగా పులివిప్పి ఆటల నాట్యాలతో నేర్చుకున్న మయూరి. ఇవాళ కృష్ణ సందేశం కూడా వినిపించారు, గోకుల ఆశ్రమంగా వినిపించిన మన కార్యక్రమం చాలా అద్భుతంగా చెప్పారు.
1: ఓకే నాగేశ్వరరావు గారు, మరి చాలా చక్కగా మీరు ఆకాశవాణి ప్రసారం చేసిన కార్యక్రమాల కోసం ప్రస్తావన తీసుకొస్తూ కృష్ణాష్టమికి సంబంధించి ఒక కవితను కూడా చక్కగా వినిపించినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: హలో, ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఆ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు? యాహూ పాషా గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నారు సార్, థ్యాంక్ యూ సార్.
0: పాషా గారు
1: సార్, ఇవాళ చిన్న ముచ్చట ఏంటంటే మన వంటిట్లో జాగ్రత్త అండి, సిలిండర్ ఆన్ ఆఫ్ చేసే విషయం గురించి.
0: ఓ, చాలా చక్కటి విషయం, చెప్పండి.
1: ఎందుకంటే రీసెంట్ గా ఇక్కడ బయటకు వెళ్లి ఆడవాళ్ళు పొయ్యి మీద అన్నం పెట్టేసి వెళ్ళిపోయారు. సమస్య తర్వాత మొత్తం వంట గిన్నె మొత్తం మాడిపోయింది. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఇంట్లో చాలా మీద ఎవరు లేరు, అందరూ వాళ్ళ ఫ్యామిలీ బయటకు వెళ్లారు. బాడ వాసన వస్తుందని గమనించి చూడడం జరిగింది. వాసన ఎక్కడి నుంచి వస్తుంది అనేది బయటకు వెళ్ళి ఆడవాళ్ళు మనం ప్రతిసారి వంట అయిపోగానే ఆఫ్ చేసుకోవాలండి కింద సిలిండర్ నాబ్.
0: అవును,
1: ఎందుకంటే మనం ఇలానే మనం అక్కడ నడిచినప్పుడు పొయ్యి దగ్గర కొన్ని వాటికి మనం ఆన్ ఆఫ్ చేసే నాబులు కొన్ని రోజు ఉండి తిరిగిపోతాయి. మనం చిన్నప్పుడు చీర కలడం వల్ల కానీ ఇప్పుడు చీర కొంగు తగలండి, డ్రెస్ కలిగి జోని కానీ చిన్ని కానీ తరిగినప్పుడు అది రొటేట్ అవుతూ ఉంటాయండి నాబులు. కాబట్టి ఆ టైంలో గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా సిలిండర్ దగ్గర ఉండే నాబ్ ఒకటి ఆఫ్ చేసుకోవాలి కంపల్సరీ వంట అయిపోగానే. లేదంటే అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఈ విషయం ఆలోచించాలని కోరుకుంటున్నా. దీంతో పాటు మహిళలతో పాటు మనం కూడా ఇంట్లో ఉంటాం కాబట్టి మనం కూడా అప్పుడప్పుడు వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలి. వంట అయిపోయి ఉంటే కింద నాబ్ ఆఫ్ చేసుకోవాలి అనేది చెప్తూ ఉండాలని నా అభిప్రాయం.
0: చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళలంతా కూడా చాలా అలర్ట్ గా ఉంటారు. మనకంటే కూడా వాళ్ళు 100% చాలా జాగ్రత్త తీసుకుంటారు కూడా, కుటుంబ విషయంలో గానీ ఇంట్లో ఉన్నట్టు పరికరాల విషయంలో గానీ. కానీ ఆ పని ఒత్తిడిలో ఆ సమయభావం వల్ల వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటి తప్పిదాలు కూడా చేస్తూ ఉంటారు. అది రెగ్యులర్ గా అవుతుందంటే కాదు, ప్రమాదం అనేది ఎప్పుడు ఒకసారి పొంచి ఉంటుంది. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా ఫ్యాన్లు ఆఫ్ చేయాలి, లైట్లు ఆఫ్ చేయాలి, గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి, గీజర్ ఉంటే గీజర్ ఆఫ్ చేసుకోవాలి, వాటర్ హీటర్ ఉంటే వాటర్ హీటర్ ఆఫ్ చేసుకోవాలి. చాలా మందికి ఇక్కడ బ్యాడ్ అలవాటు ఏంటంటే రైస్ కుక్కర్ లో రైస్ పెట్టేసి మనం వచ్చేసరికి రైస్ ఉడికిపోతుంది, మనం వచ్చినాక వేడివేడిగా తినొచ్చు అనేసి రైస్ ఆన్ చేసి వెళ్ళిపోతుంటారు. ఇట్ విల్ టేక్ 20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ అంతే. దానికోసం దాన్ని ఆన్ చేసి వీళ్ళు గంటలు గంటలు బయటకు వెళ్ళిపోయేసి ఇంటికి వచ్చేసరికి ఒక్కోసారి అది కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఆ పక్కన వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది, వాళ్ళు లేకపోతే అప్పుడు ఏంటి? వాళ్ళు పొరపాటున దూర ప్రాంతానికి వెళ్ళిపోయారు, బస్ ఎక్కో కార్ ఎక్కో అంటే అప్పుడు పరిస్థితి ఏంటి?
1: చూసి తాళం పడిపోతాం పక్కన అంటే ఇద్దరు ఉంటారు కాబట్టి పక్కన చుట్టుపక్కల వాళ్ళ సాయం తీసుకోవాలి. మనం డైరెక్ట్ గా వెళ్ళి మనం చేయకముందు ఆడాలి.
0: కేవలం ఇలాంటి విషయాలు మీరు అన్నట్టుగా ఆడవాళ్ళ మాత్రమే కాదు రెస్పాన్సిబిలిటీ, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఓకే అండి, మరి మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: నా పేరు బండారు త్రిమూర్తి గుప్తా, పెద్దాపురం తూర్పుగోదావరి జిల్లా అండి.
0: ఏం మోసుకొచ్చారు ఈరోజు మాకోసం ముచ్చట్లు?
1: కిట్లు కొని చెప్పాలనుకుంటున్నాను.
0: చెప్పండి.
1: శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక గీతాచార్యుడు, మల్ల జ్ఞాన దీపాలను వెలిగించిన మహానుభావుడు. చిన్నప్పుడు మా నాన్నగారితో అనేవాడిని, నాన్న త్రేతాయుగం తాముడు వారి కోసం, ద్వాపరయుగం కృష్ణుడు వారి కోసం చెప్పావు కదా, మరి త్రేతాయుగం శ్రీరామచంద్రుడు ఏకపట్టివ్రతుడు, తర్వాత పితృవాక్య పరిపాలకుడు ధర్మప్రభు, ఇలాగ చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా వారిలో, మరి రామరామ కిట్టకిస్తానట్టుగా ఇద్దరు సమానంగా గౌరవిస్తారు. వీరికేమో 8 మంది పట్టబ్రాహ్మణులు, తర్వాత 16,000 మంది గోపిక స్త్రీలు, శ్రీరోడుల్లో ఉంటాడు వాళ్ళు ఎప్పుడు కథ ప్రకారం. మరి వీరి కూడా ఆయనతో సమానమైన స్థానంగా వచ్చింది అని అడిగాను మా నాన్నగారిని.
0: ఏం చెప్పారు?
1: అడిగితే నాన్న, త్రిమూర్తులు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడికి సహాయం చేసేటువంటి భక్తులు వాళ్ళు ఇచ్చిన వరాలు తీర్చడం కోసం రాముడు వారే అవతారం ఇచ్చారు. ఎందుకంటే సీతాన్వేషణలో ఎంతో మంది వానరులు చాలా వరకు సహాయం చేశారు కదా, నాకు ఇన్ని విధాలుగా ఎంత సహాయపడినటువంటి మీకు నేను ఏమి చూడం తీసుకోగలను అని చెప్పి అడిగినప్పుడు, వారికి ఇచ్చే వరాలు చూడడం కోసం శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు అవతరించాడు నాన్న త్రిమూర్తిలో మా నాన్నగారు అనేవారు.

చాలా చక్కటి విషయాన్ని ఈరోజు మరి ఆకాశవాణి ద్వారా మా శ్రోతలకు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరు కూడా గోపికా లోలుడు కాదు, ఆయన అందరినీ కూడాను ఎవరి దగ్గర వారి చింతన ఉండే భ్రమ కల్పించే ఒక విశిష్టమైన వ్యక్తి. మీకోసం చక్కటి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: హలో
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: నా పేరు అరుణ సార్, ప్రియతనగర్ నుంచి కాల్ చేశాను.
0: అరుణ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా సార్.
0: మరి ఈరోజు కార్యక్రమానికి ఫోన్ చేశారు. అరుణ గారి నుంచి ఎలాంటి సమాచారం అందుతుందనేసి మేము ఎదురు చూస్తున్నాము.
1: ఏదైతే జనాలు

0: అర్థమే చెప్పరా? అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
1: సత్యం పలికే హరిచంద్రులం, సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజ్ పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం.

0: సాంకేతిక సహకారం శ్రీ పి ఆనందరావు. వచ్చేవారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో ఆకాశవాణి ప్రసారం చేసే పాటలతో మీ ముందు ఉంటుంది మీ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: రామవరం ఏం రేణుక, నాకు నచ్చిన పాట. స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి, నాకు నచ్చిన పాట.
3: రామవరం ఎం మౌనిక, నాకు నచ్చిన పాట.
4: నా పేరు చంద్రకాంత గద్దె, నాకు నచ్చిన పాట.
5: ఆర్ ప్రియాంక ఎస్సీబీ నగర్ నుండి, నాకు నచ్చిన పాట.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
1: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన లలితశ్రీ కమెంట్స్ వారి నీరాజనం చిత్రం నుండి పాటలు వింటారు గాయని గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి.

0: మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన లలితశ్రీ కమెంట్స్ వారి నీరాజనం చిత్రం నుండి పాటలు విన్నారు. గాయని గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
3: నా పేరు కట్ల సతీష్, మాది రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట.
4: నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి, జొన్నలవారి మోడి గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
5: కరీముల్లా, విఎం మంజర్. నాకు నచ్చిన పాట.
6: పేరు సుధారాణి, మాది ఇల్లందు. నాకు నచ్చిన పాట.
7: కొత్తగూడెం బర్మ క్యాంప్ నుండి ఆకుపాష. నాకు నచ్చిన పాట.
8: నా పేరు శోభారాణి, మొన్న గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
9: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయానికి కదిలించిన సన్నివేశం
1: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
9: వాట్సాప్ నెంబర్ 8367576757.
1: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
9: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి 16th చిత్రం నుండి కుమార్ సాను పాడిన పాట.

మీరు విన్న పాట ధ్రువ చిత్రం నుండి. ఇప్పుడు వినండి సారచారు చిత్రం నుండి కుషి మురళి శ్వేతామోహన్ ఆలపించిన గీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: తెలుగు చిత్రం కోసం అనుదీప్ కృష్ణకాంత్ కలిసి పాడిన పాట

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు

0: నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినబోతున్నారు శ్యామ్ సింగర్ ఈ చిత్రం కోసం అనురాగ్

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4

0: గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారవైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప్. నాకు నచ్చిన పాట.
7: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
8: మాట చెప్పాలి చెప్పాక ఫీలు కాక.
7: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
7: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
9: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989607976.
9: మరొక నెంబర్ 7989707158.

0: గారు కిలాడీ చిత్రం కోసం సాగర్ మమతా శర్మ కలిసి పాడిన పాట.
1: ఏంద్రా అబ్బాయ్, సిచ్యువేషన్ ఏంటి?
2: మాస్సాంగన్నా.
1: అయ్యో బాబాయ్, మాసే?
2: మరి మాస్ మహారాజ్ ఇక్కడ
1: అంతేనటవా?
2: అదిగో క్యూట్ చిక్కు, నువ్వు పెట్టే టిక్కు ఇంకా ఫుల్ కిక్.

ఇప్పుడు వినబోతున్నారు గురుకాల్ చిత్రం కోసం చిన్నయ్య మరియు టాలర్ కలిసి పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 5:45. జానపద గేయాలు ప్రసారం. ముందుగా వాణిజ్య ప్రకటనలు.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నాగులు మామ అంటే అమితమైన అభిమానం ఉంది ఆ కన్నెపిల్లకు. ఆ కన్నెపిల్ల అతన్ని వలచి వలపించుకుని గడుసుగా తన వెంట తిప్పుకుంది. ఆ పిల్లను చూసుకుంటూ ప్రతిరోజు కాలు జారి క్రింద పడటమే వాని పని. ఆ వైనాన్ని చూసి ఆ కుంటి పిల్ల ఎగతాళి చేస్తూ ఉంది. ఎలా

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 5 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పనిలేని ఆ గుండోలిగానికి వయసులో ఉన్న అమ్మాయిలను చూస్తే పట్ట పగ్గాలు ఉండవు. తంటా పనిచేసి తన్నును తినడం, 10 మంది దగ్గర అభాసుపాలు కావడం, వాణ్ణి గూర్చి చెప్పే పాటే ఇది. వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: సంసార శకటానికి భార్యాభర్తలు రెండు చక్రాలు. మరి ఆ రెండు చక్రాలలో దేనికి లోపమున్నా బండి నడవదు. సరిచేయడానికి ఓ మనిషంటూ అవసరం. సరసము విరసము కలబోసిన వారి సంభాషణలు ఒక్కసారి మనం విందాము.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రియుణ్ణి ఒంటరిగా కలుసుకోవాలనుకుంది ప్రియురాలు. తన సౌందర్యాన్ని, ఉన్నత స్థితిని గూర్చి సగర్వంగా చెప్పుకుంటూ రహస్యంగా తాము కలుసుకోబోయే సంకేత స్థలం చెబుతుంది. కట్టలు తెంచుకుని ప్రవహించే ఆ ప్రేమీ ప్రేమికుల అనురాగం ఈ పాటలో వినండి.

0: परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
1: अक्का हाँ चोडू
2: हैप्पी बर्थडे रा
1: चुपिंचु ఆ నా ఫేవరెట్ కలర్
2: ఎప్పుడు షాపింగే
1: నాకు తెలుసమ్మా ఖర్చు పెట్టే వయసు ఇదే మరి రైట్
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు
4: నాకు తెలుసు నాన్న పొదుపు చేయండి సరైన చోట పెట్టుబడి పెట్టండి పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది
5: నాకు తెలుసు కదా
4: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. 22A నిషేధిత భూములపై తక్షణమే చర్చ జరపాలనే బీజేపీ శాసనసభ్యుల నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ వర్షాకాల తొలిరోజు సమాపేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. బకాయి ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని కోరుతూ అసెంబ్లీ ఎదుట బీజేపీ పార్టీ నిర్వహించిన నిరసన నేపథ్యంలో బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్ పార్క్ వద్ద నల్ల టీషర్టులతో నిర్వహించిన ఆందోళనలో పోలీసులతో జరిగిన తోపులాటలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్ హరీష్ రావుతో సహా పలువురు గాయపడ్డారు. స్పీకర్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఖండించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమాపేశాలు ఈ ఉదయం 10 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించడంతో మొదలయ్యాయి. 22A నిషేధిత భూములపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించి అసెంబ్లీ పోడియం వద్ద నిరసన తెలపడంతో తీవ్ర కలకలం రేగింది. స్వల్పకాలిక చర్చకు సిద్దంగా ఉన్నామని మంత్రులు శ్రీధర్బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంకేతం ఇచ్చినప్పటికీ బీజేపీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణను అడ్డుకోవడానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒకటయ్యాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. బకాయి ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు అసెంబ్లీ ప్రాంగణాన్ని ముట్టడించేందుకు యత్నించడంతో అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రదర్శనగా వస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని ప్రత్యేక వాహనాల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఆందోళనకారులు పోలీసు వాహనంపైకి ఎక్కడంతో వాహనం దెబ్బతినడమే కాకుండా పలువురు బీజేపీ నాయకులు గాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ సభ్యులు నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపారు. హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ నిరసనకు మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వం వహించారు. నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావు గాయపడ్డారు. ఈ తోపులాట సమయంలో మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. 128 మంది సింగరేణి ఉద్యోగుల అలియాస్ పేర్ల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనమండలిలో తెలిపారు. అధికారులపై భారం పడకుండా 1997 నాటి ఈ సుదీర్ఘ చట్టపరమైన చిక్కులను పరిష్కరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్కు జరిగిన అవమానం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సభ మొత్తానికి జరిగిన అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసి డిస్మిస్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ స్థానాన్ని వారి తల్లిని అవమానించేలా ఎమ్మెల్సీ తాతా మధు ఇతర నేతలు చేసిన అభ్యంతర వ్యాఖ్యలను క్షమించరాని నేరమని అన్నారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న స్పీకర్పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజం తలవంచుకునే చర్య అని విమర్శించారు. అసెంబ్లీ స్పీకర్పై ఎమ్మెల్సీ తాతా మధు ఉపయోగించిన అభ్యంతరకర భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని శాసనసభలో బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తాతా మధును బీఆర్ఎస్ పార్టీ తక్షణమే బర్తరఫ్ చేయాలని ఈ వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్పీకర్ దివంగత తల్లిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ మంత్రి సీతక్క మాట్లాడిన సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు. స్పీకర్ కుటుంబానికి జరిగిన అవమానం, ఆయన రాజ్యాంగ పదవి గౌరవం గురించి మంత్రి ఆవేదనగా మాట్లాడిన తీరు సభా ప్రాంగణంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ను తీవ్రంగా కలిచివేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం

0: ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వైడి ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ మట్టి సహజ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. ఈ రోజు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని, ఉన్నత స్థానాలకు చేరాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆకాంక్షించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సీఎస్ఆర్ కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు 150 మంచాలు ఇవ్వగా సిరిసిల్ల కేజీబీవీలో కలెక్టర్ ప్రారంభించారు. పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ హెచ్చరించారు. మహబూబ్ నగర్ లోని మోడర్న్ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ సింగ్ తో కలిసి తనిఖీ నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలో విద్యాశాఖ కార్యదర్శి ఎలక్టోరల్ అబ్జర్వర్ యోగిత రాణా పర్యటించారు. జిల్లా కలెక్టర్ హరిత అదనపు కలెక్టర్ యువరాజ్ తో కలిసి జిల్లా కేంద్రాల్లోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ కేంద్రాన్ని పరిశీలించి అనంతరం కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమాపేశం నిర్వహించారు. ఎన్నికల ముందు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి 1000 రోజులు పూర్తయినా ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట విద్యాశాఖ కార్యదర్శి జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ యోగిత రాణా అధికారులను ఆదేశించారు. నస్పూర్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2 బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాయి. సుజాతర్నగర్ మండలం సీతంపేట పంచాయతీ పరిధిలోని భూములను పరిశీలించిన బృందాలు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన స్థలం, సాంకేతిక అంశాలు, వివిధ అనుమతులకు సంబంధించిన అంశాలను పరిశీలించాయి. తెలంగాణ సాయుధ పోరాట యోధులు మొదటి నల్గొండ ఎంపీ కామ్రేడ్ రావి నారాయణరెడ్డి వర్ధంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్ సీపీఐ రాష్ట కార్యాలయం మగ్దూం భవన్లో ఆయన చిత్రపటానికి సీపీఐ రాష్ట కార్యదర్శి కూనమనేని సాంబశివరావు, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకొచ్చాయి. దీంతో చెత్తను 4 రకాలుగా వేరు చేయడం నిర్బంధం కాగా కాలుష్య కారకులచే నష్టపరిహారం చెల్లించే విధానం, బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారుల బాధ్యతలు స్పష్టంగా నిర్దేశించారు. సమగ్ర వ్యర్థాల నిర్వహణ పర్యవేక్షణకు డిజిటల్ పోర్టల్తో పాటు కొండ ప్రాంతాలు, ద్వీపాలకు ప్రత్యేక నిబంధనలు కూడా రూపొందించారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రముఖ సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యకులు సారంపల్లి మల్లారెడ్డి సంతాప సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై దివంగత రైతు నాయకుడికి నివాళులర్పించారు. ఆయనను రైతుల సమస్యలపై ఎంతో అవగాహన కలిగిన వ్యక్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మల్లారెడ్డి రచనల ఆధారంగా వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరిస్తామని మంత్రివర్గంతో చర్చించి ఆయన జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఓటర్లను హక్కుల నుంచి వంచేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
5: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది.
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. केन्द्रीय गृहमंत्री अमित शाहः अद्य गोवायाः पणजी नगरे पश्चिम क्षेत्रीय परिषदः अष्टाविंशतितमस्य उपवेशनस्य अध्यक्षतां कृतवान्। तत्र गोवारक्षिबलाय प्रतिष्ठितं प्रेसिडेंट्स पुलिस कलर इति विशिष्ट ध्वज सम्माननं प्रदत्तवान्। विदेशमंत्री डॉक्टर एस जयशंकरः लक्जमबर्ग देशस्य उपप्रधानमन्त्रिणा जेवियर बेटल इत्यनेन सह उपवेशनं कृतवान्। उक्तवान् च यत् यदा सम्पूर्णं विश्वम् अनिश्चिततां प्रति चिन्तितमस्ति तादृशे काले भारत लक्जमबर्ग देशयोः मध्ये विश्वसनीयाः सम्बन्धाः सन्ति। राष्ट्रिय राजधान्याः सत्यनिकेतन क्षेत्रे भवनपतनेन मृतानां संख्या संवर्ध्य 7 यावत् उपागता। दिल्ली नगर निगमस्य दक्षिण क्षेत्रस्य उपायुक्तं समेत्य 4 अभियन्तारः तात्कालिक प्रभावेण निलम्बिताः। भारतर्तु विज्ञान विभागेन संसूचितं यत् श्वः यावत् बिहार मध्यप्रदेश पूर्वोत्तर प्रदेश उत्तराखण्ड पश्चिम बंगाल पूर्वोत्तर भारत इत्येतेषां केषुचित् भागेषु च अतिवृष्टेः संभावना अस्ति। विश्व दिव्यांग धनुर्विद्या श्रृंखलायां शीतल देवी अन्तिमचक्रे प्रवेशं लब्ध्वा भारतस्य कृते पदकं सुनिश्चितवती। अपि च टेनिस स्पर्धायां पूर्वतन विजेतारौ अरीना सवालिंका अथ कार्लोस अल्करासः यूएस ओपन प्रतियोगितायाः प्रागुपान्त्य चक्रे स्वस्थानं रक्षितवन्तौ। अथ वार्ताः विशदीकृत्य। केन्द्रीय गृहमन्त्री अमित शाहः अद्य गोवायाः पणजी नगरे पश्चिम क्षेत्रीय परिषदः अष्टाविंशतितमस्य उपवेशनस्य अध्यक्षतां कृतवान्। परिषदी गोवा

राष्ट्रियापत् संकट न्यूनीकरण प्रबंधन प्राधिकरणस्यानुसारं सर्वाधिकाः जनाः चितवन नगरे मृताः अनन्तरं नवलपरासी पूर्व इत्यस्य स्थानमस्ति భారతర్తు విజ్ఞాన విభాగేన సంసూచితం యత్ శ్వహేయావత్ బిహార్ మధ్యప్రదేశ్ పూర్వోత్తర ప్రదేశ్ ఉత్తరాఖండ్ పశ్చిమ బంగాల్ పూర్వోత్తర భారత ఇత్యేతేషాం కేషుచిత్ భాగేషు చ అతివృష్టేః సంభావనా అస్తి. రితు విభాగేన ఉక్తం యత్ శ్వహేయావత్ ఆంధ్రప్రదేశ్ ఝార్ఖండ్ ఒడిషా ఛత్తీస్గఢ్ తమిళనాడు రాజ్యేషు మేఘగర్జనేన సహ వృష్టేః సంభావనా వర్తతే. అహ్మదాబాదే అద్య సమాయోజ్యమానాయాః విశ్వ దివ్యాంగ ధనుర్విద్యా శృంఖలాయాః తృతీయ చరణస్య తృతీయే దివసే వర్తమాన విశ్వ విజేత్రి శీతల్ దేవి అంతిమ చక్రే ప్రవేశం లబ్ధ్వా భారతస్య కృతే పదకం సునిశ్చితవతి. ఉభయోః భారతీయయోః మధ్య సంజాతే ఉపాంత్య ద్వంద్వే జమ్మూ ప్రదేశస్య శీతల దేవ్యా స్వదేశీయా సరితా పంచచత్వారింశదుత్తర శతతః త్రిచత్వారింశదుత్తర శతాంకైః పరాజిత్య సువర్ణ పదకస్య నిర్ణాయక స్పర్ధాయాం స్వస్థానం సునిశ్చితం. టెన్నిస్ స్పర్ధాయాం పూర్వతన విజేతారౌ అరీనా సబాలెంకా అథ కార్లోస్ అల్కరాజః యుఎస్ ఓపెన్ ప్రతియోగితాయాః ప్రాగుపాంత్య చక్రే స్వస్థానం రక్షితవంతౌ. ఏకవారం పునః ముఖ్యాః వార్తాః. केन्द्रीय गृहमंत्री अमित शाह अद्य गोवायाः पणजी नगरे पश्चिम क्षेत्रीय परिषदः अष्टाविंशतितमस्य उपवेशनस्य अध्यक्षतां कृतवान्. तत्र गोवारक्षिबलाय प्रतिष्ठितं प्रेसिडेंट्स पुलिस कलर इति विशिष्ट ध्वज सम्माननं प्रदत्तवान्. विदेशमंत्री डॉ एस जयशंकरः लक्जमबर्ग देशस्य उपप्रधानमन्त्रिणा జేవియర్ బ్యాటల్ ఇత్యనేన సహ ఉపవేశనం కృతవాన్. ఉక్తవాన్ చ యత్ యదా సంపూర్ణం విశ్వం అనిశ్చితతాం ప్రతి చింతితమస్తి తాదృశే కాలే భారత లక్సెంబర్గ్ దేశయోః మధ్యే విశ్వసనీయాః సంబంధాః. రాష్ట్రీయ రాజధాన్యాః సత్యనికేతన క్షేత్రే భవన పతనేన మృతా

సాయంత్రం 6:40 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో ఏజెన్సీ ప్రాంతాలలో ఆరోగ్య సమస్యలు నివారణ పరిచయం, ఆహార భద్రత వివరాలు, జానపద గేయం ప్రసారం. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 కిన్నెర లహరి శ్రోతల కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు. 10:00 అల్లూరి సీతారామరాజు శీర్షికన బుర్రకథ ప్రసారం.

శ్రీ ఆంజనేయం భక్తి గీతాలు, 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి ఎస్ భాగ్యలక్ష్మి, 6:35 రైతు సమాచారంలో చెరుకులో వేరుపురుగు సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుంటారు. ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంధత్వ నివారణ నేత్రదానం గురించి డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ గారితో పరిచయం. 7:45

30 నిమిషాలకు ఉద్యోగవాణి విద్యోద్యోగ సమాచారం, 8:30 నిమిషాలకు మీ మాటతో ఓ పాట ఫోన్ ప్రత్యక్ష ప్రసారం, 9:30 నిమిషాలకు ఏక చిత్రగానం, 10 గంటలకు చిత్రగీతాలు, 12:10 నిమిషాలకు శాస్త్రీయ సంగీతంలో లాల్గుడి జి జయరామన్ గారి వయలిన్ వాదనం, 1:10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 1:20 నిమిషాలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 1:50 నిమిషాలకు ఉర్దూలో వార్తలు, 2 గంటలకు మిడ్ డే న్యూస్, 2:15 నిమిషాలకు దోపహర్ సమాచార్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 నిమిషాలకు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 3:30 నిమిషాలకు ఏకచిత్రగానం, 4 గంటలకు మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం, జీవితం ఒక రైలు ప్రయాణం సమర్పణ శ్రీమతి ఎన్ రేణుక, 5 గంటలకు చిత్రగీతాలు, 5:45 నిమిషాలకు జానపద గేయాలు.

సాయంత్రం 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 8:00 కిన్నెరహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, రాత్రి 10:00 హరికథ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈ పూట రేపు ప్రసారమే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు.

చిత్రం కోసం జీన్ శ్రీనివాస్, శ్రీలేఖ పార్థసారథి కలిసి పాడిన పాట. రచన సాహితీ సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 5 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఆర్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
2: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
3: రామవరం ఏం రేణుక, నాకు నచ్చిన పాట. స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి, నాకు నచ్చిన పాట.
4: రామవరం ఎం మౌనిక, నాకు నచ్చిన పాట.
5: నా పేరు చంద్రకాంత గద్దే, నాకు నచ్చిన పాట.
6: ఆర్ ప్రియాంక ఎస్సీబీ నగర్ నుండి, నాకు నచ్చిన పాట.
7: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
1: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

మీరింతవరకు సామూహిక గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: కాకుండా వరి సాగు విధానానికి సంబంధించిన వివరాలు వింటారు. వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఇప్పుడు వినండి వరి సాగు విధానం. ఈ విషయం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మి గారు అందిస్తున్న వివరాలు.
3: మన తెలంగాణ రాష్ట్రంలో గమనించుకున్నట్లయితే వరి అనేది ప్రధానమైన పంట. కొన్ని సంవత్సరాల నుండి పరిశీలించుకున్నట్లయితే వరి సాగు విషయంలో మన తెలంగాణలో ఖరీఫ్ మరియు రబి రెండు కాలాల్లో మనం గమనించుకున్నట్లయితే, అంటే వానకాలము మరియు యాసంగి గమనించుకున్నట్లయితే, వరి సాగు అనేది పెరుగుతూ వస్తుంది. అంటే వరి సాగు చేయడంలో నీటి లభ్యత కావచ్చు, తర్వాత మనకి అన్ని లభ్యమయ్యే వనరుల వల్ల కావచ్చు. అదేవిధంగా మనకి వరి సాగు చేసే విధానం చాలా సులభవంతమైనది కాబట్టి వరి సాగు విస్తీర్ణం అనేది పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా దిగుబడులు కూడా, మంచి దిగుబడులు అనేది మనం పొందుతున్నాము. అయితే వానాకాలంతో పోలిస్తే మనకి యాసంగిలో కొంతవరకు మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది, సాగు విస్తీర్ణం అనేది తక్కువగా ఉండేది ముందు సంవత్సరాలలో. అయితే ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే దాదాపుగా తెలంగాణలో పోయిన వానాకాలం మనకి దాదాపు 67 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మనకి వరి సాగు జరిగింది. ఈ యాసంగిలో కూడా అదే విధంగా సాగు జరుగుతుంది, దాదాపుగా అదే విస్తీర్ణం. అయితే మన రైతు సోదరులందరూ కూడా ఒకటి ముఖ్యమైన పాటించవలసిన విషయాన్ని ఈరోజు మనం గమనించుకున్నట్లయితే, వరిలో కొన్ని మనం మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంది. అవి ఏమేమి మెలకువలు పాటించాలి అనంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం గమనించుకున్నట్లయితే యూరియా అనేది మనకి లభ్యత అనేది ఎంతవరకు ఉన్నది అనేది గమనించుకుంటే, యూరియా లభ్యత అనేది కొద్దిగా తగ్గుతున్న ఈ క్రమంలో మన రైతు సోదరులు అంటే సిఫారసు చేసిన మేరకు ఎరువులు, అంటే ఎరువులు, యూరియా ఎరువులు ఎక్కువగా వేస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే యూరియా ఎరువులు ఎక్కువ వేయడం వల్ల మొక్క అనేది బాగా పెరుగుతుంది, ఎదుగుదల బాగా ఉంటుంది, ఏపుగా ఉంటుంది, పిలకలు ఎక్కువగా వస్తాయి, ఎత్తు బాగా పెరుగుతుంది. కానీ అలా పెరిగినప్పటికీ రైతులు అనుకుంటారు ఏమని అంటే, దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది అని అనుకుంటారు. కానీ మనం గమనించినట్లయితే దిగుబడి అనేది ఎక్కువ రాకపోగా దిగుబడి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే, మొక్క ఏపుగా పెరుగుతుంది, ఎత్తుగా పెరుగుతుంది, పంట బాగా కనిపిస్తుంది, కానీ మనకి ఆ పిలుకల నుంచి ఆ కంకి వేసే స్వభావం అనేది తగ్గిపోతుంది. ఇది మన రైతు సోదరులు గమనించుకోవాలి. అదేవిధంగా యూరియా ఎక్కువ వాడకం వల్ల ఏం జరుగుతుందంటే, అగ్గి తెగులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే తెగుళ్ళు కానీ వ్యాధులు కానీ మనకి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే వాడుకోవాలి. అంటే మనకి 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు అనేవి మనకి వరిలో అవసరమవుతాయన్నమాట. అంటే 1.5 బస్తా యూరియా అనేది మనకి సరిపోతుంది ఒక ఎకరానికి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మన రైతు సోదరులు ఏంటంటే 2 బస్తాలు, 3 బస్తాలు, 4 బస్తాలు ఇలా యూరియా ఎకరానికి వేసుకుంటూ వెళ్లిపోతున్నారు. మన మట్టిలో గనక నత్రజని పోషకం

0: లభ్యత కనుక మనం గమనించుకున్నట్లయితే మధ్యస్థ స్థాయి వరకు లభ్యత అనేది ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము సిఫారసు చేసిన మేరకు మనము నత్రజని ఎరువులు వాడాలి. ఇది మన రైతు సోదరులందరూ గమనించుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే భూసార పరీక్షలు చేసుకోవాలి. భూసార పరీక్షలు మనకి ఇప్పుడు సాయిల్ హెల్త్ యూనిట్స్, సాయిల్ టెస్టింగ్ లాబొరేటరీస్ ఉన్నాయి మనకి. అవి మనకి తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కావచ్చు. సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే మీరు మట్టి పరీక్ష కనుక చేయించుకున్నట్లయితే దానిలో మనకి పోషకాల లభ్యత అనేది తెలుస్తుంది. నత్రజని ఎంత ఉన్నది, భాస్వరం ఎంత ఉన్నది, పొటాష్ ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఉన్నది అనేది లభ్యత తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏంటంటే నత్రజని ఎరువులు అంటే యూరియా ఎంత వేసుకోవాలి పొలంలో, భాస్వరం ఎంత వేసుకోవాలి, పొటాష్ ఎంత వేసుకోవాలి, ఇవన్నీ కూడా గమనించి మనం చేసుకోవాలి. అంటే ఇదంతా ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మనము యూరియా ఎరువుల వాడకం గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి మనము యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే మనం వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే సాగు ఖర్చు అంటే వ్యయం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మనకి ఎరువులకి అధికంగా ఎరువులు వాడుతున్నాం, చీడపీడల నివారణకి మరి కెమికల్స్ వాడుతున్నాము. సో వీటన్నిటి వల్ల మనకి సాగు ఖర్చు అనేది పెరుగుతుంది. మరి సాగు ఖర్చును మనం తగ్గించుకునే కొన్ని ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే స్వయంగా వరిని మనం ఉత్పత్తి చేసుకోవడం. వరి విత్తనోత్పత్తి అంటారు. ఈ స్వయంగా మనం విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవడం వల్ల సాగుకయ్యే ఖర్చుని మనం తగ్గించుకోవచ్చు. అది ఎలాగా అంటే ఇప్పుడు మన రైతు సోదరులు ఒక ఎకరానికి సరిపోయే విత్తనం ఏదైతే ఉందో అది విత్తనాభివృద్ధి సంస్థల నుంచి, తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి, ప్రైవేటు కంపెనీల నుంచి తీసుకుంటూ ఉన్నారన్నమాట. అంటే మరి మనం గమనించుకున్నట్లయితే మొదటి దశ విత్తనం ఉంటుంది, రెండో దశ విత్తనం అంటే బ్రీడర్ విత్తనం ఉంటుంది, ఫౌండేషన్ విత్తనం ఉంటుందన్నమాట. అయితే మనకి ఇప్పుడు చూసినట్లయితే మనకు ఉదాహరణకి ఫౌండేషన్ విత్తనం ఒక 10 కిలోల విత్తనం, ఒక ఎకరానికి ఖర్చయ్యే విత్తనం 770 రూపాయల వరకు మనకున్నది సన్నగింజ తీసుకుంటే. మరి దొడ్డు గింజ 20 కిలోల విత్తనం అయితే 1750 రూపాయలు ఉన్నది. అదే విధంగా బ్రీడర్ విత్తనం తీసుకున్నట్లయితే 2300 వరకు ఉన్నది. అంటే ఒక ఎకరానికి మనం విత్తనానికి ఎంత ఖర్చు పెడుతున్నాము. ఇలా చూసుకుంటే చిన్న కమతాలు పెద్ద కమతాలు ఉన్న రైతులు ఉన్నారు. 10 ఎకరాలు, 5 ఎకరాలు, 7 ఎకరాలు, 15 ఎకరాలు, ఇలా అన్ని ఎకరాలకి సరిపోయేంత విత్తనాన్ని కొనాలి అని అంటే ఖర్చు భారీగా అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన రైతు సోదరులు వారికి కావలసిన విత్తనాన్ని స్వయంగా వారి పొలంలో చేసుకున్నట్లయితే విత్తనానికి అయ్యే ఖర్చుని వాళ్ళు తగ్గించుకో మంచి దిగుబడులు కూడా సాధించుకోవచ్చు.
1: వరి సాగు విధానం ఈ విషయమై రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మీ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. రేపు సాయంకాలం 6:50 ప్రసారమయ్యే కార్యక్రమంలో పంటల్లో ఆశించే రెక్క పురుగుల నివారణ గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల కీటక శాస్త్రవేత్త హెడ్ డాక్టర్ ఏ రామకృష్ణ గారు తెలియజేసే వివరాలు వినొచ్చు. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఇల్లు వాకిలి కార్యక్రమంలో లైవ్ ఫోన్ అందిస్తున్నాం. ప్రస్తుత పంటలపై ఎల్నినో ప్రభావం, పంటల సంరక్షణకై సమర్థ నీటి యాజమాన్యపు ఆవశ్యకత గురించి శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారు రైతు సోదరుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న.

0: ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక చలనచిత్ర గీతం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరొక దక్షిణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

0: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గౌహటి విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, విద్యా సంస్థల విలువ ర్యాంకింగ్స్ లో కాకుండా సమాజంలో తెచ్చే మార్పులోనే ఉంటుందన్నారు. అస్సామీ తమిళ భాషల మధ్య సాంస్కృతిక సాహిత్య మార్పిడిని పెంచాలని సూచిస్తూ ఉన్నత విద్యలో ఆవిష్కరణల అవసరం ఉందన్నారు. ఈ సందర్బంగా ఆయన 110 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్, చంద్రకాంత అభిదాన్, భూపెన్ హజారికా పుస్తకాలను ఆవిష్కరించారు. విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రమాణం చేయించారు. అస్సాంలోని నగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. దీంతోపాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో 2 స్థానాలకు, పుదుచ్చేరిలో 1 స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం నాడు విడుదలవుతుంది. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడ్టెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలు అందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Not only that every Indian gets high quality healthcare, but we provide wellness and healthcare to the world from India.
0: వ్యవసాయ సాంకేతికత, నైపుణ్యాభివృద్ది, గ్రామీణ ఉపాధికి కృషి విజ్ఞాన కేంద్రాలు కేంద్ర బిందువులుగా మారాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో కృషి విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేయడంపై ఈరోజు సమీక్ష నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 2027 మార్చి నాటికి 300 కెవికేల మౌలిక వసతులను ఆధునీకరించాలని, డిసెంబర్ 2028 నాటికి అన్ని కేంద్రాల్లో ఇంక్యుబేషన్ కమ్ స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సిబ్బంది ఖాళీల భర్తీ, నిధుల మద్దతు ద్వారానే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ప్రధానమంత్రి ధన్ధాన్ కృషి యోజన అమలుకు రాష్ట్రాలు తగిన ఆర్థిక సహాయం అందించాలని శివరాజ్ సింగ్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. గోవా తలైగామ్లోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని అమిత్ షా అందజేశారు. సైబర్ నేరాల బాధితుల కోసం 12 భాషల్లో పనిచేసే ఏఐ వాయిస్ అసిస్టెంట్ ను, 1930 హెల్ప్ లైన్ ను కూడా ప్రారంభించారు. అత్యవసర స్పందన సమయం తగ్గినందుకు, శిక్షల శాతం పెరిగినందుకు గోవా పోలీసుల సేవలను మంత్రి ప్రశంసించారు.
2: గోవా పోలీస్ కి సేవ రాష్ట్రపతి జీకే దియే హువే నిస్

0: చేసిందని, ప్రభుత్వ బడ్జెట్ నిధులు సరిపోతాయని తెలిపారు.
1: ఇస్రో ఈజ్ నాట్ ప్రైవేట్ సెక్టర్. ఇస్రో ఈజ్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండ్ వీఆర్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వీఆర్ వర్కింగ్ దేర్. వన్ ఆఫ్ ద మ్యాండేట్స్ టు ఇన్స్పైర్ ఇస్రో అండ్ ఎన్సీఎస్ టు గ్రో ద స్పేస్ ఎకోసిస్టమ్ విత్ రెస్పెక్ట్ టు ద బడ్జెట్. వాట్ ఎవర్ ఇస్రో నీడ్స్ ఫర్ ఇయర్ గవర్నమెంట్ ఇస్ అలాటెడ్. దేర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ బడ్జెట్.
0: ఇన్ స్పేస్ చైర్మన్ పవన్ గోయంక మాట్లాడుతూ, ఇస్రోలో శాస్త్రవేత్తల నిష్క్రమణ సాధారణ పరిమితిలోనే ఉందని, సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరిస్తున్నాయని చెప్పారు. పరిశుభ్రమైన గాలి ప్రాథమిక అవసరమని, అది పర్యావరణ సదుపాయం కాదని జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ అన్నారు. ఈరోజు అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛవాయు దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గాలి కాలుష్యానికి సరిహద్దులు లేవని, వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ వ్యర్థాలు దీనికి ప్రధాన కారణాలని పేర్కొంటూ, వీటి నివారణకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం కింద ఉత్తమ ప్రతిభ కనపరిచిన నగరాలకు స్వచ్ఛవాయు సర్వేక్షన్ అవార్డులను అందించారు. సరైన ప్రణాళిక, క్షేత్రస్థాయి అమలుతో పరిపూర్ణ వాయు నాణ్యత సాధ్యమేనని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ను ప్రారంభిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థిక సమ్మేళనంలో భారతదేశ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా పౌరులు, సంస్థలు, ఆర్థిక వ్యవస్థలకు విశ్వసనీయ సమ్మిళిత ఆర్థిక, క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో దృష్టి సారిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్టాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, గంగానదీ తీర ప్రాంత పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తాంధ్ర, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 3వ దశలో ఈరోజు ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి మహిళల కాంపౌండ్ విలువిద్య వ్యక్తిగత విభాగంలో ఫైనల్ కు దూసుకెళ్లి భారత్ కు పతకాన్ని ఖాయం చేశారు. పూర్తిగా భారతీయుల మధ్య జరిగిన సెమీఫైనల్స్ లో జమ్మూకు చెందిన శీతల్ దేవి సరితపై 145-143 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో ఆమె కజకిస్తాన్ కు చెందిన ఐజాదా సిదాన్ తో పోటీ పడతారు. మరోవైపు కాంస్య పతక పోరులో చైనాకు చెందిన వాంగ్ హుయిటింగ్ తో సరిత తలపడతారు. దీంతో భారత్ కు మరొక పతకం అందించే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మన రైతు, మన గ్రామం. సమగ్ర సమాచారం.
4: ఈనాటి కార్యక్రమంలో ఏజెన్సీ ప్రాంతాలలో ఆరోగ్య సమస్యలు నివారణ పరిచయం వింటారు.
5: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. సాధారణంగా చూస్తే వర్షాకాలం మొదలైపోయింది, దీంతో పాటు మరి చిత్తడి కూడా పెరిగిపోయింది. దాంతోపాటు మనకి అనుకోకుండా మరి దోమలు ఇతరత్ర క్రిమికీటకాలు కూడా ఎక్కువగా వ్యాపించి మనుషుల యొక్క ఆరోగ్యాన్ని

0: దెబ్బతీస్తూ ఉంటాయి. ప్రధానంగా చూస్తే భద్రాచలం ఏరియా ప్రాంతం అంతా కూడాను మరి అటు వ్యవసాయ ఆధారిత ప్రాంతం, దాంతోపాటు ఏజెన్సీ ప్రాంతం, ఇలాంటి ప్రాంతాలలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడాను వాటినన్నింటినీ కూడాను సరైన సమయంలో అధిగమించేసి ప్రజలకి ఆరోగ్యాన్ని అందించేందుకు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి డాక్టర్ చాలా శ్రమిస్తూ ఉన్నారు. మరి వారితో పాటు వారి టీం అంతా కూడాను ఏజెన్సీ ప్రాంతాలలో పర్యటించేసి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. భద్రాచలం ప్రాంతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వారు గమనించారు, అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ సమయంలో అనేది వారిని అడిగి తెలుసుకుందాం. ఈ భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఈ కాలంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు మీరు గమనించడం జరిగింది?
1: ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలో మా హాస్పిటల్కి రోజు ఓపీ 450 to 550 ఓపీ వస్తుంది. దాంట్లో 10% ఆఫ్ ద పీపుల్ సఫరింగ్ విత్ ఫీవర్, జ్వరంతో వస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ ఏజెన్సీ ఏరియాలో మన భద్రాచలం ఏరియా మలేరియా జ్వరానికి ఎండమిక్ ఏరియా కాబట్టి, ఇండియాలోనే ఎండమిక్ ఏరియా కాబట్టి, దానికి కావాల్సిన జాగ్రత్తలు మా డిఎంఎల్ఎస్ఓ ఆఫీస్ ద్వారా దోమల్ని ఏ విధంగా అరికట్టాలనేది దాని మీద స్ప్రేయింగ్, ఇంట్లో స్ప్రేయింగ్ చేయటం, గిరిజన ఇళ్లలో స్ప్రే, గ్రామాల్లో స్ప్రేయింగ్ చేయటం, మురికాలలో లావా రాకుండా వాటిని చేయించడం, ఇటువంటి అన్ని కూడా హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారా ఒక కమిటీ ఉంటుంది అక్కడ. ఇక్కడ విలేజ్ లెవెల్లో ఒక ఏఎన్ఎం, సర్పంచ్, ఆ కమిటీ సెక్రటరీ వీళ్ళందరూ కలిసి విలేజ్ లెవెల్లో వాళ్ళ ఆరోగ్యాన్ని చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కానీ ప్రత్యేకంగా ఇది ఏరియా హాస్పిటల్ కాబట్టి నేను అంతకుముందు కూడా అక్కడ పిహెచ్సిలో పనిచేసి వచ్చాను. నాకు ఈ విధంగా కమిటీస్ ఉంటాయి, ఈ విధంగా అమౌంట్ కూడా గవర్నమెంట్ వారు కూడా ఒక గ్రామ కమిటీకి 10,000 రూపీస్ విలేజ్ లెవెల్లో వాళ్ళు శుభ్రం చేయడానికి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఏదైనా అమౌంట్ కావాలంటే ఉపయోగించడం కోసం ఇస్తా ఉన్నారు. ఆ కమిటీ ద్వారా ఊళ్ళో పరిశుభ్రంగా ఉంచడానికి ట్రై చేస్తారు, శానిటేషన్ కమిటీ లాగా ఫామ్ అయ్యి చేస్తా ఉన్నారు. కానీ ఏరియా హాస్పిటల్కి వచ్చేవరకు వచ్చిన తర్వాత ఏరియా హాస్పిటల్లో ప్రత్యేకంగా మలేరియా జ్వరాలు ఎక్కువ ఉంటున్నాయి. మలేరియాలో ఒక్కోసారి సివియార్టీగా వస్తున్నారు, ఆ సివియార్టీ వచ్చినప్పుడు ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతా ఉన్నాయి. దానికోసం మేము ఆల్మోస్ట్ ఉన్న ఏఎన్ఎంస్ కానీ సూపర్వైజర్స్ కానీ హెల్త్ ఎడ్యుకేషన్ చేయడానికి కళాజాత ద్వారా కూడా కొంతమంది మనం చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అంతకుముందు నేను 2 ఇయర్స్ వచ్చిన దానికి ఇప్పుడు కూడా చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అప్పుడు 50% ఆఫ్ ది కేసు వచ్చి జ్వరం కేసులు సీరియస్ ఉన్నాయి, ఇప్పుడు 10-20% కేసెస్ మనకి సీరియస్ వస్తుంది. అంటే ఇంకా మనం బేసిక్ లెవెల్లో విలేజ్ లెవెల్లో ఇంకా హెల్త్ ఎడ్యుకేట్ చేయాలి. నియర్ బై పిహెచ్సికి వెళ్ళి డాక్టర్ చూపించుకోవడం కానీ, ఏఎన్ఎం చేత చూపించుకోవడం కానీ, రక్తపోత పరీక్షలు చేయించడం అనేది చాలా ఇంప్రూవ్ చేశాం. కానీ ఇంకా 10-15% చేయాల్సి ఉంది కాబట్టి అది ఆల్మోస్ట్ ఇప్పుడు చేస్తా ఉన్నారు. అది ముందే సీజన్ కంటే ముందే పిచికారీ చేయటం, దోమల మందు స్ప్రేయింగ్ చేయటం, ఇవన్నీ చేస్తా ఉన్నారు. కానీ ఈ ఏరియా హాస్పిటల్లో వచ్చిన వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేయడానికి ప్రత్యేకంగా ఒకసారి రిఫర్ చేయాలంటే ఒకసారి వాళ్ళు వెళ్ళని పరిస్థితి అయినప్పుడు మన లోకల్ ఫిజిషియన్ ట్రీట్మెంట్ సహాయాన్ని తీసుకుని వాళ్ళ దగ్గర ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలని వాళ్ళని పిలిపించి చూపించుకొని కూడా మనం వైద్యం చేస్తా ఉన్నాం. కానీ అందుకని మన ఏరియా హాస్పిటల్కి వచ్చేవరకు అంతకుముందు మనకి 100 బెడ్ ఉండేది. మన స్టాటిస్టిక్స్ కానీ మన ఇన్సిడెంట్స్ కానీ మా పర్ఫార్మెన్స్ కానీ చూసి ఆల్మోస్ట్ ఇప్పుడు 100 బెడ్ కూడా శాంక్షన్ అయింది. కానీ ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే గ్రామాల్లో ఉండేవాళ్ళు, ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ ఆ ఊళ్ళో ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే ఆల్మోస్ట్ మనం ఈ ఇన్ఫెక్షన్ డిసీజ్ని, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, బోదకాలు కానీ ఇటువంటి డిసీజ్ని మనం రాకుండా చేయడానికి అవకాశం ఉంది. ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్ ఒకటే మనం ఏం చేయగలం, మనం ట్రీట్మెంట్ జబ్బొస్తే మేము ట్రీట్మెంట్ ఇవ్వగలం. కానీ ప్రజల భాగస్వామ్యం ఉంది, దాన్ని ఆరోగ్యపరంగా మనం కానీ ప్రజల్లో కానీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే మనం ముందు జాగ్రత్తగా జ్వరాలు రాకుండా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది.
0: డాక్టర్ గారు ఒక విషయం చెప్పండి, ప్రజల భాగస్వామ్యం అన్నారు, మరి ఇలాంటి సమస్యలు ఉంటాయి ఏజెన్సీ ప్రాంతాలలో, ముఖ్యంగా ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా దీంట్లో మమేకమైతే బాగుంటుందని తెలియజేయడం కోసం ముందస్తుగా మీరు ఏమైనా క్యాంపెయిన్స్ ఏర్పాటు చేస్తున్నారు?
1: అంటే ఆల్మోస్ట్ ఉన్న పిహెచ్సిలో అందరినీ డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ డిఎంఎల్ఎస్ఓ గారు మీటింగ్స్ పెట్టి ఉన్న ఊళ్ళో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి శానిటేషన్ దాని పర్పస్ కానీ, లేకపోతే ఊళ్ళో ఉన్న మురుగునీళ్ళు లేకుండా పూడిపించడం కానీ, లేకపోతే సైడ్ డ్రైన్స్ అయినా బ్లాక్ ఉంటే బ్లాక్ లేకుండా చేయటం కానీ, లేకపోతే ఎండమిక్ ఏరియా కాబట్టి ముందే మలేరియా సీజన్ కంటే ముందే వర్షాల కంటే ముందే స్ప్రేయింగ్ చేయించి మరి వాళ్ళని దోమలు కొట్టకుండా దోమల బారి పడకుండా చేయటం అనేది మనం చేస్తా ఉన్నాం. డిఎంఎల్ఎస్ వాళ్ళు నిరంతరంగా వాళ్ళు మలేరియా డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంది కాబట్టి వాళ్ళ సూపర్వైజర్స్ హెల్త్ అసిస్టెంట్లు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఎంత చేసినా కూడా ఎన్నిమెక్కరే కాబట్టి కొన్ని పిట్ ఫాల్స్ వల్ల కొంచెం ఇన్సిడెంట్స్ ఉంది. ఆల్మోస్ట్ మేము 2 ఇయర్స్ వచ్చిన దానికి ఇప్పుడు సార్ తేడా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గించారు. ఇప్పుడు ఒక 10-20% ఉన్నారు. అంతకుముందు 50% అబౌవ్ మలేరియా జ్వరాలు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఓన్లీ 10-20% ఉన్నారు. ప్లస్ మోర్ ఓవర్ ఇప్పుడు ప్రజెంట్ గా వైరల్ ఫీవర్స్ కొంచెం ఉన్నాయి. ఆ వైరల్ ఫీవర్స్ కూడా సీజనల్ గా వచ్చాయి, ప్లస్ వాతావరణ మార్పులు వచ్చాయి ఉన్నాయి. దానికోసమని మనం విలేజ్ లెవెల్లో ఏఎన్ఎం కానీ లేకపోతే ఏదైనా కేసు జ్వరం ఉంటే అటు పిఎస్సీ తీసుకెళ్ళటం కానీ అట్లా అలవాటు చేసి వాళ్ళ మెడికల్ ఎయిడ్ ప్రాపర్ గా అందేలా చూడాలని ప్రయత్నం చేస్తున్నాం.
0: ఒక రకంగా చూస్తే మరి పిహెచ్సికి వెళ్లాలన్నా దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సి కానీ వెళ్లాలంటే మరి ప్రజలు జంకుతున్నారు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం కాబట్టి వాళ్ళలో మూడు నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. వారికి అందుబాటులో ఉన్నటువంటి చేతి వైద్యం చేసుకోవడం దాంతోపాటు తగ్గకపోవడం క్రిటికల్ పొజిషన్ లో ఏరియా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. మరి ఇలా జరగకుండా ఉండాలంటే పిహెచ్సి నుండి సిబ్బంది వారికి ఇంకా అందుబాటులోకి వెళ్లేందుకు మార్గాలు ఏమైనా మీరు ఏర్పాటు చేస్తున్నారు?
1: దానికోసం గవర్నమెంట్ వారు బహుత్తమైన ప్రణాళిక తయారు చేశారు. ఆశా వర్కర్స్ పెట్టారు. ఆశా వర్కర్స్ కూడా ఆ విలేజ్ లెవెల్లో ఆ లాంగ్వేజ్ ఏర్పడే మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఇంటి పక్కన ఉండాలనే విలేజ్ లెవెల్లో ఆశా వర్కర్స్ని మనం అపాయింట్ చేయడం జరిగింది. ప్లస్ మోర్ ఓవర్ ఏఎన్ఎంస్ వాళ్ళకి వర్క్ అవుతుందని ఒక సబ్ సెంటర్కి ఇద్దరు ఏఎన్ఎంస్ని పెట్టారు. అందుకని అప్పుడంతకుముందు విజిట్స్ వారానికి ఒక రోజు అట్లా ఉండేది. ఇప్పుడు ఇద్దరు ఏఎన్ఎంస్ ఉన్నారు కాబట్టి విలేజ్ని వారానికి 4 రోజులు 5 రోజులు విజిట్ చేస్తూ ఉన్నారు. ప్లస్ ఈ ఆశా వర్కర్ని ట్రైన్ దయాస్ ఇట్లా ఉండటం వల్ల వాళ్ళు 100% వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడి వాళ్ళకి ఇన్సెంటివ్ కూడా ఇస్తున్నారు. డెలివరీ కేసులు తీసుకొచ్చినప్పుడు కానీ లేకపోతే జ్వరం కేసులు కానీ పిఎస్సికి తీసుకొచ్చి చూపించినప్పుడు కానీ ఇటువంటి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పారితోషికం కూడా హ్యాండ్ ఓవర్ కింద కొంత అమౌంట్ ఇస్తున్నారు. దానివల్ల చాలా మెరుగుపడింది. ఆశా వర్కర్ల వల్ల గవర్నమెంట్ చేయటం వల్ల ఆల్మోస్ట్ మనం రూట్ లెవెల్కి విలేజ్ లెవెల్కి పోయిందని చెప్పి నేను అనుకుంటున్నాను.
0: మనం ఆలోచించేది ఎప్పటికి కూడాను మరి గణాంకాలు మనకి తక్కువగా ఉంటే అందరూ ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. గతంతో పోలిస్తే ఇప్పుడు మలేరియా గణాంకాలు ఏ విధంగా ఉన్నాయంటారు?
1: నేను 20 ఇయర్స్ బ్యాక్ ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు మనకి 50% కేసులు మలేరియా కేసులు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఫీవర్ కేసులు వచ్చే వరకు దాంట్లో 10-20% కంటే ఎక్కువ ఉంటుంది. వాటిలో కూడా మలేరియా వచ్చే వరకు 10% లెస్ దాన్ 10% ఉన్నాయి. లెస్ దాన్ 10% కూడా ఉండకుండా ఉండాలి.

0: వచ్చింది. ప్లస్ డెలివరీ కేసులు కూడా అంతకుముందు మా దగ్గర 91 కేసులు చేసేవాళ్ళం టార్గెట్, ఇప్పుడు 350 దాకా అబోవ్ చేస్తున్నాం. దానివల్ల 100% మేము రూట్ లెవెల్కి వెళ్ళామనుకుంటున్నాం. దాన్ని ఇంకా దాన్ని కంటిన్యూస్గా మానిటరింగ్ చేసుకుంటూ విలేజ్ లెవెల్ నుండి స్ట్రెంగ్తన్ చేస్తే, ఈ హెల్త్ సిస్టమ్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తే, ప్లస్ హాస్పిటల్లో ఉన్న మౌలిక సదుపాయాలు కానీ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఇంప్రూవ్ చేస్తే ఇంకా మెరుగైన వైద్యం చేసి కాల మరణాలు కాకుండా కూడా మనం ప్రయత్నం చేయొచ్చు.
1: ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రజలకి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు సమాచారాన్ని మీరు ఏ విధంగా అందజేస్తున్నారు?
0: ఇప్పుడు దానికోసమని మనం కళా జాతర అనే ప్రోగ్రామ్ ఐటీడీఏ పరిధిలో కొంతకాలం చేశాం. ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి విలేజ్ లో ఈవినింగ్ పూట వాళ్ళు పనులు చేసుకుంటారు. వచ్చిన తర్వాత మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా, మరి వాటర్ ఏ విధంగా మనం తాగాలి, ఎందుకంటే సింపుల్ మెథడ్స్ వాళ్ళకున్న అప్రోచ్ ఉన్న మెథడ్స్ ని మనం వెళ్లాలనే ఉద్దేశంతో ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంస్ కానీ అక్కడ మీటింగ్ పెట్టి, లోకల్ మీటింగ్ పెట్టి మనం వాళ్ళని ఆరోగ్యపరంగా, సపోజ్ ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ వాటర్ వల్ల వస్తున్నాయి, ఆ వాటర్ని మరగించి చల్లార్చిన తర్వాత తాగాలని కూడా మేము చేస్తా ఉన్నాం. ప్లస్ గవర్నమెంట్ వారు కూడా బోర్వెల్ చేసి వాళ్ళు సేఫ్ డ్రింకింగ్ వాటర్ చేయాలని కూడా ప్రయత్నం చేస్తా ఉంది. దానివల్ల కూడా ముందు వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తాం.
1: బాగుందండి. మరి భద్రాచలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైనా కూడాను అక్కడ ఆరోగ్య సమస్యలు చాలా చక్కగా ఉన్నాయి. సమస్యలు లేకుండా మరి గతంలో 50% ఉంది, ఇప్పుడు 10% కి పడిపోయింది సెన్సెక్స్ అంటే చాలా అది శుభ సూచకం అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి విషయంలో మీరు మీ స్టాఫ్ కూడా ఎంతో ముందుకు సాగుతూ కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్న ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నమస్కారం అండి.
0: నమస్తే.
2: మీరింతవరకు ఏజెన్సీ ప్రాంతాలలో ఆరోగ్య సమస్యలు నివారణ గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: కార్యక్రమంలో మరొక అంశం ఆహార భద్రత. ప్రసంగం వింటారు.
1: మనిషి జీవించడానికి ఆహారం ఎంతో అవసరం. అలాగే మనిషి జీవించడానికి మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారాన్ని తినడానికి జీవించకూడదు. మనం తీసుకునే ఆహారం పరిశుభ్రంగా, పౌష్టికంగా మరియు ఎటువంటి కల్తీ లేకుండా చూసుకోవాలి. ఆహారం అనగా పోషక విలువలతో ఉన్న సమతుల ఆహారం. సమతుల ఆహారం అనగా ధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లు, పాలు మరియు పాల పదార్థాలు అన్ని సమానంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం. ఈ సమతుల ఆహారాన్ని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించేందుకు అన్ని వర్గాల ప్రజలకు అందించడమే ఆహార భద్రత యొక్క ప్రధాన లక్ష్యం. ఆహార భద్రత అనేది ప్రతి ఒక్కరూ ఎవరికి వారు తీసుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తిగత జాగ్రత్త. మన దేశంలో ఆహార ధాన్యాలు అవసరమైన దానికన్నా రెండింతలు అధికంగా ఉన్నాయని అంచనా. అయినప్పటికీ దారిద్ర్యం, ఆకలి, పౌష్టికాహార లోపాలు అధికంగానే ఉన్నాయి. ఆహారం నిల్వలున్నా పంపిణీ సక్రమంగా లేకపోతే, పంపిణీ జరిగినప్పటికీ ప్రజలు వినియోగించుకోలేనట్లయితే ఆహార భద్రత లేనట్టే. దీనినే మనం ఆహార అభద్రత అంటాము. ఆహారం కొరత లేకుండా అందరికీ అందుబాటులో ఉండి ఆహార అభద్రత లేకుండా చూసుకోవాలి. ఆహార భద్రతను బహుముఖ అంశంగా పరిగణించాలి, ఎందుకంటే ఇది చాలా ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆహార అభద్రతకు కల కారణాలను చూసినట్లయితే, జనాభా విస్ఫోటనం మరియు ఆహార పదార్థాలు నిల్వ చేయటానికి సరిపడా యాంత్రిక శీతలీకరణ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, చిరుధాన్యాల వంటి పౌష్టిక విలువలు కలిగిన పంటల సాగును మర్చిపోవడం, వ్యాపార దృష్టి వలన వాణిజ్య పంటల పట్ల మోజు పెరగడంతో ఆహార పంటల సాగులో అసమానతలుండటం, కాలానికి అనుగుణంగా పండే పంటలకు సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ ఉత్పత్తుల రూపంలో నిల్వ చేసుకోలేకపోవటం, ఆహారపు అలవాట్లపై పాశ్చాత్య వంటకాల ప్రభావం వలన కుటుంబ ఆహార విధానంలో మార్పులు రావటం, ఆహారంపై కాకుండా ఇతర అవసరాలపై ఎక్కువ ఖర్చు చేయడం, ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రధాన ఆహార ధాన్యాలకు మాత్రమే ప్రాధాన్యతనివ్వడం, చిరుధాన్యాలకు ప్రాధాన్యతనివ్వకపోవడం వంటివి ఆహార అభద్రతకు ప్రధాన కారణాలు. ఇక ఆహార అభద్రతకు గల కారణాలను చూసినట్లయితే, జనాభా విస్ఫోటనం మరియు ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి సరిపడా యాంత్రిక శీతలీకరణ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, చిరుధాన్యాల వంటి పౌష్టిక విలువలు కలిగిన పంటల సాగులను మర్చిపోవడం, వ్యాపార దృష్టి వలన వాణిజ్య పంటల పట్ల మోజు పెరగటంతో ఆహార పంటల సాగులో అసమానతలుండటం, కాలానికి అనుగుణంగా పండే పంటలను సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ ఉత్పత్తుల రూపంలో నిల్వ చేసుకోలేకపోవటం, ఆహారపు అలవాట్లపై పాశ్చాత్య వంటకాల ప్రభావం వలన కుటుంబ ఆహార విధానంలో మార్పులు రావటం, ఆహారంపై కాకుండా ఇతర అవసరాలపై ఎక్కువ ఖర్చు చేయటం, ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రధాన ఆహార ధాన్యాలకు మాత్రమే ప్రాధాన్యతనివ్వడం, చిరుధాన్యాలకు ప్రాధాన్యతనివ్వకపోవడం వంటివి ఆహార అభద్రతకు ప్రధాన కారణాలు. ఆహార భద్రత అనేది అందరి బాధ్యత. వ్యక్తిగత బాధ్యత, కుటుంబ బాధ్యత, సమాజ బాధ్యత, ప్రభుత్వ బాధ్యత. వ్యక్తిగత బాధ్యత గురించి చూస్తే, మనం జీవించడానికి ఉపయోగపడే ఆహారాన్ని ఏ విధంగా వృధా చేయరాదు. అలాగే ప్రతి ఒక్కరూ వారికి సరిపడినంత ఆహారాన్ని మాత్రమే తినాలి. వీలైనంత వరకు తాజాగా, సురక్షితంగా ఉన్న ఆహారాన్నే తినాలి. పాడైపోయిన ఆహార పదార్థాలను వృధా అయిపోతాయని ఎప్పుడూ తినరాదు. అవి తినడం వలన ఇంకా అనారోగ్యం బారిన పడతారు. కుటుంబ బాధ్యత గురించి చూస్తే, కుటుంబంలో ప్రతి ఒక్కరికి సరిపడా పోషకాహారాన్ని అందించడమే కుటుంబ బాధ్యత. అలాగే ప్రతిరోజు కుటుంబానికి ఎటువంటి కొరత లేకుండా సరిపడినంత ధాన్యాలు, పప్పు దినుసులు, పండ్లు, కూరగాయలు, ఆహార పదార్థాలు చౌకగా దొరికే కాలంలో కొనుక్కొని సురక్షితంగా ఉంచినట్లయితే అవి సంవత్సరమంతా కుటుంబానికి అందుబాటులో ఉంటాయి. అలాగే ఖర్చును అదుపులో ఉంచుకోవడానికి పెరటి తోట, కూరగాయల మొక్కలు, ఆకుకూరలు, తీగజాతి పంటలు, కోళ్లని, పశువుల్ని పెంచుకోవచ్చు. అవి కొంతవరకు ఆహార కొరతను తగ్గిస్తాయి. సమాజ బాధ్యత గురించి చూస్తే, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆహార వృధాను అరికట్టడానికి వారి స్థాయిలో కృషి చేయాలి. ముఖ్యంగా సమాజంలో జరిగే వేడుకలలో, అందరూ కలిసి జరుపుకునే పండుగలలో వృధా అయ్యే ఆహారాన్ని పారవేయకుండా అనాథ ఆశ్రమాలకు, శరణాలయాలకు పంపించే ఏర్పాట్లు చేయాలి. అలాగే నవీన వ్యవసాయ పద్ధతుల ద్వారా ఉత్పత్తిని పెంపొందించి వాటి గురించి ఆ పరిజ్ఞానాన్ని రైతులందరికీ తెలియచేయాలి. ఆహార పదార్థాలలో కల్తీ లేకుండా, ఎటువంటి రసాయన పదార్థాలు కలపకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. రైతులు ఒకే పంటను భూమిలో సాగు చేయటం వలన భూమి సారం కోల్పోయి ఆహార దిగుబడి తగ్గి ఆహార అభద్రత కలుగుతుంది. అందువలన పంటల సరళిలో మార్పు చేసి రకరకాల పంటలు పండించాలి. ఎక్కువ విస్తీర్ణంలో ఒకే పంట వేయడం వలన పురుగులు, తెగుళ్ల సమస్య ఎక్కువై ఆహార దిగుబడి తగ్గుతుంది. దీని పట్ల అప్రమత్తత కావాలి. చిరుధాన్యాలు, ఆకుకూరల వినియోగాన్ని పెంచుకోవాలి. వరి, గోధుమ సాగు కంటే చిరుధాన్యాల సాగుకు నీటి అవసరం తక్కువ. తక్కువ ఖర్చుతో మెండు పోషకాలు, ఔషధ విలువలు గల చిరుధాన్యాల సాగును పెంచాలి. ఆహార అలవాట్లు, మారుతున్న జీవన శైలి వలన వచ్చే మధుమేహం, గుండె జబ్బుల నివారణకు చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోవటం ఎంతో అవసరం. ఇక ప్రభుత్వ బాధ్యత గురించి చూస్తే, ప్రభుత్వం అన్ని రకాల ఆహార పదార్థాలు ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉండేలా తగిన ప్రణాళికలను రూపొందించుకోవాలి. వీటి యొక్క ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలలో అవగాహన కల్పించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయటం వలన ఆహార భద్రత కలుగుతుంది. దేశ ఆహార భద్రత కొరకు ప్రభుత్వ గోడౌన్లలో గల లక్షలాది టన్నుల ఆహార ధాన్యాలు ముక్కిపోకుండా చర్యలు తీసుకోవాలి. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి ప్రతి ఒక్కరూ కొనుక్కోగలిగే రీతిలో అందుబాటులో ఉంచాలి. పాడి పశువులు, కోళ్లు, గొర్రెలు, చేపలు మొదలైన పశు సంపదను ప్రోత్సహించడం వలన పోషకాహార భద్రత కలుగుతుంది. ఇంటింటా టీవీ మనిషికొక్క చరవాణి సమకూర్చుకున్నట్లే పాలు, పండ్లు, కూరగాయలు సమకూర్చుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత గల లబ్ధిదారులను ఎన్నిక చేయటంలో జాగ్రత్త వహించాలి. అందువలన అవసరతలో ఉన్నవారికి లబ్ధి కలుగుతుంది. చిన్న సన్నకారు రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించినప్పుడే ఆహార భద్రత సాధ్యం. జాతీయ ఆహార భద్రతా బిల్లు 2011 ముసాయిదా ప్రకారం చిరుధాన్యాలైన జొన్న, రాగి, సజ్జ, కొర్ర మొదలగు వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించాలి. స్వార్థపూరిత వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ ఆహార ధాన్యాల కొరత గురించి ప్రజలలో అవగాహన పెంచి ధరలు నియంత్రిస్తేనే ఆహార భద్రత కలుగుతుంది. ఈ ఆహార భద్రతకు కొన్ని సూచికలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే, భోజనం విషయంలో వైవిధ్యాన్ని పాటించటం. ఉదాహరణకు, ధాన్యాలకు బదులుగా చిరుధాన్యాలు, అన్నానికి బదులుగా రొట్టెలు, సంగటి, పచ్చి కూరగాయలు, మొలకెత్తిన ధాన్యాలు, పప్పు దినుసులు మొదలైనవి తినడం. సంవత్సరానికి సరిపడా నాణ్యమైన ఆహారం కుటుంబానికి అందుబాటులో ఉండడం. అలాగే కాలానికి అనుగుణంగా దొరికే ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడం. కుటుంబ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఆహారం కొనుగోలు కోసమే వినియోగించడం. కూరగాయల కొరత లేకుండా చూసుకోవడానికి పెరటి తోటలు పెంచడం. ఇంటిలోని కూరగాయల వ్యర్థాలను ఎరువుగా ఉపయోగించుకోవడం. రేషన్ దుకాణంలో సరఫరా చేసే అన్ని సరుకులను కొనుగోలు చేసి వాడుకోవడం. రేషన్ సరుకులలో నాణ్యత తక్కువగా ఉండే వాటిని ఆహారేతర అవసరాలకు వాడుకోవడం మొదలైనవి చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్య పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. ప్రతి మనిషికి ఆహార భద్రత అనేది ఎంతో అవసరం. అందుకే అందరం ఆహార పదార్థాలను, ఆహార ధాన్యాలను సాధ్యమైనంత వరకు వృధా కానియకుండా ముందు జాగ్రత్తగా నిల్వ ఉంచుకున్నట్లయితే భావితరాలకు ఆహార కొరత రాకుండా చూసి వారి అభ్యున్నతికి పాటుబడిన వారమవుతాం.
0: మీరింతవరకు ఆహార భద్రత గురించి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: జానపద గేయం విన్నారు.
1: మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈరోజు రాత్రి 8 గంటలకు కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల ప్రసారం, 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు, రాత్రి 10 గంటలకు అల్లూరి సీతారామరాజు శీర్షికన బుర్రకథ వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. క్షమించాలి, 7 గంటల 45 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: 7:45 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో నషాముక్త్ భారత్ అభియాన్ ఈ పథకం గురించి సాయుధ దళాల రిజర్వ్ అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీ వేముల శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు.
1: మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి ఆరోగ్యాన్నే కాదు, కుటుంబాన్ని, ఆర్థిక పరిస్థితులను, చివరికి సమాజ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిస కావడం అత్యంత ఆందోళన కలిగించేటువంటి అంశం. మత్తుకు దూరంగా ఉండే ఆరోగ్యవంతమైనటువంటి బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో కొనసాగుతున్న నషాముక్త్ భారత్ కార్యక్రమం ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించడం లక్ష్యంగా ముందుకు సాగుతుంది. మత్తు పదార్థాలకు నో చెప్పడం మన ఆరోగ్యానికి, మన కుటుంబానికి, మన భవిష్యత్తుకు ఎస్ చెప్పడమే. ఈ నేపథ్యంలో నషాముక్త్ భారత్ లక్ష్యాలు, మత్తు పదార్థాల యొక్క దుష్ప్రభావాలు, యువతలో అవగాహన అవసరం, మత్తు నుంచి బయటపడేందుకు అందుబాటులో ఉన్నటువంటి సహాయ మార్గాలపై ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. వాటి గురించి వివరించడానికి గాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్డ్ అడిషనల్ డిప్యూటీ

0: కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీ వేముల శ్రీనివాస్ గారు మన ముందున్నారు. ముందుగా నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: సార్ చెప్పండి, నషాముక్త్ భారత్ అభియాన్ అంటే ఏంటంటారు?
1: నషాముక్త్ భారత్ అభియాన్ అంటే మాదక ద్రవ్యాలు, మద్యము తదితర వ్యసనాల నుంచి ప్రజల్ని దూరంగా ఉంచి ఆరోగ్యకరమైనటువంటి మరియు బాధ్యతాయుతమైనటువంటి సమాజాన్ని నిర్మించేందుకు చేపట్టిన అవగాహన కార్యక్రమం ఇది. అయితే ముఖ్యంగా యువత, విద్యార్థులు, మహిళలు, పిల్లలను వ్యసనాల నుంచి తర్వాత వాటి యొక్క దుష్ప్రభావాల నుంచి కూడా రక్షించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి.
0: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ నషాముక్త్ భారత్ అనేటువంటిది కనుక చూసినట్లయితే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటారు?
1: ఈ యొక్క నషాముక్త్ భారత్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే మాదక ద్రవ్యాల పట్ల కలిగేటువంటి శారీరక దుష్ప్రభావాలు, అట్లాగే మానసికంగా వచ్చేటువంటి దుష్ప్రభావాలు, అట్లాగే వాటి వలన వచ్చేటువంటి నష్టాలు, సామాజిక ఆర్థిక నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, తర్వాత వ్యసనానికి గురైన వారికి చికిత్స ఇప్పించడం, అట్లాగే పునరావాస సేవలపై సమాచారం అందించడం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచడం అనేది ప్రధాన లక్ష్యం అండి.
0: మరి ఈ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటారు?
1: సార్, ఈ యొక్క మాదక ద్రవ్యాల వల్ల చాలా నష్టాలు వస్తాయి. వీటి యొక్క వినియోగం వల్ల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసేటువంటి రోగాల బారిన పడతారు. అంటే ఆరోగ్యాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీస్తాయి. అట్లాగే శారీరక మానసిక సమస్యలతో పాటు కుటుంబ కలహాలు గాని, తర్వాత ఆర్థిక ఇబ్బందులు గాని, చదువులో వెనుకబడిపోవడం, ఉద్యోగంలో వెనుకబడిపోవడం, తర్వాత సామాజిక సంబంధాలు దెబ్బతినడం లాంటివి జరుగుతాయి. ఇట్లాంటి సమస్యలు బాగా ఏర్పడతాయి. తర్వాత కొన్ని సార్లు ఈ యొక్క వ్యసనం వల్ల ప్రాణాంతక పరిస్థితి కూడా దారితీస్తుంది. అంటే ప్రాణం పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్నమాట.
0: మరి యువత మాదక ద్రవ్యాలకు ఎందుకు ఆకర్షితులవుతున్నారంటారు?
1: ఈ యొక్క మాదక ద్రవ్యాలకు అలవాటు పడము, తర్వాత ఆకర్షితులం అనే దానికి చాలా కారణాలు ఉంటాయండి. మెయిన్ గా ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మంది బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, బట్ దానిలో ఏంటంటే కొన్ని బ్యాడ్ అలవాట్లు ఉన్నటువంటి స్నేహితుల యొక్క ఒత్తిడి వల్ల, అంటే ఏం కాదు బాబు తీసుకుంటే మంచిగా ఉంటది, బాగుంటది, నువ్వు ఒకసారి ట్రై చేయి అనే టైప్ లో వీళ్ళు ఒత్తిడి ఇస్తూ ఉంటారు. తర్వాత కొందరు ఏం చేయాలంటే ఏమున్నదో దీనిలో అనేటువంటి ఒక ఆసక్తి ఉంటారు అనమాట. ఆ ఆసక్తి కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తారు. అట్లా తర్వాత కొందరు ఒత్తిడి చేయడం వల్ల దానికి లోబడతారు. తర్వాత కుటుంబ సమస్యల వల్ల, కొందరికి కుటుంబ సమస్యలు ఉంటాయి, వాటి నుంచి దూరం కావడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక దానికి అలవాటు పడతారు. అట్లాగే ఈ యొక్క నిషాలోకి వీళ్ళు వెళ్లడం అంటూ జరుగుతూ ఉంటాయి. తర్వాత మానసికంగా ఆందోళన ఉన్నప్పుడు గాని తప్పుడు ప్రచారం చేయడం వల్ల కూడా ఈ యొక్క వీటి యొక్క బారిన పడతా ఉంటారు. అట్లాగే అందుకే యువతకు సరైనటువంటి మార్గదర్శకత్వం, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలు, కుటుంబం మద్దతు ఎంతో అవసరం అవుతుంది.
0: అంటే ఇప్పుడు తల్లిదండ్రులు గాని తమ పిల్లల్లో ఈ వ్యసనానికి సంబంధించినటువంటి లక్షణాలను ఎలా గుర్తిస్తారు, ఎలా గుర్తిస్తే బాగుంటుందంటారు?
1: అంటే ఎప్పుడైతే ఈ యొక్క మత్తు పదార్థాలకు అలవాటు పడతారో ఆ పిల్లల్ని గుర్తించడం సులభమే అవుతుంది. అంటే కొంచెం స్పెషల్ గా కనబడతారండి వీళ్ళు. ఈ యొక్క పిల్లల్లో ప్రవర్తనలో మార్పులు వస్తాయి. అకస్మాత్తుగా వచ్చేటువంటి మార్పులు అంటారు, రెగ్యులర్ గా ఉండేటట్టుగా కాకుండా ఒకేసారిగా చేంజ్ అవుతారు పిల్లలు. తర్వాత చదువు మీద ఆసక్తి తగ్గిపోవడము, తర్వాత స్నేహితుల విషయంలో కూడా గోప్యత పాటిస్తారు అనమాట. అంటే సీక్రసీ మెయింటైన్ చేస్తారు. వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఏం చేస్తారనేది తెలియకుండా జాగ్రత్త పడతా ఉంటారు. పదే పదే డబ్బుల గురించి ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులను కూడా డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలని ఫోర్స్ చేస్తూ ఉంటారు. లేకుంటే డబ్బులు ఇవ్వకుంటే మేము చచ్చిపోతామని చెప్పి కూడా బెదిరిస్తూ ఉంటారు. ఇట్లాంటి చాలా అవుతాయి. తర్వాత నిద్రలో గాని ఆహారపు అలవాట్ల విషయంలో గాని చాలా మార్పులు మనం గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క సంకేతాలను కూడా తల్లిదండ్రులు గమనించాలి. అయితే అనుమానం వచ్చినటువంటి వెంటనే నిందించొద్దు. పిల్లల్ని నిందించకుండా ప్రేమతో మాట్లాడడం అనేది చాలా ముఖ్యం అండి.
0: మరి ఇప్పటికే ఈ వ్యసనానికి గురైనటువంటి వ్యక్తి ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? బయటపడడం అనేటువంటి జరుగుతుందా? అది సాధ్యమేనా?
1: ఖచ్చితంగా బయటపడవచ్చు అండి. ఇది సాధ్యమైనటువంటి పనే. వ్యసనం ఒక తీవ్రమైన సమస్య అయినప్పటికీ కూడా సరైనటువంటి వైద్య చికిత్స, తర్వాత కౌన్సిలింగ్, కుటుంబ సహకారం, తర్వాత పునరావాసం కలిగించడం, ఇట్లాంటి యొక్క పనులు చేయడం వల్ల మనం ఈ యొక్క వ్యసనం నుంచి బయటపడవచ్చు. సహాయం అతను కూడా కోరుకోవాలి. నేను మారాలి అనేటువంటి ఒక ఇతరులు నాకు హెల్ప్ చేస్తే నేను మారుతా అన్నటువంటి సహాయం అతను కోరుకోవాలి. సహాయం కోరడం అనేది బలహీనత కాదు, అది మార్పు వైపుకు వేసేటువంటి మొట్టమొదటి అడుగు అన్నమాట.
0: మరి ఈ వ్యసన విముక్తిలో కుటుంబం యొక్క పాత్ర ఏంటంటారు?
1: ఈ యొక్క వ్యసనం విముక్తిలో కుటుంబం యొక్క పాత్ర చాలా కీలకం అండి. వ్యసనానికి గురైనటువంటి వ్యక్తిని అవమానించడం

0: గాని ఒంటరిగా వదిలేయడం గాని ఒంటరిగా చేసేసి మనం నిందిస్తే ఏమైతుంది అంటే సమస్య మరింత జటిలమైతుంది, సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటది అన్నమాట. దాన్ని మనము ప్రేమతోటి ఓర్పుతోటి మాట్లాడి అవసరమైతే వైద్య చికిత్స అందించి కౌన్సిలింగ్ చేయడము, తర్వాత ఎవరన్నా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లడము, మంచి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్లడం చేస్తే అది మనము ఒక వ్యసనం నుంచి మనం దూరం చేసిన వాళ్ళం అవుతాము. చికిత్స పూర్తి అయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు నిరంతరం అతన్ని గమనిస్తూ ఉండాలి, ప్రోత్సహిస్తూ ఉండాలి, అంటే మంచి మార్గం వైపు కొనడం అని అతన్ని మనం ప్రేరేపణ చేస్తూ ఉండాలండి. అట్లయితే మనం ఈ యొక్క ఈ వ్యసనం నుంచి మనము విముక్తులను చేయవచ్చు. దానిలో కుటుంబ పాత్ర చాలా ఉంటది.
1: మరి ముఖ్యంగా పిల్లల విషయంలో, యూత్ విషయంలో కనుక చూస్తే అది అతి ముఖ్యంగా పాఠశాలలు కళాశాలలు అనేటువంటి విషయంలో ఈ మాదక ద్రవ్యాల వాడకం అనేటువంటిది ఎక్కువగా జరుగుతా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అంటే విద్యార్థుల నుండి యువత వరకు మాదక ద్రవ్యాలను విరివిగా వినియోగించడం అనేటువంటిది జరుగుతా ఉంది. మరి దీనికోసం, దీన్ని తగ్గించడానికి, దీన్ని అధిగమించడానికి పాఠశాలలు కళాశాలలు ఏ విధంగా సహకరించాలంటారు?
0: పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి క్రమం తప్పకుండా అవగాహన కల్పించాలండి. రెగ్యులర్ గా దాని గురించి అవగాహన కల్పించాలి. క్రమం తప్పకుండా ఈ యొక్క అవగాహన కార్యక్రమం చేస్తేనే వాళ్లకు అర్థమయ్యేటువంటి విధానంగా ఉంటుంది, అర్థమవుతుంది కూడా. ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కౌన్సిలింగ్ చేయాలి అప్పుడప్పుడు, అలాగే ఆటలాడించడము, వాళ్లకు ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో కొందరికి ఇంట్రెస్ట్ ఉంటాయి, కొందరికి డాన్సింగ్ అంటే ఇష్టం ఉంటది, కొందరికి డ్రాయింగ్ అంటే ఇష్టం ఉంటది, కొందరికి సాహిత్యం అంటే సంగీతం అంటే ఇష్టం ఉంటది, కొందరికి పాటలు పాడడం అంటే ఇష్టం ఉంటది. అట్లాంటి వాటిలలో మనం ప్రోత్సహిస్తా ఉండాలి. ప్రోత్సహిస్తున్నప్పుడు ఏమైతే అంటే వీళ్ళు అనవసరంగా వేస్ట్ గా ఉండేటువంటి టైం ను వీటి మీద కేటాయిస్తారు, అప్పుడే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఈ యొక్క విద్యార్థులకు ఆ యొక్క దుష్ప్రభావాలకు లోను కాకుండా చక్కగా డిసిప్లిన్ గా ఉంటారండి. అట్లాగే యూత్ క్లబ్లు గాని కొంచెం సానుకూలమైనటువంటి కార్యక్రమాలు గాని మనము చేయడానికి మనం ప్రోత్సహించాలి. విద్యార్థుల లోపల సమస్యలను ముందుగానే గుర్తించి తగిన సహాయం అందిస్తే మనము పాఠశాలల్లో తర్వాత విద్యూళ్లలో చేసిన వాళ్ళం అవుతామండి.
1: ఈ మాదక ద్రవ్యాల నివారణలో సమాజం పాత్ర ఏ విధంగా ఉండాలంటారు?
0: మెయిన్ గా సమాజం పాత్రే ఉంటుందండి. ఒక ప్రభుత్వము ఒక శాఖదే కాదు ఇది బాధ్యత. ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలి. ఉపాధ్యాయులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, అట్లాగే యువజన సంఘాలు గాని, స్థానిక సంస్థలు గాని, తర్వాత పోలీస్ శాఖ, మీడియా అందరూ కూడా కలిసి పనిచేస్తేనే ఈ యొక్క మాదక ద్రవ్యాల నివారణ అనేది జరుగుతుంది. ఎవరో ఒకరు చేస్తే కాదండి, పోలీస్ శాఖనే వచ్చేసి ఈ పట్టుకోవాలి, మాదక ద్రవ్యాలను లోపల పెట్టాలి, మాదక ద్రవ్యాలను వాడుతున్న వాళ్ళని లోపలేయాలి, అమ్మే వాళ్ళని లోపలేయాలని కాదు, ప్రతి ఒక్కరు. అంటే ఒకవేళ ఒక టీచర్ కు గనక ఇట్లాంటి విషయం తెలిసిందనుకోండి, అతను ఏం చేయాలి, ఇమీడియట్ 112 కు ఫోన్ చేయాలి. ఇప్పుడు మాది వరంగల్ కమిషనరేట్ ఉంది, ఆ వరంగల్ కమిషనరేట్ గారికి అంటే పోలీస్ శాఖలో 112 కు చేస్తే అది డైరెక్ట్ గా సిపి మేడం గారికి వెళ్తుంది. మేడం గారు ఇట్లాంటి విషయాలలో చాలా ముందున్నారు, ఈ విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
1: రేడియో ద్వారా ప్రజలకు, నేటి యువతకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటారు?
0: ఈ యొక్క అక్రమ రవాణా చేసే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు మత్తు పదార్థాలను డైరెక్ట్ గా ఇంజెక్షన్ లో లేకుంటే టాబ్లెట్ లో లేకుంటే ఏదో వినియోగించేటువంటి ఏదో అనుకుంటాము, బట్ అవి చాక్లెట్ల రూపంలో కూడా పిల్లలకు అలవాటు చేసే అవకాశం ఉంది. తర్వాత స్కూళ్ల పక్కనే ఉంటాయి, ఏది పాన్ షాపులు, తర్వాత గుట్కాలు అమ్ముతా ఉంటారు, సిగరెట్లు అమ్ముతా ఉంటారు, అవి స్కూల్ దగ్గరనే ఉండడం వల్ల ఏమైతే అంటే పిల్లలకు అలవాటు అయ్యేటువంటి అవకాశం ఉంటది. పిల్లలు ఏదో ఒకటి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో రకంగా అలవాటు చేయడానికి ఒక చాక్లెట్ ఇస్తారు. చాక్లెట్ లో ఏముంటది అంటే లైట్ గా అలవాటు అయ్యేటువంటి ఒక డ్రగ్ కలిపి ఉంటది అనమాట. అది తినడం వల్ల ఏమైతే అంటే ప్రతిసారి అక్కడికి వచ్చి చాక్లెట్ కొనుక్కోవడం అంటూ చేస్తారు. దానివల్ల ఏం చేస్తారంటే పిల్లలు తల్లిదండ్రుల్ని ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసి నేను అదే చాక్లెట్ తింటాను అనే అలవాటుగా మారుతుంది. మారడం వల్ల ఏమైతుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మత్తు పదార్థాల వినియోగం అనేది జరుగుతూ ఉంటది. ఇట్లా మత్తు పదార్థాలు ఈ విధంగా పిల్లలకు చేరుతా ఉంటాయి. వాటిని నివారించడానికి మనము ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మనము 112 కు ఫోన్ చేసి మనం తెలియపరచాలి, అందరి సహాయం కోరాలి. మాదక ద్రవ్యాలు అనేటి సమస్యలకు పరిష్కారం కానే కావండి, అవే మరిన్ని సమస్యలకు కారణమైతే. ముఖ్యంగా యువత తమ యొక్క శక్తిని విద్యా, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి కోసం, ఉపాధి మరియు సృజనాత్మక కోసం, ఆ యొక్క కార్యక్రమాల కోసం వాళ్ళ యొక్క శక్తిని మళ్లించాలి తప్ప వ్యసనానికి బలి కాకూడదు. వ్యసనానికి నో చెప్పాలి, ఆరోగ్యకరమైనటువంటి జీవితానికి మనం ఎస్ చెప్పాలి. ఈ యొక్క నశాముక్త భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలండి. వ్యసనం ఉన్నటువంటి వ్యక్తిని దూరం చేయడం కాదు.

0: వ్యసనం నుంచి బయటపడేందుకు మనం చేయుతనివ్వాలి. మనందరి బాధ్యత, మన కుటుంబం కోసం, మన సమాజం కోసం, మన దేశ భవిష్యత్తు కోసం నశాముక్తి భారత్ నిర్మాణానికి మనం అందరం కూడా కలిసి పనిచేద్దామండి.
1: మరి ఈ మత్తు పదార్థాలకు బానిస కావడం ఒక వ్యక్తి సమస్య కాదు, అది మొత్తం కుటుంబాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసే సమస్య. మత్తులో చిక్కుకున్న వారికి అవగాహన కల్పించి అవసరమైనటువంటి సహాయం అందించడం కూడా మనందరి బాధ్యత. మత్తుకు దూరం ఆరోగ్యానికి చేరువ, నశాముక్తి భారత్ మనందరి బాధ్యత. ఆరోగ్యవంతమైనటువంటి యువత, బలమైన కుటుంబాలు, మత్తు రహిత సమాజం, ఇదే మన లక్ష్యం. నశాముక్తి భారత్ కోసం అందరూ కూడా కలిసి అడుగులు వేయాలని తమ యొక్క అభిప్రాయాలు చెప్పినందుకు గాను వారికి ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరింతవరకు నశాముక్తి భారత్ అభియాన్ ఈ విషయమై సాయుధ దళాల రిజర్వ్డ్ అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీ వేముల శ్రీనివాస్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోతే చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.

చైతన్య చిత్రం నుండి ఏదైనా పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, రమణాదపాడు మండలం ఏలపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి వీరందరి కోసం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆర్ఆర్ఆర్ ఈ చిత్రం కోసం విశాల్ మిశ్రా, పద్మచంద్ర, ఎమ్ఎం కీరవాణి, సాహితీ చాగంటి, హారిక కలిసి పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లంత బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, ఖన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, భానురాజ్, రాజ్విక, మీనాకుమారి, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, భవ్వాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతీబాయి, చోటాపురం పాసి, ఎండి షాకిర్, షహజాదీ, ప్రవీణ్, సుందర్రాజ్, జగన్మాత, వీరందరి కోసం ఈ పాట.

0: చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మనం, శైలజ కలిసి పాడిన పాట. రచన సిరిగమ్మ సీతారామ శాస్త్రి. సంగీతం అందించారు ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు గోపాలపురం గ్రామం అశ్వపురం మండలం నుండి నిమ్మలకొండ రామకృష్ణాచారి ఈశ్వరమ్మ, సాంబాచారి కళ్యాణి, రవికిరణ్ రూప, ఉమామహేశ్వరాచారి లక్ష్మి, నాగాచారి శేషరత్నం, నరసింహాచారి అనసూర్య, వీరందరి కోసం ఈ పాట.
1: రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి.
2: నేను చెప్పాగా మీకు నాన్నగారి తీరు, ఇష్టమైన వాళ్ళు వస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాచలగరు.
1: తమరైన సూర్య, ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి. అక్కడ తగిన చోటు కాదిది తమ బోటి వారికి ఇక్కడ.
2: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య, గడప దాటి ఇటు వస్తే వారి పేరు తరాలయ్య.
1: ఇంట్లో

బరువు మొయ్యలేనప్పుడు కిరు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: గానకళ ఇలవేల్పుగా ఉన్న మా ఇంట శునకమైన పలుకు కనకాంగి రాగాన ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవా గాలైన కదలాడు సరిగమల త్రోవ.
1: రావు రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య.
0: ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
2: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ
0: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు తకతోం తకిటతోం తరికిటతోం తక తకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు
2: పెడతా పో పెడతా పొగ పెడతా పొడక పెడతా. కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
3: ఎవరు పరాయి వారు కాదమ్మా, ఈయన సూర్యంగారిని చెప్పాను, ఆయన ఈయన
2: రండి.

0: ఆప్యంతో మంచం పట్టి తాళం తప్పక తగ్గటమన్నది. అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచలయ్యా, కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూనిరాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

మా ఇంటికి ముందున్నది కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

0: మువ్వ కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం.
1: గానం అంటే ఒక కళగానే తెలిసినాడు నాకు,
0: బతుకే పాటగా మార్చినందుకు జోహారిదిగో మీకు. సంగీతంలో పాడతారనే అనుకుంటున్నా ఇన్నాళ్ళు, సంగీతంలో మాటలాడడం దా దా పద పద పద, మాటలనే సంగతులు చేయడం పని పని పని సరి పని సరిగా, సంగతులే సద్గతులను కొనడం సరి సరి సరి సరి సరి సరి సరి సరిగా సరి సరిగా సరిగా తెలుసుకున్నాను ఈనాడు.

సైనికుడు చిత్రం కోసం కార్తిక్, కారుణ్య, హరిణి, మాలతి కలిసి పాడిన పాట. సాహిత్యం అందించారు వేటూరి సుందరరామూర్తి, సంగీతం అందించారు హారిస్ జయరాజ్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ నుండి యాకూబ్ పాషా, మార్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీం నిసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా వీరందరి కోసం ఈ పాట.

చదువుతున్నారు. పెద్దరాయుడు చిత్రం కోసం జ్యూస్దాస్ చిత్ర కలిసిపోయిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కోసారేఖ, దేవరాజ్, ఊకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి వీరందరి కోసం ఈ పాట.

గారు, హాయ్ నాన్న చిత్రం కోసం. కాలభైరవ శక్తి స్త్రీ గోపాలం పాడిన పాట, రచన కృష్ణకాంత్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీబ్పేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరాస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోసం ఈ పాట

మీ స్నేహం చిత్రం కోసం ఉషా పాడిన పాట, రచన సిరివెల్ల సీతారామ శాస్త్రి, సంగీతం అందించారు ఆర్పి పట్నాయక్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరందరి కోసం ఈ పాట.

చివరిగా వినబోతున్నారు రంగం చిత్రం కోసం ఉన్నికృష్ణన్ శ్వేతామోహన్ కలిసి పాడిన పాట. కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, వీరందరి కోసం ఈ పాట

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

అక్బర్ సలీం అనార్కలి ఈ చిత్రం కోసం మహమ్మద్ రఫీ సుశీల కలిసి పాడిన పాట, రచన సి నారాయణ రెడ్డి, సంగీతం అందించారు సి రామచంద్ర.

అరుణ్ ప్రతిష్ట ఈ చిత్రం కోసం ఘంటసాల సుశీల కలిసి పాడిన పాట. రచన శ్రీశ్రీ, సంగీతం అందించారు పెండ్యాల.

ఇప్పుడు వినండి, పెత్తందార్లు ఈ చిత్రం కోసం ఘంటసాల బృందం కలిసి పాడిన పాట. సాహిత్యం అందించారు కొసరాజు, సంగీతం అందించారు కెవి మహదేవన్.

ముస్తమ్మ చిత్రం కోసం ఏఎం రాజా, పీలీలా కలిసి పాడిన పాట, రచన పిల్లవి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

పది నింపుతున్నారు జమీందా వచ్చడం కోసం. ఘంటసాల, సుశీల, జయదేవ్, వసంత కలిసి పాడిన పాట. రచన దాశరథి, సంగీతం అందించిన

విశాల హృదయాలు. ఈ చిత్రం కోసం ఘంటసాల జానకి కలిసి పాడిన పాట. రచన సి నారాయణ రెడ్డి, సంగీతం అందించారు టివి రాజు.

0: భారతదేశానికి చాలా భాగమా. పోలవరం, భద్రాచలం, నూగూరు అనుకుని 3000 ఎత్తున్నటువంటి పాపికొండలు ఉన్నవి. ఆ పాపికొండలు అనుకోని మాలు తేగుదుమ్మతో కలిసి ఉంది. యొక్క మాన్య ప్రాంతము
1: అంతా కూడా చెట్లతో ప్రదేశమై ఉన్నది.
2: అవును మిత్రం.
1: అయితే ఏమైందన్నయ్యా
2: మాన్య ప్రాంతం?
0: ఈ మాన్య ప్రాంతంలోని అల్పు ఎరగినటువంటి జీవులు జీవిస్తూ ఉన్నారు. అడవి ప్రాంతంలోని
2: అల్పు ఎరగని జీవులు
1: చాలా మంది ఉన్నారు.
2: అవును, కష్ట జీవులు అన్నమాట.
0: అవును అయ్యా, అల్పు జీవులు ఎవరనగా కళ్ళ ఆకలి

0: అయ్యా అతి అడవి ప్రాంతంలో అమ్ముకొని జీవిస్తా ఉన్నారు బుద్ధ జీవులు. కల్లాకమటి గిరిజన ప్రాంత ప్రజలు
1: అంటే వాళ్ళ మోసం అంటే ఏమిటో తెలియదు. మనసులో ఒకటి బయటకు ఒకటి కూడా తెలియదు అనమాట. వాళ్ళు లెగసీని కానించి చనిపోయేదాకా పొద్దుపట్టిన పొద్దుకే కష్టంతో జీవిస్తూ ఉన్నారు. చాలా కష్టపడుతూ ఉన్నారు, చాలా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అయితే ఏమైందన్నయ్య,
0: అమాయక ప్రజల యొక్క గిరిజన బుద్ధ జీవులు ఆకులను తిరుగుకుంటూ చెట్ల పొలములు తిరుగుకుంటూ అడవి ప్రాంతంలో వారి జీవనం సాగిస్తా ఉంటారు ఈ గిరిజన పుత్రులు.
1: ఎప్పుడు కూడా అరణ్యాన్ని నమ్ముకొని ఉంటున్నారు.
0: బయట ప్రాంతం అంటే ఏమిటో తెలియదు. ఇటువంటి అమాయకత్వాన్ని చూశారు, అమాయక ప్రజలను చూశారు. మీ దగ్గర ఉన్నటువంటి అమాయకత్వం చూసి ఆసరాగా చేసుకుంది ఈ యొక్క తెల్ల ప్రభుత్వం.
2: అంటే వారు ప్రభుత్వం చేసేవారు తెల్లవారు.
1: తెల్లవారు ప్రభుత్వం చేసేవాళ్ళు కాదు. వీళ్ళని కఠినంగా శిక్షించి వీళ్ళని బాధించుకుంటూ వాళ్ళు బతుకుతూ ఉండేవారు. గిరిజనులు నోటు మాట్లాడని చెప్పేసి
0: చూసారా, ఈ గిరిజన ప్రాంతంలో నోరు కొట్టి బతకాలని చెప్పి వాళ్ళని ఆసరా చేసుకుని తెల్ల ప్రభుత్వం అక్కడక్కడ ఆ యొక్క స్టేషన్ ఏర్పాటు చేసి ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ యొక్క ఆఫీసులు ఏర్పాటు చేసి ఈ యొక్క గిరిజన ప్రాంతాలను ఆసరాగా చేసుకుని వారి కష్టాలను నమ్ముకొని బతుకుతున్నటువంటి కష్ట జీవులు వారిని ఆసరా తీసుకున్న యొక్క తెల్ల ప్రభుత్వం వారి పొట్ట కొడతా ఉన్నారు. చూసారా, ఆ యొక్క పొట్ట జీవులు పొట్టలు నమ్ముకొని జీవిస్తున్న గిన్నె గిరిజన ప్రాంత ప్రజలను ఈ తెల్ల ప్రభుత్వం వారు చేదరాల బృందయ్య అందరూ చంద్రయ్య వీరి పాడు వదిలి ఆడ సమయం ముందర వీరిని ఆసరా చేసుకుని యొక్క తెల్ల ప్రభుత్వం ఈ మాన్య ప్రజలను కొల్లగొడతా ఉంది. చూసావా, వారు గడ్డిని కోసుకున్నా అడవి ప్రాంతంలో కొంప కోసుకోవడానికి గడ్డిని కోసుకున్నా కూడా గాడ్డు లంచాలు ఎగుతా ఉన్నారు. చెట్టు కాయలు తీసుకొచ్చుకొని తింటా ఉన్నా కూడా మరి లంచాలు ఎగుతా ఉన్నారు. ఇటువంటి ప్రాంతంలోని వారిని అమాయకత్వంగా చూసుకొని వారిని ఆసరా చేసుకున్న యొక్క తెల్ల ప్రభుత్వం వారిని ఈ విధంగా హింసలు పెడతా ఉన్నారు.
1: చాలా బాధ పెడుతూ ఉన్నారు. వాళ్ళు ఏ పని చేసినా గానీ తెల్ల వాళ్ళకి అనుగ్రహించాలి. వాళ్ళు ఏదైనా సరే తెల్ల వాళ్ళకి లంచం ఇవ్వాలి. వాళ్ళకి డబ్బులు ఇస్తేనే వీళ్ళ పని అవుతుంటది. వీళ్ళు ఒకరు తినాలని చెప్పేసి అన్నం వండుకున్నా సరే తెల్ల వాళ్ళకి లంచం ఇస్తేనే వీళ్ళు అన్నం తినాలన్నమాట. అలా జరుగుతూ ఉన్నది ఆరణ్య ప్రాంతం.
0: చూసారా, ఈ విధంగా ఉంటూ ఉండగా ఈ కథ ఎలా జరుగుతా ఉన్నది, ఈ కథ ఉంటూ ఉండగా మాన్య ప్రజలు విధంగా ఆసరా చేసుకుని ఈ యొక్క తెల్ల ప్రభుత్వం వారి పొట్టలు కొడతా ఉంటే వారిని ఆసరా చేసుకుని జీవనం సాగిస్తున్న వీరిని ఎదిరించడానికి ఒక మహావీరుడు మహారాజు పుట్టి ఉన్నాడు.
1: అవునవును, ఈ తెల్ల ప్రభుత్వాన్ని కొల్లపరచాలి అంటే మన వల్ల అయిద్దా కాదు, మన వల్ల చేత అయిద్దా అని చెప్పేసి ఈ యొక్క తెల్ల ప్రభుత్వానికి పాఠం చెప్పాలంటే ఒక మహానుభావుడు కావాలి అని చెప్పేసి పుట్టి ఉన్నాడు. ఎవరన్నా

0: పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తాలూకాలోని మొగల్లు గ్రామం మందున అల్లూరు శ్రీ వెంకటరామరాజు గారు నారాయణ గారి ప్రథమ పుత్రుడు మన సీతారామరాజు.
1: ప్రథమ పుత్రుడు అంటే
0: అతి బాలుడికి అక్షరాభ్యాసం నేర్పించాలని చెప్పి తల్లి వెంకటరామరాజు గారు నారాయణ గారు అది యొక్క పకాభావం చేతపట్టించి పిల్లలు

ఎస్ సీతారామరాజును ఆ యొక్క పాఠశాలకు పంపించి అక్షరాభ్యాసం నేర్పించాలని చెప్పి ఆలోచించగా అక్షరాభ్యాసం నేర్పిస్తూ ఉన్నారు. అక్షరాభ్యాసం నేర్పుతున్న యొక్క సీతారామరాజు ఈయన దిద్దుకుంటూ అనుకో యాభై ఆరు

0: ప్రేమగా ప్రేమతో పెరుగుతూ ఉన్నాడు సీతారామరాజు. పెరుగుతున్న సమయం ఉందా ఆ యొక్క కుటుంబంలోకి విషాదమైన గాథ సమీపించినది. తండ్రి అయినటువంటి వెంకటరామరాజు గారు స్వర్గస్థులైనారు.
1: చూసావన్నయ్య, చదువులో ఎలా చక్కగా చదువుతున్నాడు, ఎంత తెలివికల్లగా ఉన్నాడు, అంత ఆలోచనతో జీవిస్తున్నాడు. ఆయన పెరుగుతుండడానికి తండ్రి అతను చనిపోయి ఉన్నాడు.
0: తండ్రి చనిపోగా తండ్రి మరణానంతరం వాళ్ళ బాబాయ్ గారు కలెక్టర్ గా పనిచేస్తా ఉన్నాడు. ఆ యొక్క కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి బాబాయ్ గారు తునిలోని మహారాజా కోట ఇసుకుందని చేర్పించారు యొక్క మహారాజు సీతారామరాజుని. ఈ సీతారామరాజుని బడిలో చేర్పించగా, ఈ తుని మహారాజా కోట ఇసుకుందని చేర్పించగా, ఆ యొక్క బడిలో చేరినటువంటి సీతారామరాజు చదువు ఎందుకు? ఈ చదువు చదువుకుంటే నాకేమి ఉంటుందని చెప్పి ఆ చదువుకు బడికి వెళ్లకుండా యొక్క సీతారామరాజు ఏమి ఆలోచిస్తున్నారు తెలుసా? ప్రజా చిన్న

0: చిన్నప్పుడే వెళ్ళి పట్టాడు.
1: అవునవును,
0: చిన్నప్పుడే బాణం పట్టి.
1: అందుకని అంటారు
0: ఏమని,
1: చదువు ఎందుకు రా, సాంక నాకటానికి బరిగొడ్లు కాసుకున్నా చాలు రా, బలం వస్తుంది డబ్బులు, పాడి వస్తే డబ్బులు వస్తుంది అన్నారు. అందుకని చెప్పేసి రామదాస్ గారు ఏం చేశారు,
2: విలు విద్యలో చిన్నమ్మని ఎక్కుపట్టి విద్యలో ప్రావీణుడవుతున్న యొక్క సీతారామరాజు. ఇక్కడ చూసారు, ఆ విద్యలో నేర్చుకున్న యొక్క సీతారామరాజు, ఆ విద్య నేర్చుకున్న సంబంధించిన గాంధీ గారు సత్య విగ్రహంగా సత్యాగ్రహంలో పాల్గొని కొన్ని గ్రామ గ్రామాలు తిరుగుతా ఉన్నారు. వారి వెంట ప్రయాణం సాగిస్తా ఉన్నారు యొక్క సీతారామరాజు.

0: చూసారా, గాంధీ గారి కంటే మధ్య ఉద్యమంలో పాల్గొని ఆ యొక్క ఉద్యమాలతో బయలుదేరి ఆ యొక్క సీతారాజు మాన్య ప్రాంతంలోకి వచ్చారు. మాన్య ప్రాంతంలోకి రాగా ఆ యొక్క మాన్య ప్రాంతంలో కష్ట జీవులైన బుద్ధ జీవులుగా చూస్తున్నటువంటి ఈ అమాయక గిరిజన ప్రజలను చూశారు. వీరి అమాయకత్వాన్ని చూశారు, వీరి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారు పట్టగొడుతున్నటువంటి తెల్ల ప్రభుత్వాన్ని చూశారు. ఆ యొక్క బండ మీద కూర్చొని కొలువు తీరున్న ఆ యొక్క సీతారామరాజు
1: ఇలా కష్టాలు తీర్చాలి, బాధల నుంచి విముక్తించాలి అని చెప్పేసి మనసులో అనుకున్నాడు ఆ రాజు నుంచి ఆయన.
2: అవునవును, అలానే కష్ట జీవులో ఉన్నటువంటి వారిని తోడుకుని వచ్చాడు,
1: తీసుకుని వచ్చాడు.
0: ఆ యొక్క బండ మీద కూర్చున్నటువంటి ఆలోచిస్తున్న సీతారామరాజు అట్టి ప్రజలందరూ కూడా చూసి అమాయక ప్రజలను చూసి అయ్యలారా.

0: అమ్మలారా అక్కడ చూశారు అయ్యలారా, నీ పొట్టల కొట్టి మీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని తెల్ల ప్రభుత్వం ఏ విధంగా మిమ్మల్ని బానిసగా చూస్తా ఉన్నారు తెలుసా?
1: ఉపవాసం ఉంటున్నామండి, ఒకరోజు తింటే ఒకరోజు తినకుండా ఉంటున్నాం, ఎన్నో బాధలు పడుతున్నాం.
2: అవును,
1: కానీ మా చేతి దగ్గర మీరు తినడానికి వచ్చినా కానీ మిమ్మల్ని తినేవ్వకుండా వాళ్లే తీసుకుని తింటున్నారు.
2: మా బ్రతుకు మార్చాలంటే
0: చెప్పిన విధంగా గిరిజన ప్రాంత పాలకుల యొక్క సీతారామరాజు మొదలుపెడతా ఉండగా, సీతారామరాజు వారి చేతరామరాజుగా ఉంటూ ఉండగా గామ్ గా యొక్క మాన్య ప్రాంతానికి అధ్యక్షులుగా ఉన్నారు, నాయకులుగా పనిచేస్తా ఉన్నారు గామ్ గంటం ద్వారా గామ్ మలధరలు.
2: ఓహో,
0: ఈ యొక్క గామ్ గంటం ద్వారా మల్లధరలు చూసి వారి దాపులకు వచ్చి అయ్యారా, ఈ విధంగా మన బాలసత్వాన్ని మనం ఎదుర్కోవాలంటే, మన బాలసత్వం నుంచి ముక్తి పొందాలి అంటే మనమందరం కూడా ఏకం కావాలి, కులమతాలకు అతీతంగా మరి ఈ విధంగా మనమందరం కూడా కష్టజీవులమై కార్మికులుగా ఏకం కావాలని చెప్పి వారికి మధ్య బోధిస్తున్నాడు యొక్క సీతారామరాజు.
2: అవును, చాలా చక్కగా బోధిస్తూ ఉన్నాడు. వాళ్ళ కన్నీరు చూసి ఆయన కన్నీరు పెట్టుకుంటూ వాళ్ళకి
0: ఇంటి మాటలు వారికి ఇవ్వాలని చెప్తా ఉంటే, ఈ మాటలు ఉన్నటువంటి ఆ మాయక పిల్లలందరూ కూడా రాజు చూడయ్యా వెళ్ళి వెళ్ళవయ్యా, నువ్వు బయటికి వెళ్ళు, నీ మాట

0: సుశమా, ఇటు ఎంతమంది వచ్చారు, మాయ మాటలు చెప్పారు, మాయ మాటలు చెప్పి వారు సొమ్ము చేసుకుని వెళ్లిపోయారు. నీ మాటలు మాకు చాలయ్యా, నువ్వేం చెప్పవసరం, నువ్వు వెళ్లిపోమని చెప్పి
1: సీతారామరాజును వెళ్లిపోమని అంటున్నారు. ఎంతో మంది వచ్చి ఉన్నారు, కానీ మా కష్టాలు తీర్చిన వారు లేరు, మమ్మల్ని సుఖపెట్టిన వారు లేరు, ఆ తలదొరనే పరిమిపెట్టిన వారు కూడా లేరు. కానీ నువ్వు ఇప్పుడు వచ్చి మాకు మాటలు చెప్తావా? నువ్వు అవసరమే లేదు, నీ మాటలు మేము ఎందుకు కట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు గిరిజన.
0: వెళ్లిపోమని యొక్క సీతారామరాజుని ఎద్దేవ చేశారు. ఈ మాటలు విన్నటువంటి సీతారామరాజు, నేను ఎక్కడికి వెళుతున్నా కూడా వీరి పక్షనే ఉండాలని చెప్పి అక్కడ ఒక చెట్టును చూసుకున్నాడు. ఆ చెట్టు కిందనే కూర్చొని ప్రతి నిత్యము కూడా కాలం గడుపుతా ఉన్నాడు ఈ యొక్క సీతారామరాజు.
1: ఎన్ని మాటలు చెప్పినా సరే, ఎన్ని మాటలు తిట్టినా సరే, నువ్వు పోరా అని చెప్పేసి అన్నా సరే, ఈ గిరిజన నిడిచిపెట్టి పోకూడదు. నేను ఈ గిరిజన నిడిచిపెడితే నేను బతుకెందుకని చెప్పేసి చెట్టునే
2: నిశ్చయించుకున్నాడు,
1: బిల్డింగ్ గా ఆశ్రయించుకున్నాడు, చెట్టునే ఇల్లుగా ఆశ్రయించుకున్నాడు, చెట్టునే ఆశ్రయించుకుని చెట్టు కింద

0: యొక్క చెట్టు కిందనే ఉండే తన కాలంలో గడుపుతా ఉన్నారు. అనునిత్యం ప్రతిక్షణము కూడా వారి వెంట ఉంటా ఉన్నారు. వారి బాగోగుల్లో పాలు పంచుకుంటున్నారు, వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా ఉన్నారు, వారి కనవీనము అండగా ఉంటున్నారు. ఇట్టి వింతన చూసినటువంటి ఆ యొక్క గామ గంటల గామ మన ధరలు ఇరువురు కూడా సీతారామరాజును సేవ చేశారు.
1: అవునవునవును, అప్పుడు చూసి ఉన్నారు. ఎన్ని రోజులైతే ఇక్కడ ఉంటాడు, ఎన్ని రోజులైతే ఎన్ని బాధలు చూశారు, అప్పుడు వారి ఇద్దరు ధరలు కూడా వచ్చేసి ఆయన దగ్గర తీసుకున్నాడు.
0: ఆ సీతారామరాజును సేవ చేసి ఆ యొక్క ప్రాంతంలోకి

0: చెప్తా ఉండగా ఈ యొక్క రామరాజును చూసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలైన అమాయకులైనటువంటి ఆలస్త్రీలంతా కూడా ఈ యొక్క సీతారామరాజును చూసి వాపోతా ఉన్నారు.
1: ఎందుకో తెలుసు అన్నయ్య, వాళ్ళు ఎటువంటి కూడా స్నానం చేసి ఎటువంటి కూడా ఆకారం కూడా లేదు కాబట్టి వాళ్ళు ఎంతో బాధతో ఉన్నారు కాబట్టి రాజును చూసేసి చాలా ఆశ్రయంగా మాట్లాడుతున్నారు. రాము చాలా అందంగా ఉన్నాడు, చాలా హైట్ గా ఉన్నాడు, చాలా లావుగా ఉన్నాడు, చాలా బాగా ఉన్నాడు, నీ లెక్క అందంగా ఉన్నాడని చూస్తున్నారు.
0: చూసారా ఇలా సీతారామరాజు అందరి సందర్భాలు చూసి ఎంతో వారి విధంగా ఉప్పొంగిపోతా ఉన్నారు. ఆ ఉప్పొంగిపోతున్నటువంటి అమాయక ప్రజలందరూ కూడా ఈ యొక్క సీతారామరాజు వేరతో కలిసి వారితోనే ఉండి వారితోనే పనిచేస్తా ఉన్నారు. ఆ పనిచేస్తున్న సమయం అందున ఆ యొక్క గిరిజన ప్రాంత ప్రజలను కూడా మనం ఎలా చేస్తున్నారు తెలుసా, ఆ యొక్క ప్రాంతం అందున ఎప్పుడు చూసి

0: ఆ విధముగా వారు చేస్తున్నటువంటి పనులన్నింటి కూడా చూసినటువంటి ఈ రామరాజు కలుపు తరక్కపోతా ఉంది, మనసు చలించిపోయింది. వారందరూ కూడా ఏకం చేయాలి, వీరందరూ కూడా ఏకమత్యం ఒకే కాటుమని నిలబడని చెప్పి ఆ ఓచనతో ముందుకు వచ్చాడు మన సీతారామరాజు.
1: అవునవునవునవునవును, మీరందరూ కూడా కలిసి కట్టుకుంటేనే, నేను కూడా చెప్పేది వింటేనే చక్కగా తెల్లదొరలు ఎక్కడ పట్టుకుండాలి అక్కడ పట్టుకుంటారు అని చెప్పేసి అనుకున్నాడు మనసులో.
0: ఆ యొక్క ప్రాంతం ముందు వారందరూ కూడా ఏకనాటిగా సమావేశం అయ్యి ఓ అన్నలారా.

0: అన్నారా, మనమందరం కూడా ఏకమైతే కుల మతాలు లేవు చూసావా, మరి జాతులు లేవు, ఏ మతము లేదు, మనమందరం కూడా కష్టజీవులము, కార్యక్రమం అంతా కూడా ఏకమైతే ఎంతట కొండనైనా పిండి చేయవచ్చు
1: అని చెప్పేసి గిన్నెగారు మనసును మారుస్తూ ఉన్నారు. మనకి ఏ కులంతో పని లేదు, ఏ మతంతో పని లేదు, మనందరం కూడా ఒకటి. మీతో పాటు నేను కూడా కలిసి ఉంటాను, మనందరం కలిసి ఆ తెల్లదొరల్ని ఎదుర్కొందాము, మీ కష్టాలు అప్పుడు బాగుపడతాయి, నేనున్నాను మీకు తోడుగా అని చెప్పేసి వాళ్ళ మనసును మారుస్తున్నాడు. ఈ యొక్క
0: సీతారామరాజు, ఈ యొక్క రామరాజు ఉంటూ ఉండగా, ఈ రామరాజు తోడుగా ఉండగా, ఈ యొక్క గిరిజన ప్రజల నాయకులను అవసరంగా చేసుకొని ఆ యొక్క తెల్ల ప్రభుత్వం వారు తహసీలు కట్టిస్తూ ఉన్నారు, మరి వడ్డీలకు వడ్డీ రేట్లు కట్టిస్తూ ఉన్నారు, పనులు పొలములు అమ్ముతా ఉంటే ఆ యొక్క సీతారామరాజు అంటున్నారు, అయ్యారా మనమందరం కూడా పనులు తీసుకొచ్చి వారికి పెడితే వారు పనులను తిని టెంక విసులు కొడితే ఎండలో ఎండిపోయినటువంటి యొక్క టెంకలో జీవితీ సమ్ముకొని మనం గంజి కాసుకొని బతికే వాళ్ళం మనం
1: అని చెప్పేసి ఇది సీతారామరాజు గారు చెప్తూ ఉన్నారన్నమాట. ఆ గిరిజన మనుషులు మారుస్తూ ఉన్నారు, గిరిజన మనుషులు మారిస్తేనే ఆ తెల్లదొరలు వింటారని చెప్పేసి అంటున్నాడు. నేను కూడా చెప్తూ ఉన్నాను, సీతారామరాజు అంతటోడు గారు, నేను కూడా నేను అంతటోడునే, నేను కూడా అంతటోడునే, సీతారామరాజు అంతటోడి నేను. సీతారామరాజు గారు ఏం చేశారు, ఈ గిరిజన ప్రాంతాల మనుషులు మార్చి అండగా ఉన్నాడు. నేను కూడా మా ఊరోళ్ళకి అండగా ఉన్నా, మా ఊరోళ్ళు మొత్తం కూడా ఉన్నారు అప్పుడు, చాలా మంచిగా చక్కగా ఉండేవాళ్ళు
2: అప్పుడు,
1: వాళ్ళు కూడా కష్టజీవులే. ఈ కష్టజీవులు సుఖంగా ఉండాలి అంటే, వీళ్ళు కష్టజీవులు సుఖంగా బతకాలి అంటే నేనేం కావాలి, నేను వాళ్ళ మంచి పని చేయాలి, నేను కూడా సర్పంచ్ చేయాలని చెప్పి సర్పంచ్ పోటీ చేశాను.

0: మర్చిపోతారా నన్ను?
1: నిన్ను ఎందుకు మర్చిపోతారు?
0: జీవితాంతం గుర్తు పెట్టుకుని ఉంటారు.
1: ఎందుకని?
0: ఎందుకంటే మంచిగా ఇల్లు బీగించి డేరాలు వస్తుంది కదా.
1: అలా కాదు మిత్రమా, వాళ్ళకి ఇల్లు కడితేనే మా సర్పంచ్ గారు మంచివాడు అనుకుంటారు. కానీ ఇలా ఇల్లు తీపించి టెంట్ల కింద ఉంచితే మా సర్పంచ్ గారు మంచివాడు అనుకోరు.
0: అనుకోరు కదా. మరి అలాగే ఉన్నాడా ఈ రామదాస్ గారు?
2: ఈసు యొక్క రామరాజు వా పేద ప్రజలందరూ కూడా అండగా నిలిచి కార్మికులందరూ కూడా ఐక్యం చేసి ఒక తాటి పై నడిపిస్తా ఉన్నారు.
0: నాలాంటి నీలాంటి కాదనమాట రామదాస్ గారు. చాలా రామరాజు గారు చాలా మంచిగా ఉన్నారు, చాలా తెలివిగా.

0: ఆడపిల్లల పట్టుకొని సిరుపుతూ ఉన్నారు. మగవాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ ఊసకోత కోస్తా ఉన్నారు. పసి పిల్లలు పాలు తాగుతూ ఉన్నా కూడా పాలను పిల్లలు తీసి ప్రాణాలు తీస్తూ ఉన్నారు. ఇట్టి వింతను చూశాడు రామరాజు, మనసు చలించిపోయింది. ఏమి చేయాలి? వీరందరిని కూడా ఎదిరించాలంటే ఈ కష్టజీవులందరూ కూడా ఏకమ కావాలి కదా. వీరంతా ఎవరు తీవాలి పోతా ఉన్నారు. ఏం చేయాలని చెప్పి గమ్ గంట తన పిలిచారు, మల్లు తన పిలిచారు. అన్న మల్లు గంట
1: పక్కనే ఉండు.

0: ఏకం అంటున్నారా? మళ్ళీ మనమందరం కూడా ఏకం కావాలి, ఏకతాటి పైన చెప్పి
1: ఏకం చేస్తా.
0: ఏకం చేస్తున్న సమయం అందర గ్రామ గంటంధరలు ఆ మల్లధరల నాయకత్వంలో కూడా వారంతా పనిచేస్తా ఉండగా మాన్య ప్రధానందరూ కూడా బయలుదేరించాడు. వారంతా బయలుదేరి రామదండు

0: చింతపల్లి పోలీస్ స్టేషన్ పేల్చి వేశారు. ఈ గిరిజన ప్రాంత దండులంతా కూడా రామరాజు ఐక్యతో ఆ యొక్క పోలీస్ స్టేషన్ పేల్చారు.
1: అప్పుడు నమ్మారు ఆ గిరిజన లేక.
2: ఎందుకు?
1: ఎందుకో తెలుసా? రామరాజు గారి ధైర్యం చూసి, వాళ్ళ యుద్ధం చూసి, ఆ స్టేషన్ పిలిచిన తర్వాత ఈ గిరిజనులు మారిపోయి
2: ఉన్నారు.
1: అయితే ఇంకేమైంది అన్నయ్య?
0: ఆ యొక్క రామరాజు వెంట బయలుదేరి ఆ యొక్క సెగస్టియన్ చక్రవర్తి శేషన్ గా పనిచేస్తా ఉన్నాడు. ఈ రామరాజు ఎవరు? ఈ గిరిజన ప్రాంతంలో అందగా కలిసి వీళ్ళని ఎవరు అందగా అందగా తెలిసి వీరినందరూ కూడా అమాయకత్వంగా పనిచేస్తా ఉన్నారు, మనల్ని ఎదిరించేదిగా చేస్తా ఉన్నారు అని చెప్పి వారంతా కూడా మరి సైన్యములు బయలుదేరి వస్తా ఉన్నారు. ఉప్పిరలో బయలుదేరే సైన్యమంతా కూడా అడవి ప్రాంతంలో కూడా ఎక్కడ చూసి

తెల్లమ్మ తెల్ల ప్రభుత్వం వారంతా కూడా అక్కడక్కడ సైన్యం ఏర్పాటు చేశారు. చెట్ల సాటన పట్ల సాటన వారంతా కూడా దాగి నెక్కుతూ ఉన్నారు. ఆ నెక్కినటువంటి ఈ తెల్ల ప్రభుత్వం సైనికులు చూశారు యొక్క రామరాజు గంటందర మల్లెదేవ సందులా కదలాలి సైన్యం అంతా కూడా ఏకమ కదలని చెప్పి.

0: ఆ యొక్క తెల్ల సైనికులు ఎక్కడ పడితే అక్కడ హతమార్చారు. ఆ యొక్క సైనికులు హతమార్చినప్పుడు చనిపోయిన శవాలను తీసుకోవడానికి సీజర్ చక్రవర్తి ఎన్నో ప్రయత్నాలు పన్నాగలు పంపుతూ ఉన్నారు. ఆ శవాలను కూడా దొరకనివ్వట్లేదు. రామదండలో ఉప్పెనలో కలిగి వారంతా కూడా కాపలా కాస్తా ఉన్నారు. వారంతా కూడా సీజర్ తెల్ల ప్రభుత్వం దిగి వచ్చి రామరాజుని బ్రతిమలాడుతూ ఉన్నారు. గంటం ధరణ మల్లిధరణ బ్రతిమలాడగా ఆ శవాలను తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చారు. ఆ ప్రాంతం అందరూ అలా ఆ యొక్క తెల్ల ప్రభుత్వం ఆ శవాలను తీసుకెళ్లి దహన సంస్కారం చేస్తున్నారు. అప్పుడు సీజర్ చక్రవర్తి ఈ యొక్క రామరాజు ఎలాగైనా హతమార్చాలి, వీరి నాయకులుగా ఉన్నారు, ఈ రామరాజుని ఎలాగైనా కుప్పకూల్చాలని చెప్పి వారు ఎన్నో పన్నాగాలు చేస్తున్నారు.
1: చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎట్లయినా దెబ్బ కొట్టాలి. ఆ రాజు గారు ఉంటే
2: అవును మన ఆటలు సాగం.
1: సాయంత్రం తెల్లవాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు.
0: సుశేవా ఈ యొక్క సీజర్ చక్రవర్తి యొక్క క్షేత్రమారాన్ని చూశాడు. సీతారామరాజు చూసి ఈ తెల్ల ప్రభుత్వం వారంతా సైనికులు వచ్చి గిరిజన ప్రాంతానికి చెబుతా ఉన్నారు వీడు మాయగాడు, మాయలు చేసేవాడు మంత్రగాడు అని చెప్పి రామరాజు మీద
1: మాటలు చెప్తున్నారు. ఆయన చూసిన వారా ఇన్ని సంవత్సరాల నుంచి మనం చాలా కష్టపడి చేస్తూ ఉన్నాం.
2: అవును
1: అవునన్నయ్య, ఈ రోజున వచ్చాడు మాంత్రికుడు,
2: అందుకని
1: వచ్చాడు మాయలోడు,
2: అందుకనే అమ్మోరి.

0: జాతీయ మాయలు రా అవును కదా, ఆయన కూడా మాయలు కూడా అవి అన్నమాట.
1: అలాంటివి ఏం కాదు, పసుపు కుంకుమ తోటి
2: ఏకమైన సమయం ఉందా? ఈ యొక్క తెల్ల ప్రభుత్వం వారు మరలా వారిని కొల్లగొడతా ఉన్నారు. వీరికి వీరి సంపాదించిన భూములను కూడా లాక్కుంటా ఉన్నారు. వీరు కొట్టుకున్న సంపదలను కూడా వాళ్ళు లాక్కెడతా ఉన్నారు.
0: అన్నయ్య ఏమిట్రా మనకి ఈ బాధలు,
1: అదే మిత్ర
0: ఏమిట్రా ఈ యొక్క కష్టాలు,
1: ఎన్నో కష్టాలు వస్తున్నాయి.
0: పగులు నుంచి సాయంత్రం 6 గంటల దాకా కష్టపడేది మనం,
1: అవును కదా,
0: తెసుకు వెళ్లేది తెల్లదొరలు. ఏదో ఒక రాజు వచ్చాడు మనకు సుఖం పెడతానుకుంటే రాజుగారి మాయ మంత్రాలు చెప్పేసేసి అనుకుంటున్నారు మన తోటి వారు. మనం ఇద్దరమే కాదు ఇంత కష్టపడేది, మన ఇద్దరమే కాదు ఎంత చేసి చూసావా ఎలా బబ్బులు వస్తున్నాయో. మనం బతుకులు మార్చేది ఎలాగే, ఇంకా మన ఉన్నదా?
1: అందుకని
0: మళ్ళీ కూడా పోయి రామరాజు గారి దగ్గర పోయి దండం పెడదాం పద.
2: ఈ రామరాజు గారు ఉన్నాడు ప్రతిమానుక్షణం కూడా. ఈ రామరాజు యొక్క అమాయక ప్రజలు చేస్తున్నటువంటి కష్టాలను చూశాడు, వారు అనుభవిస్తున్నటువంటి బాధలు చూశాడు, వారి బాధల్లో పాల్పంచుకున్నారు. ఈ తెల్ల సైనికులు తెల్ల ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి అరాచకత్వాన్ని చూశాడు. కడుపు మండిపోయింది. ఈ యొక్క రామదండగా మనమందరం కూడా ఏకం కావాలి. కుల మతాలకు ఐక్యతగా మనమందరం కూడా కలిసి ఏకతాటిగా ఉన్నప్పుడే ఎంత కొండనైనా పిండి చేయవచ్చు అని ఈ యొక్క పిల్లి ఈ యొక్క ఆ మంగపాలన కూడా మరి ఏకతాటిగా వారికి హితబోధన ప్రస్తావం. ఈ యొక్క రామరాజు మన ఖమ్మం జిల్లాలోని ఎక్కువ భద్రాచలం మూగూడు పోవాల ప్రాంతాల్లో మాన్యమ దత్తమైన కేకారాన్ని మనం ఏర్పడుతున్నది.
0: అడవి వల్ల మన ఖమ్మం జిల్లా చాలా డెవలప్ కూడా అయింది. అయితే మరి ఏమైందన్నయ్య?
2: ఎలా ఉంది
3: ఖమ్మం జిల్లా? ఖమ్మం జిల్లా సిరి సంపదల

సంఘం. ఈ యొక్క ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, నూగూరు, పోలవరం తాలూకాలో పాపికొండలు అనుకున్నటువంటి మన్న దట్టమైనటువంటి ఈ మన్య ప్రాంతం, ఈ మన్య ప్రాంతంలో ఉన్నటువంటి మన్య ప్రజల గిరిజన బుద్ధజీవులు ఈ ప్రాంతంలో మా తెల్ల ప్రభుత్వం కొల్లగొడుతున్నటువంటి సమయం అందన ఈ యొక్క రామరాజు వారికి అండగా నిలిచినటువంటి సమయం చూశారు. ఆ చింతపల్లి పోలీస్ స్టేషన్ పిలిచి వారికి అండగా నిలిచారు, ఏకలాటిగా రామదండ కదిలించారు. అంతేకాకుండా ఈ గిరిజన ప్రాంతంలో ఎప్పుడైతే రామరాజు అండగా నిలిచి వారిపై పోరా వారి వెంట పోరాడుతూ ఉన్నారో, కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నారో, ఈ తెల్ల సైనికులందరూ కూడా వారందరూ కూడా కొల్లగొడుతూ ఉన్నారు. ఒకరిని వెంట ఒకరిని ఒకరిని చూసి ఒకరిని చెట్ల పోట పుట్ల సట్టు దాగి ఈ మన్య పదవులు కూడా ఒకరి వెంట ఒకరిని మరి హస్తమారుస్తూ ఉన్నారు. చూశారా ఇట్టి వింత చూసినటువంటి యొక్క రామరాజు ఏకదాటిగా లేచాడు, అందరిని ఏకం చేశాడు. అన్నయ్య దంతం ద్వారా మళ్ళీ ద్వారా ఏకదాటిగా లేవాలని చెప్పి వారందరూ మళ్ళా ఏకం చేశాడు. ఉప్పెరలా వారు లేచారు, ఉప్పెరలా వారు లేచారు. ఈ ఏకదండంలో

0: యొక్క ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ లో కొల్లగొడుతూ పోలీస్ స్టేషన్ లో చెత్త ముట్టి పోలీస్ స్టేషన్ కూడా పేర్చిన సంఘటన రామరాజు కొన్నది. ఈ యొక్క రామరాజు ఈ విధంగా అంతా అందగనిపిస్తూ ఉండగా రామరాజు ఎలాగైనా అతమార్చాలి,
1: దొంగసాటిగా అతమార్చాలి.
2: దొంగసాటిగా నిరుపయోగపడతావా, నిన్ను పడిచినట్టు
1: నన్ను పడిచిన పడతావా? అలా కాదు, దొంగసాటిగా అయితేనే రామరాజు చనిపోతాడు,
2: లేకపోతే ధైర్యంగా
1: ధైర్యంగా వెళ్తే అందరు ప్రాణాలు తీస్తున్నాడు, మోసకోసకొస్తున్నాడు,
2: నన్ను వాడిని కూడా చంపుతున్నాడు,
1: చంపేస్తాడు,
2: జాగ్రత్తగా ఉండు.
0: ఈ విధంగా ఆ తెల్ల ప్రభుత్వం మన తెల్ల సైనికులందరూ కూడా తెల్ల ప్రభుత్వం వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ సైనికులు ఏర్పాటు చేసి రామరాజుని అడుగుడుగా వేటాడుతామన్నారు, అడుగడుగునా కూడా వెంటాడుతూ ఉన్నారు. వెంటాడుతున్న సమయం అందున ఈ తెల్ల ప్రజలను ఆసరా చేసుకుని మన ప్రజలను కొల్లగొడతాడు వీరిని చూసినటువంటి ఈ రామరాజును ఏ క్షణాన హతమాత్రం అని చెప్పే ఉద్దేశంతో వారు పన్నాగాలు పడుతూ ఉన్నారు, అడుగడుగున కూడా క్యాంపులు పెడతా ఉన్నారు. మాన్య ప్రాంతంలోని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీరంతా చూశారు, వీరు చేస్తున్న పన్నాగం చూశారు, మాన్య ప్రజలను ఏకం చేసి ఆ యొక్క ఆఫీసుల వైపు పడతా ఉన్నారు. ఈ యొక్క రామరాజు ఎక్కడ చూసిన ఆఫీసులన్నీ

యొక్క రామరాజు ఏ విధముగా వారందరూ కూడా ఏకం చేశారు. ఆఫీసులను కూడా కొల్లగొడతా ఉన్నారు, ఆఫీసులను చొత్తముడతా ఉన్నారు. ఇతి ప్రాంతం అందరం వారందరూ కూడా కలిశారు. రామరాజును ఏ విధంగా దొంగ చాటుగా దెబ్బతీయాలి, రామరాజును హతమార్చాలి అనే యొక్క తెల్ల ప్రభుత్వం వీరి విధముగా ఏకమవుతా ఉన్నారు. ఎక్కడికెక్కడ క్యాంపులు పెడతా ఉన్నారు. ఇక చూడు ఎలా ఉన్నదో. ఆ వింతలు చూశారు అగ్గిరాజు పరుగు పరుగులా అదిగో అగ్గిరాజు.

0: ఆ యొక్క తెల్ల ప్రభుత్వం వారంతా కూడా నిన్ను దొంగచాటుగా సంపాదన చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నారు.
1: అన్ని ప్లాన్ చేసుకుని ఉన్నారు.
2: నువ్వు జాగ్రత్తగా ఉండు.
1: నేనా?
2: ఎందుకో తెలుసా, నీ అండర్ రామరాజుకి చాలా

0: ముఖ్యం. రామరాజుని కాపాడుకోవాలంటే మనం కూడా
1: అవును అండగా ఉండాలి,
0: అండగా ఉండాలి. రామరాజుతో పాటు నువ్వు కుడి వైపున నేను ఎడమ వైపున ఉంటాను. రామరాజు గారిని కాపాడుకుందాము, గిరిజనుల నుండి
1: అవును రక్షించుకుందాం
2: అని చెప్పి ఈ అగ్గ చెబుతా ఉంటే రామరాజు అంటున్నాడు అన్నయ్య.

అత్యుత్తమగా రాజు రామరాజు అగ్గిరాజు మనం ఎన్ని చేసినా కూడా మనం చేసినటువంటి మంచి చెడ్డలకు మరణం లేదు. తనువులు ఎంత పోషించి పెంచినా కూడా సావు తప్పదు కదా అని చెప్పి ఈ రామరాజు యుద్ధపూర్వ చెబుతా ఉన్నారు. అట్టి ప్రాంతం అందున తెలతెల వారిచి ఉండగా ఈ యొక్క రామరాజు స్నానం వెళుతున్న సమయం అందున నదీ తీరం కలిసి మరి యొక్క తెల్ల ప్రభుత్వం వారు అదిగో ఆయన అనువా

దేశమా, అందుకొని నా వందనము ఏం చెప్పి విల నిండు ప్రాణములు విడిచిపెట్టాడు. ఆ యొక్క రామరాజు కుప్ప కూలి ఆ ప్రాంతం ముందున జోహార్లంటూ ఒరిగిపోయాడు. యొక్క సీతారామరాజు ఆ రామరాజు ఆ ప్రాంతం అన్ని ప్రాంతంలో తెల్ల

ఎదిరించి, తెల్ల పదవుల కండగా నుంచి మాన్య పదవులు ఎదిరించి పోరాడి గెలిచినటువంటి వీరుడు మన రామరాజు. జోహార్ శ్రీ రామరాజుకి, జోహార్ శ్రీ రామరాజుకి అంటూ ఆ యొక్క రామరాజు నిండు ప్రాణం విడిచిపెట్టారు. ఇంతటితో యొక్క శ్రీ రామరాజు కథ యుద్ధం, రామరాజు యుద్ధం మాన్య ప్రజలకు ఎదురుగా ధీటుగా నిలిచి అందరిని ఐక్యత చేసి మాన్య ప్రజలను ఏకం చేసినటువంటి మహాగణుడు వీరాది వీరుడు యొక్క శ్రీరామరాజు. వీళ్ళు వచ్చిన

ఆకాశవాణికి దూరం కేంద్రం రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీ ఆంజనేయం భక్తిగీతాలు, 6:30 సుభాషితం సమర్పణ,

ఎస్ భాగ్యలక్ష్మి. 6:35 వయసు సమాచారంలో చెరుకులో వేరు పురుగు సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంధత్వ నివారణ నేత్రదానం గురించి డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ గారితో పరిచయం. 7:45 ప్రగతి పథంలో గ్రామీణాభివృద్ధికి మూలం అక్షరాస్యత ప్రసంగం. అనంతరం చిత్రగీతల ప్రసారం.

ముప్పై నిమిషాలకు ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:30 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు. మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీతంలో లాల్గుడి జి జయరామన్ గారి వయోలిన్ వాదనం. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహర్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 2:30 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 3:30 ఏకచిత్రగానం. 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమంలో జీవితం ఒక రైలు ప్రయాణం సమర్పణ శ్రీమతి ఎన్ రేణుక. 5:00 చిత్రగీతాలు. 5:45 జానపద గేయాలు. సాయంత్రం 6:35 యువవాణి యువజనుల కార్యక్రమం. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఖరీఫ్ పంటల్లో పోషకాల నిర్వహణ గురించి రాజేంద్ర నగర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్యా. హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ అట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 హరికథ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:04 దాటి 8 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.